ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 28వ తేదీ, గురువారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ఎఫ్ఎం ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5 గంటల 57 నిమిషాల 51 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వతంత్ర భారతి బృందగానం దేశభక్తి గీతం రచన శ్రీ గురజాడ సంగీతం శ్రీ రామవరపు సుబ్బారావు గారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తిరంజని. ముందుగా శ్రీ రాఘవేంద్ర భక్తిభావ గీతమాలిక.

శ్రీ రాఘవేంద్ర భక్తిభావ గీతమాల మీద ఇంతవరకు విన్నారు భక్తిరంజన్లో తొలి అంశంగా. రెండవ అంశం ఈద్ ఉల్ జుహా భక్తి గీతాలు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు.
1: విశ్వాసం మానవుని మహోన్నతిని చేయడంలో విశ్వాసం ఎనలేని విలువైన భూషణం. కానీ మనుషుల్లో విశ్వాసం తరతరానికి తగ్గిపోతుంది. ఇది సమాజం చేసుకున్న దౌర్భాగ్యం. ఈత పండు సాయం చేస్తే తాటిపండు విశ్వాసం చూపాలి అని మన పూర్వీకులు చెబుతూ ఉండేవారు. విశ్వాసం నాశనం అయితే సంస్కారం, సంస్కృతి, సంక్షేమం ఆ సమాజంలో బూడిదైపోతాయి. విశ్వాసంపై ఓ దృష్టాంతాన్ని చూద్దాం. సింహపురి అనే రాజ్యాన్ని విశ్వాసఘాతక అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర అత్యంత క్రూరమైన 10 అడవి కుక్కలు ఉండేవి. ఆ విశ్వాసఘాతక రాజు యొక్క మంత్రివర్గంలో ఏ మంత్రి అయినా పొరపాటున ఏదైనా తప్పు చేసినా, లేదు రాజుగారికి చెడు సలహాలు ఇచ్చినా, సదరు మంత్రిపైకి ఆ 10 అడవి కుక్కల్ని ఉరికొలిపి బహిరంగంగా ఆ మంత్రిని చంపించేవాడు. ఈ క్రమంలో ఓ రోజున ఓ మంత్రిగారు సభలో ఇచ్చిన సలహా రాజుగారికి కోపం తెప్పించడంతో, ఆగ్రహంతో ఆ మంత్రిని అడవి కుక్కలకు ఆహారంగా వేయమని ఆజ్ఞాపించారు. అంతటితో దండన పడిన ఆ మంత్రి వణికిపోతూ విశ్వాసఘాతక రాజుగారిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, 10 ఏండ్లుగా మీ కొలువులో ఎన్నో గొప్ప గొప్ప సలహాలని మీకు అందిస్తూ త్రికరణశుద్ధిగా మీకు సేవ చేస్తున్నాను. ఈ ఒక్క తప్పు సలహాకి నిర్దయగా ఇంత దారుణమైన శిక్ష నాకు వేయడం ధర్మమా అని కాళ్ళవేళ్ళ రాజుగారిని ప్రార్థించాడు. దిక్కుతోచని ఆ సందర్భంలో ఆ మంత్రి, మహారాజా, చిన్న మనవి, నన్ను ఆ కుక్కలకు ఆహారం వేసే ముందు 10 రోజులు నాకు గడువు ఇవ్వండి. 11వ రోజున స్వయంగా నేనే మీ దగ్గరకు వచ్చి లొంగిపోతాను. అప్పుడు నన్ను కుక్కలకు వాటి మధ్యకు నన్ను నెట్టవచ్చు అని విరవించుకున్నాడు. అందుకు ఆ రాజు అయిష్టంగానే అంగీకరించాడు. 10 రోజులు గడిచిపోయాయి. 11వ రోజు వచ్చేసింది. మంత్రిగారు మాటిచిన ప్రకారంగానే వచ్చి వినయంగా బహిరంగ ప్రదేశంలో రాజుగారు ఏర్పరిచినటువంటి ఆ కుక్కలు వేటాడే స్థలానికి దగ్గరలో నిల్చున్నాడు. శిక్ష అమలుపరచాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ దుర్మార్గపు మహారాజు వికటాటహాసం చేస్తూ శిక్షపడిన మంత్రిగారిని రాకాసి కుక్కల రింగు మధ్యకు నెట్టేశాడు. మంత్రిగారు కుక్కల గుంపులోకి చిరుదరహాసంతో వెళ్ళి ఏమాత్రం భయం బెనుకు లేకుండా ఆ కుక్కల మధ్య నిల్చున్నాడు. అందరూ ఆ దృశ్యాన్ని గుండెలు బిగబట్టుకుని కళ్ళప్పగించి ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. ఆ క్రూరమైన అడవి కుక్కలు ఏమైందో తోకలాడించుకుంటూ ఆ శిక్షపడిన మంత్రిగారి చుట్టూ తిరుగుతూ ఆయన పాదాలు నాకుతూ ఆయనతో ప్రేమగా ఆడుకుంటున్నాయి. ఆయన ఆ కుక్కల తలని నిమురుతూ నిల్చున్నాడు. ఆ సన్నివేశం చూసిన రాజు తన చూపుల్ని తనే నమ్మలేకపోయాడు. రాజుగారు ప్రధానమంత్రిని పిలిచి ఈ సంఘటనకు ఎందుకిలా జరిగిందో పరిశోధించి నివేదిక ఇమ్మని ఆదేశించారు. అయితే వెంటనే శిక్షపడినటువంటి ఆ మంత్రిగారు, మహారాజుగారు నన్ను మన్నించండి, నేను జరిగిన విషయాన్ని తమకు వినిపించుకుంటాను. ఏ రోజైతే కుక్కల మధ్యకు నెట్టడానికి ముందు 10 రోజులు నాకు దయతో గడువు ఇచ్చారు. ఆ 10 రోజుల్లో ప్రతిరోజు ఆ కుక్కలకు వేళకు వాటికి భోజనం పెట్టడం, అలాగే పలు రకాల సేవలు చేశాను. ఆ సమయంలో ఆ కుక్కలన్నీ కూడా నాతో ఎంతో స్నేహంగా కలిసిపోయాయి. 10 రోజులు సేవ చేస్తేనే అడవి కుక్కలు ఎంతో విశ్వాసంతో నన్ను కరవకుండా నాకు వాటి ప్రేమను పంచాయి. 10 సంవత్సరాలుగా అహోరాత్రాలు మీకు సేవ చేశానే, మీరు అదేమీ పట్టించుకోకుండా అంతా మర్చిపోయి ఒకే ఒక చిన్న తప్పుకే నన్ను క్రూరంగా శిక్షింపదలచారు ప్రభు అనడంతో, ఆ మాటలు విన్న విశ్వాసఘాతక రాజుగారు తన తప్పును గుర్తించి అటు పెంబట అట్టి క్రూర నిర్ణయాలకు స్వస్తి పలికారు. మానవత్వాన్ని గుర్తిరిగి న్యాయంగా, ధర్మంగా, విశ్వాసపాత్రంగా ప్రజలను పరిపాలించారు. విశ్వాసం ఎన్నటికీ కూడా మానవులకు అది తిరుగులేని అమూల్యమైనటువంటి గుణంగా భావించాలి.

చింతన శీర్షికన మీద ఇంతవరకు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు

మనము రోజువారీ మన జీవితంలో అప్పుడప్పుడు ఏదన్నా పొరపాటున మనం ఒక చిన్న పని చేసామనుకోండి, అది కూడా కాస్త నిర్లక్ష్యంతో, అది అప్పుడప్పుడు పెద్ద ప్రమాదంగా అవుతుంది. ఇది ఎంత నష్టం చేస్తుందంటే మనకే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజానికి కూడా అది నష్టం చేసేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక మాట చెప్పుకుందాం. ఎండాకాలం మనం బజార్లోనో పొలాల్లోనో తిరుగుతూ తిరుగుతూ బీడీనో సిగరెట్ తాగేసి అలా ఇసిరేసి వెళ్ళిపోతాం. సాధారణంగా అయితే ఎవరికోళ్ళు కాళ్ళ కింద నలిపేసి వెళ్తారు, కానీ ఏ మధ్యలోనో తొందరలోనో అలా వదిలేసి వెళ్తారు. అది ఒక్కొక్కసారి ఎండినటువంటి గడ్డిని అంటుకొని మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి అంతా గడ్డి కాలిపోవడంతో పాటుగా గాలికి లెగిచి చెట్లు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాములు, అలాగే పూరు గుడిసెలు ఇవన్నీ కాలిపోయినటువంటి సందర్భాలు మనం మన జీవితంలోనే చూసుంటాం. ఇది తెలిసి చేసామా తెలియక చేసామా అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏమైద్దిలే అనేటువంటి చిన్న ఆలోచన మనకి చాలా నష్టం చేస్తుంది. ఈ మధ్య కాలంలో అలాంటి సమస్య ఇంకొకటి కనిపిస్తుంది మనకి. ముఖ్యంగా మన పొలాల్లో అంతా పంట అయిపోయిన తర్వాత మోళ్ళు మిగులుతాయి, దుబ్బులు మిగులుతాయి, అవన్నీ కూడా తీసేయించాలంటే మనకి ఒకటేసారి మరి కూలీల సమస్య కాస్త ఉంటుంది, లేదా మనకి అవి దున్నాలంటే మళ్ళీ వర్షాకాలం వచ్చి మనకి వానలు పడితే అప్పుడు దాకా దున్నుకోలేం అనేటువంటి ఆలోచన కొంత, ఇలా చిన్న చిన్న ఆలోచనతో మన వాళ్ళు వాటికి ఎండినటువంటి దుబ్బులకి మంట వండిస్తున్నారు, నిప్పంటిస్తున్నారు. అప్పుడు అంతా కూడా కాలిపోతుందిలే, ఏమైద్ది, తర్వాత శుభ్రం అయిన తర్వాత మామూలుగా దున్నుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో. కానీ ఇది ఎంత ప్రమాదకరమో సమాజానికే కాదు ఎంత నష్టమో ఒక్కసారి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు, మన భూమిలో మన పంట సాగుకు ఉపయోగపడేటువంటి నేలలో లక్షల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అవి ఉండటం వల్లనే జీవరసాయనిక చర్యలు సజావుగా సాగుతున్నాయి. అవి ఉండటం వల్లనే మనకి ఈ పోషకాలు పంటకు అవసరమైన రీతిలోకి మారి పంట తీసుకోగలుగుతుంది. ఇలా అనేక రకాల లాభాలు మనకి చేసి పెడుతున్నాయి. మరి పైన మనం ఎప్పుడైతే మంట పెడతామో ఆ మంట వేడికి ఆ పై పొరలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అన్నీ కూడా చనిపోతాయి. అంటే రాబోయే పంటల్లో మనకి కావలసినటువంటి అవసరమైనటువంటి నేలలో జరగాల్సినటువంటి జీవరసాయనిక చర్యలన్నీ కూడా సగం ఆగిపోతాయి. దానివలన ఎంత నష్టం, తర్వాత తర్వాత మన నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవన్నీ కూడా కాకుండా ఎప్పుడైతే మనము ఈ దుబ్బుల్ని, ఈ చెత్త అనుకునేటువంటి పంట వ్యర్థాలని, పంట అవశేషాలని మనం కాల్చేస్తున్నామో గాల్లోకి కార్బన్ మొనాక్సైడ్ లాంటి విషవాయువులు వచ్చేస్తాయి. ఏదో కాస్త కోస్తో చలిమెంట వేసుకుంటే అది వేరు, పంట అంతా కూడా మనం భూమి అంతా కూడా కాల్చేస్తున్నాం. ఇది మనం ఒక్కళ్ళం కాదు, మనల్ని చూసి ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు, ఇలా వందల మంది రైతు సోదరులు పొలాల్లో నిప్పులు పెడుతున్నారు. ఆ నిప్పుల నుంచి వచ్చినటువంటి కార్బన్ మొనాక్సైడ్ అటువంటి ఈ విషవాయువులు, ఈ వాయు కాలుష్యం చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి చిన్న చిన్న పదార్థాలు అవన్నీ కూడా గాల్లో కలిసిపోతాయి. మనమందరం వార్తల్లో వింటానే ఉన్నాం. ఈ పొగని మరి తప్పించుకోలేక, నిప్పు నుంచి మరి బయటికి రాలేక అనేక గ్రామాల్లో అనేక చోట్ల రైతులు చనిపోయారు. మనం చిన్న నిర్లక్ష్యంతో చేసేటువంటి పనితోటి మన ప్రాణాలు పోవటమే కాదు, భవిష్యత్తు మనకు ఉపయోగపడేటువంటి నేల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి మనము ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం, ఆ పంట వ్యర్థం అనుకునేది వ్యర్థం కాదు, ఆ పంట అవశేషాల వల్ల మనకెంతో ప్రయోజనం ఉంది. ఈ మధ్యకాలంలో మన రైతులకి పశువుల పోషణ తగ్గింది కాబట్టి మనకి పశువుల గెత్తం దొరకట్లేదు. మరి ఈ ప్రదేశంలో మనకు కావాల్సినటువంటి సేంద్రియ పదార్థం దొరక్క రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పొలం మీద ఉన్నటువంటి ఈ పనికిరాని పంట అవశేషాలు అనుకునేటువంటి అన్నిటినీ కూడా మనము నేలలో కలిపి సేంద్రియ పదార్థంగా మార్చుకోవచ్చు. దానికి ఈ మధ్యకాలంలో డికంపోజర్, వేస్ట్ డికంపోజర్ అని చెప్పేసి చిన్న చిన్న బుడ్లు వస్తున్నాయి. అవి ఒక 20 గ్రాములు 30 గ్రాములు ఉంటాయి, చాలా తక్కువ ఖరీదులో ఉంటాయి. వాటిని తీసుకొచ్చుకొని మనము నీళ్ళల్లో కలుపుకొని దాంట్లో కొద్దిగా బెల్లము శనగపిండి కలుపుకొని బాగా తిప్పేస్తే 3-4 రోజుల్లోకి వారం రోజుల్లో మనకి ఆ సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరుగుతుంది. దాన్ని తీసుకెళ్ళి 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని మనము పంట వ్యర్థాలు అనుకున్నటువంటి అవశేషాలు అన్నిటి మీద కూడా జల్లేసినట్లయితే

0: త్వరగా కుళ్ళిపోయి మనకి మామూలుగా కూలటానికి 2-3 నెలలు పడితే ఈ పద్ధతిలో మనకి నెలలోపే పంట వ్యర్థాలన్నీ నేలలో కలిసిపోతాయి. అదే మనకు సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పద్ధతి కనుక మనం ఎంచుకున్నట్లయితే సులువుగా మన పంట వ్యర్థాలని ఎరువుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది మర్చిపోకూడదు. అన్నిటికన్నా మించి మనం చేసేటువంటి కాల్చేటువంటి పద్ధతి మనకి, మన ఆరోగ్యానికి, నేల ఆరోగ్యానికి, సమాజానికి చాలా నష్టం చేస్తుంది. రోడ్డు పక్కన ప్రయాణం చేసేటువంటి వాహనాలు నడిపేటువంటి వ్యక్తులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎప్పుడు కూడా పంట అవశేషాలని కాల్చటం అనేది చాలా చాలా పొరపాటు. ఈ తప్పు చేసే హర్యానా, పంజాబు ఆ ప్రాంతాల్లో మరి ఆ పొగంతా కూడా ఢిల్లీ నగరానికి వచ్చేసి అక్కడ ప్రజలందరూ కూడా ఈ కాలుష్యంతో చాలా ఇబ్బంది పడిపోయి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఆ స్థితి మనం కూడా తెచ్చుకుందామా? చాలా పొరపాటు కదా. అలాంటిది ఎప్పుడూ చేయకూడదు మనం. కాబట్టి కాస్త ఆలోచించి పంట వ్యర్థాలని మనం మంచిగా ఉపయోగపడే సేంద్రీయ ఎరువుగా మార్చుకుందాం.
1: రాగల 24 గంటల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురుస్తుంది. ఉరుములు మెరుపులు కురిసే అవకాశం ఎక్కువ. ఇంతకు మించి పెద్ద మార్పు ఏమీ ఉండదు. సముద్రంలో చేపలు పట్టే వారికి కూడా. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు.

0: దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక మౌలిక వస్తుల ప్రాజెక్టుల పురోగతిని ప్రగతి సమావేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతి వివరాలను ప్రధానమంత్రికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ముత్కేడ్ మేడ్చల్ మహబూబ్నగర్ డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ, ప్రభుత్వ భూముల బదలాయింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలోని 4 మండలాల్లోని 16 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. స్ట్రాటో ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు, టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేస్తూ,
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్లో కామన్ మ్యాన్కి, ఒక ఫార్మర్కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
0: బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్కు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్, శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జంతువులను వధించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు రేవంత్ రెడ్డి నిన్న లేఖ రాశారు. గతంలో 148 మీటర్ల జలాశయం నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిందని, అయితే ఆ స్థాయితో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు పూర్తిగా తీరవని రేవంత్ రెడ్డి తెలిపారు. నీరు నిల్వ ఉండే గరిష్ట స్థాయి ఎఫ్ఆర్ఎల్ను పెంచితే తెలంగాణకు నీటి సరఫరా సులభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఎఫ్ఆర్ఎల్ పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశానికి తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ 2 రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్కరాలు జరిగే 6 జిల్లాల అభివృద్ధికి సుమారు 8,500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొంటూ,
2: పుష్కరాలు జూలై 7 తారీఖున ప్రారంభమైతే మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవున పుష్కరాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ, పుష్కరాల విషయంలో సమన్వయ లోపం లేకుండా దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు మనం ప్రణాళిక చేసాం. ఆ ప్రణాళికలో ఎంత మేరకు మనకు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది తొందరలోనే తెలియజేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయ

0: విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటి కల సాకారమైందని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ముద్రా యోజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడిందని లబ్ధిదారు ఇబ్రహీం ఖాన్ పేర్కొన్నారు.
1: 2015లో కేంద్ర ప్రభుత్వము చిన్న వ్యాపారస్తుల కోసము ముద్రా రుణాలు తీసుకునే సదుపాయం కలిగించింది. నేను దీంట్లో భాగంగా నేను మొదట 50,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ రుణం మొత్తం నేను కట్టిన తర్వాత నాకు మళ్ళీ ముద్రా లోన్ కింద 2,00,000 రూపాయలతో ఈ మొబైల్ షాప్ యాక్సరీ షాపు మెయింటైన్ చేస్తున్నాను. ఈ ముద్రా లోన్ పథకము మాలాంటి చిన్న వ్యాపారస్తులకు చాలా చేదోడు బాదుడుగా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్కీమ్ని కూడా మరింతగా విస్తరిస్తున్నారు. మాలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
0: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నష్టం రాకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిన్న అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు 45 నుంచి 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-1178700 టోల్ ఫ్రీ నంబరుకు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ ఈదురుగాలుల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 2 మత్స్యకారులు మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియానం 2.0 ఇత్యస్య ప్రభావపూర్ణ క్రియాన్వయనస్య ఆవశ్యకతాముద్దిశ్య సబలం ప్రోక్తవాన్ యత్ అభియానం ఆధారభూత సంరచనా నిర్మాణమతిక్రమ్య నియమిత నిరీక్షణేన నాగరిక సహభాగితయ అథ విభిన్న హితధారకాణాం సమన్వయేన మాపనయోగ్య పరిమాణాన్ సునిశ్చితం కుర్యాత్. నవదిల్ల్యాం ఏక

అనుబంధవాణి వినిపిస్తారు. ఆ తర్వాత క్యూ నాటిక, రచన శ్రీ ద్విభాషన్ రాజేశ్వరరావు గారు, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు. పుష్పాంజలి సమాచార వాణి. విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ శ్రీ పి శ్రీనుబాబు గారు అందిస్తారు 8:30. కర్ణాటక సంగీత కార్యక్రమంలో 8:35 శ్రీ కుసుమూరి సాగర్ గారి శాక్సోఫోన్ వాదనం, హెచ్ రామ్ చరణ్ గారు వయలిన్, శ్రీ ఏ ఆనంద శ్రీహరి గారు మృదంగం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం 8:59. 9:30 కూడా 10:00 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలీ. 10:30 ముద్దబంతులు సంగీత రూపకం, 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమంగా రచన డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారు, సంగీతం బండారు చిట్టిబాబు గారు. మధురిమ 11:00 ఎన్సీఆర్టీ ప్రాయుస్త కార్యక్రమం 11:30 1:33 ముత్యాల ముంగిళ్ళు తల తిరగడం డాక్టర్ ఆర్వి నారాయణ గారితో శ్రీ వి వెంకటేశ్వరులు జరిపిన పరిచయ కార్యక్రమం. జానపద రంజంలో 2:31 రామాయణంలో అరణ్యకాండ అంశంగా శ్రీ తోట అచ్చెన్నాయుడు బృందం నిర్వహణలో చెక్క భజన. తర్వాత శ్రీ ఎం యేసురత్నం గారి ఆధ్వర్యంలో డప్పు విన్యాసం. సంధ్యారాగాలు సినిమా పాటలు. 7:15 పల్లెసీమలు. 90 వసంతాల ఆకాశవాణి శాస్త్రవేత్త శ్రీ తిరిదేవర సత్యవెంకట అనిల్ గారి ఆకాశవాణితో అనుబంధ వాణి. ఖరీఫ్ పంటకు సేంద్రియ ఎరువుల ఆవశ్యకత గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీరత గారి ప్రసంగం. రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామతల్లి సేవలో ఆకాశవాణి కవిసమ్మేళన నుండి కొన్ని ముఖ్య భాగాలు తిరుపతి కేంద్ర సౌజన్యంతో. ఈ రాత్రి 10:00 నాటిక, 10:30 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:04:34 మరికొద్ది క్షణాలలో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన

0: ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు వివరంగా. న్యూఢిల్లీలో జరిగిన 51వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. వేస్ట్ ప్రాసెసింగ్, గోవర్ధన్ ప్లాంట్లతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే 7 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన భద్రత లభిస్తుందన్నారు. అలాగే కాలువలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఆవిరి కాకుండా నిరోధించవచ్చని సూచించారు. వధావన్ పోర్ట్ కేవలం ఒక ఓడరేవులో కాకుండా కోస్టల్ షిప్పింగ్, హైవేలు, రైల్వే, ఎయిర్పోర్టులతో అనుసంధానించబడ్డ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నీటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ఒక మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ప్రజలు అభివృద్ధి ఫలాలకు దూరమవుతారని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ శరీరంలో ఉన్న నీటి శాతం కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు తీసుకెళ్లాలని, ఇతరులకు మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జంతువులు, పక్షుల కోసం ఇళ్లు, బాల్కనీలు, కార్యాలయాల వెలుపుల చిన్న పాత్రల్లో నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి మంత్రులతో దేశంలో వేడిగాళ్ల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: प्रधानमंत्री जी ने कैबिनेट में मौसम की जो हीट वेव की परिस्थिति है उसका भी सभी मंत्रियों के साथ चर्चा की और माननीय प्रधानमंत्री जी का जो राष्ट्र के प्रति आह्वान है उसी आह्वान के तहत सभी से अपने अपने मंत्रालय में सुविधा पहुंचाने की किस तरह की सुविधाएं की जा सकती है उसके ऊपर भी चर्चा हुई.
0: ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నవల్ కిషోర్ విక్రమ్ ఆకాశవాణితో మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో పాల్ జోర్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఈ గౌరవం అందుకుంటున్న 15వ రాష్ట్రంగా, ఈశాన్య భారత నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలవనుంది. దేశానికి అందించిన అసాధారణ సేవలు, క్రమశిక్షణ, అంకితభావాన్ని గుర్తింపుగా ఒక పోలీసు విభాగానికి ఇచ్చే అత్యున్నత అధికారిక గౌరవం ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో 400 మంది సిక్కిం పోలీసు సిబ్బందితో కూడిన బృందం రాష్ట్రపతి సమక్షంలో పరేడ్లో పాల్గొంటుంది. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, సామరస్యాలు పెంపొందించేందుకు ప్రజలంతా తమ సంకల్పం మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. బికనీర్లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి భద్రతా అంశాలు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు చట్టపరమైన, ఆర్థికపరమైన నిబంధనలు పాటించడం, మ్యూల్ ఖాతాలు, నకిలీ కంపెనీలు కనిపెట్టడం, నకిలీ ఆధార్ కార్డ్స్ గుర్తించడం, సరిహద్దులు గుండా జరిగే స్మగ్లింగ్ నియంత్రించడం వంటి అదనపు బాధ్యతలు హోంమంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సరిహద్దు జిల్లాల్లో నేరాలు, డ్రగ్స్ ముఠాలు వెనుక ఉన్న వనరులు, వాటి పనితీరు, నెట్వర్క్స్పై అధ్యయనం చేయాలని ఆదేశించినట్టుగా హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

0: ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ICAR ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమై రష్యా ఉక్రెయిన్ యుద్దంపై చర్చించారు. సైప్రస్లో యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల జిమ్నిచ్ ఫోరం సదస్సు జరిగింది. శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా జైశంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు పోస్టులు ముళ్లకంచే మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. మే 11 జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో సరిహద్దు కంచే సంబంధిత ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ భూమిని అప్పగించారు. బీఎస్ఎఫ్ అవుట్పోస్టుల నిర్మాణం, ముళ్లకంచే ఏర్పాటు ద్వారా సరిహద్దు భద్రత బలోపేతానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి శువేందు అధికారి తెలిపారు. తొలిదశలో భాగంగా మే 20 5 జిల్లాల పరిధిలో 43 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని, అలాగే 31.9 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరును ఉత్తర్వులు బీఎస్ఎఫ్కు అందించారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అత్యధికంగా బంగ్లాదేశ్తో 2,217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉందని, రాష్ట్రంలో సుమారు 1,600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇప్పటికే కంచెవేయగా 600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇంకా కంచెవేయాల్సి ఉందని శువేందు అధికారి తెలిపారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళల చట్టపర, సామాజిక, రాజ్యాంగపర హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించారు. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులపై ఈ నివేదికలో ప్రత్యేక దృష్టి పెట్టారు. 4 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో కొలీజియం మే 22 మే 27 తేదీల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో 2 వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న మాత్రమే ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు వి మోహన నియామకంతో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఇటీవలే సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38 పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్కు 244 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఈ లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులకే ఆల్అవుట్ అయింది. రేపు జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లు గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఉదయ సమీరాలు కార్యక్రమానికి స్వరాహ్వానము. ముందుగా నేటి మాట. భారత స్వాతంత్రోద్యమం అనగానే సత్యాగ్రహులు, సాయుధవాదులు, ఉద్యమకర్తలు, విప్లవ నేతలు, వీరోచిత రసస్ఫూర్తులు, విజయ విజృంభణాకీర్తులు గుర్తుకు రాక మానవు. అందులో వినాయక్ దామోదర్ సావర్కర్ వీర సావర్కర్గా ప్రఖ్యాతి. ఈరోజు ఆయన జయంతి. 1883లో ఆయన జననం. గొప్ప కార్యకర్త, రచయిత. 1922లో రత్నగిరి కారాగారంలో ఉండగా హిందుత్వనే రాజకీయ హిందూ జాతీయవాదాన్ని ఆయన అభివృద్ధి చేశారు. హిందూ మహాసభ ఏర్పాట్లో ఆయన కీలక సభ్యుడని చాలా రచనలు చెప్తున్నాయి. ఆయన పేరు ముందు వీర్ అనే పదాన్ని వాడడం ప్రారంభించారు. అందుకే వీర సావర్కర్ ధన్యమైంది ఆయనకు జన్మనిచ్చి ఆనాటి బ్రిటిష్ ఇండియా మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలోని బాగూర్. నిజంగానే ఆయన పుట్టడం వల్ల అది బాగైన ఊరు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు వినాయక దామోదర్ సావర్కర్. పుణేలోని ఫర్గూసన్ కళాశాలలో కొనసాగించారు. సోదరితో కలిసి రహస్యంగా అభినవ భారత్ సొసైటీ సంస్థ స్థాపన, ఇండియా హౌస్, ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించారు. అది యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళి సావర్కర్ పేరు చెప్పి చెప్పగానే గుర్తొచ్చే పుస్తకం 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. మామూలుగానే దానికి జగత్ ప్రసిద్ధి, జనప్రసిద్ధి, బ్రిటిష్ వారి నిషేధం. 1910లో విప్లవ సంస్థ ఇండియా హౌస్తో సంబంధాలున్నాయని ఆయన్ని బందీ చేశారు. 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన భారత్కి రాగానే ఎలా, భారత్కు వచ్చేదారిలో ఫ్రాన్స్లో తాను ప్రయాణించే ఓడ ఎస్ఎన్ మర్సీలెస్ నుంచి నీళ్లలోకి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఫ్రెంచ్ ఓడరేవు అధికారులు అతను తిరిగి బ్రిటిష్ అధికారులకు అప్పగిస్తే భారత్కి వచ్చినప్పుడు 50 ఏళ్ల శిక్ష, అండమాన్ దీవుల్లోకి సెల్యూర్ జైలుకి తరలింపు. 1924లో ఆయన విడుదల. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన 37 తర్వాత విస్తృత పర్యటన. అలాగే పుట్టినప్పటి నుంచి కొద్ది రోజులకే ఆయనలో ఆత్మగౌరవం, తర్వాత విద్యార్థి నాయకత్వం, లండన్ విద్యాభ్యాసం, ఇప్పుడు చెప్పుకున్న అరెస్టు, భారతదేశం తరలింపు, అండమాన్లో శిక్ష, ఇవన్నీ కూడా వీర సావర్కర్ త్యాగనిరతికి, వీర యోధుడిగా ఆయన చరిత్రకు తార్కాణం. మతపరమైన రాజకీయ దృక్పథం దేశాభివృద్ధికి దోహదం కావాలన్న వీర సావర్కర్ 1966 ఫిబ్రవరి 26న వీర పదం కవోష్ణజ్వాలని నిశ్వసిస్తూ ఉండగానే దివంగతులయ్యారు 82 ఏట. నేటి మాటలో 2వ అంశం, సురవరం ప్రతాపరెడ్డి గారు. ఈ పేరు చెప్పగానే గోల్కొండ పత్రిక గుర్తుకు రాకుండా ఉండదు. పత్రికా సంపాదకులు, పరిశోధకులు, పండితులు, రచయిత, ప్రేరకులు, క్రియాశీల ఉద్యమకర్త, బహుముఖైన ప్రతిభాశాలి సురవరం. నిజంగానే ఆయన జనవరం. ప్రతిభా కృషి అనన్య సామాన్యం. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్షర సాక్ష్యం. తెలంగాణలో

లే లేరు అన్న ఒకనాటి నిందా వ్యాఖ్యలు సవాల్గా తీసుకుని 354 మంది కవులతో కూడిన గోల్కొండ కవుల సంచిక గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన అక్షర వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి గారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోధ్యము వారి ముఖ్య రచనలు. నిజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి చేసిన కృషిలో ఆయన ఋషిత్వం జగమెరిగినది. వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుండి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఆ రోజుల్లో ఆయన ఎన్నికయ్యారు. సురవరం ప్రతాపరెడ్డి అనగానే 1955 ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన గ్రంథం. ఆంధ్రుల సాంఘిక చరిత్రకు విధాత, అమూల్య గ్రంథ సూక్ష్మ వ్యాఖ్యాత సురవరం. ఆయన జయంతి ఉత్సవాలని ఏటేటా జరుపుకుంటూ ఆయన జీవిత చరిత్రను పారాయణం చేస్తూ తెలుగు భాషకు ఆద్యంతములు రసజ్ఞోపజ్ఞగా కవితా నైపుణి, పత్రికారచన వ్యాసంగం, కవిపండిత మైత్రి, గోలకొండ పత్రిక ఆవిర్భావకర్తగా అన్నీ ఇన్ని కాదు, ఎన్నడానికి ఎల్లలు దాటిన సంఖ్య వారి రచనలు, వారి కీర్తి. ఆ కీర్తి కర్పూరం పరిమళిస్తూ ఉండగా 1953 ఆగస్టు 25 తెలుగు అక్షర ప్రతాపం వరములిచ్చే సురలోకానికి తరలిపోయింది మనకు ఆ ప్రతిభా ప్రభని నేర్చుకోండి అని, మన అక్షరాల అమ్ముల పొదిలో చేర్చుకోండి అని మిగిల్చి. నేటి మాటలో 3వ అంశం, సుప్రసిద్ధ నటులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రిగా సేవలందించిన నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు.

శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, మహావిష్ణు విశ్వరూప దర్శనం, ఇలా రకరకాల పురాణ పాత్రలు, బహుశా వాటి మూల రూపాలు ఓ ఇలాగే ఉంటారేమో అన్నంతగా అద్భుతమైన రూపకల్పనతో, సంభాషణ ధాటితో అలరించిన నందమూరి తారక రామారావు గారు. మరొక విశేషం ఏమిటంటే, పురాణాలలో వ్యతిరేక లక్షణ పాత్రలను కూడా జనాభిప్రాయ అనుకూలంగా తన నట పటిమతో రక్తి కట్టించడం, అందుకే వారికి నటరత్న పేరు. May 28 వారు పుట్టిన తేదీ, NTR అన్న 3 అక్షరాల పేరు, NT రామారావు అన్న అచ్చతెనుగు ముత్యాల పేరు, అంతకన్నా పూర్తిగా తెలుగులో నందమూరి తారక రామారావు. 1923 పామర్రు మండలంలో ఆయన ఎక్కడ పుట్టారన్నది కూడా ఆయన నటించిన చలనచిత్ర గీతాల్లోనే నిక్షిప్తమైంది.

అది నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. కృష్ణ అని పేరు పెట్టాలని అనుకున్న మేనమామ గారు తారకరాముడైతే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. అదిగో తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో, తర్వాత ఎస్ఆర్ఆర్ కళాశాలలో, అక్కడ కవి సమ్రాట్ విశ్వనాథ సత్య

సత్యనారాయణ గారు తెలుగు విభాగానికి అధిపతి. ఆయన శిష్యుడై ఒకసారి రామారావు గారిని నాటకంలో ఆడవేషం వేయమంటే మీసాలు తీయనంటే సరే దాంతోనే నటించవయ్యా అన్నారు. అది నాగమ్మ వేషం, మీసాల నాగమ్మ అని పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో ఆయన వివాహం. ఆ తర్వాత ఆయన గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో విద్యార్థిగా అయి నాటక సంఘాల కార్యకలాపాల్లో పాల్గొంటూ నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ NAT సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల నాగభూషణం, KVS శర్మ తదితరులతో చేసిన పాపం లాంటి ఎన్నో నాటకాలు ప్రదర్శించి ఆ తర్వాత చిత్రాలు కూడా, ఆయన మంచి చిత్రకారుడు కూడా. ఆయన దస్తూరి తిలకం అన్నట్టే ఉంటుంది, కస్తూరికున్నంత అందంగా. ఆయన చలనచిత్ర జీవితం అటు ప్రభుత్వోద్యోగ్యా ఉంటూ ఇటు నాటకాభిలాషతో తర్వాత ఆయన చలనచిత్రాలకు ఎంపికై బిఏ సుబ్బారావు గారి మొదలు ఎల్వి ప్రసాద్ గారు ఇలా ఒకటా రెండా ఆయన ఖాతాలో విజయ నిర్మాతల పతాక ఛాయలో పాతాళ భైరవి ఆయన్ని జానపద కథానాయకుని చేసింది. మాయాబజార్ చిత్రం నుండి కృష్ణ పాత్రలకు పెట్టింది పేరు. ఇక ఒకటా రెండా అటు జానపదాలు సొంతంగా జయసింహ, ఆ తర్వాత ఇతరుల చిత్రాల్లో జయం మనదే, విజయం మనదే, కదలడు వదలడు సహనటులతోటి, శ్రీకృష్ణ తులాభారం వంటి చిత్రాల్లో సరస శృంగార లాస్య విలాస వికాసాలను ఉలికిస్తూ ఒదిగిస్తూ వాటితో పాటు ప్రయోగాలు కూడా చేస్తూ ఒకే నటుడు 3 పాత్రలు 4 పాత్రలు 5 పాత్రలు కూడా పోషించి ముఖ్యంగా దానవీర శూరకర్ణలో సుయోధనునిగా ఆయన సంభాషణలు ఆనాడు ఆంధ్రదేశం అంతా కూడా వేణోళ్ళ కీర్తించబడి ప్రతి ఒక్కరూ వాటిని ఏకపాత్రాభినయాలుగా కూడా చేశారు. ఆయన దర్శకత్వ ప్రతిభకు గీటురు అయి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి చెప్పి భానుమతికి దుర్యోధనుడికి వారిద్దరికీ ఒక పాట పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఆయనకి ఇచ్చి ఆ పాట రాయించారు. అలాగే నారాయణ రెడ్డి గారికి తొలిసారి పాటలు రాసే అవకాశం ఇచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు గులేబకావళి కథ చిత్రంతో. ఆ గులేబకావళి కథ చిత్ర గీతాల మహోజ్వల స్ఫూర్తి కీర్తి అంచెలంచెలుగా తెలుగు సాహిత్యం అజరామరం కావడానికి సాహితీ సృజనకు దారితీసేలా ఎన్టీ రామారావు గారు ఇదిగో దానవీర శూరకర్ణ చిత్రంలో ఆ పాట నిజంగానే అలాంటి ఊహ రావడం, దర్శకుడుగా సన్నివేశాన్ని చెప్పి పాట రాయించుకోవడం చిత్రంగా ఉంటుంది కదా. ఒక్క చిత్రం ఏమిటి చిత్రం?

ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేసి ఎన్టీ రామారావు గారు డాక్టరేట్లు, ఆంధ్ర విశ్వ కళా పరిషత్తో కళాప్రపూర్ణ, ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు, వీటన్నిటినీ స్వీకరించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఆయన పేరిట ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని కూడా ఎందరో ప్రసిద్ధులకి అందజేస్తూనే ఉన్నారు. వారి స్మృతిని మనకు మిగిల్చి 72వ ఏట 1996 జనవరి 18న గగన సిగల గగిశారు. కానీ ఎప్పటికీ కూడా అటువంటి కృషి వలన జీవితం

0: నేటి మాట విన్నారు. దామోదర వీర సావర్కర్ జయంతి, సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతి, ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ముగ్గురి జీవిత విశేషాలు విన్నారు. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోతశ్రీ ప్రతాప్ గారి అంతరంగవాణి అనుబంధవాణి ఆకాశవాణితో వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా పేరు ప్రతాప్ అండి. నేను విశాఖపట్నంలో ఉంటాను. నాకు ఆకాశవాణితో 40 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. ఆకాశవాణిలో ఎన్నో ప్రోగ్రాంలు ఇప్పటికీ మేము నెంబర్ వేసుకుంటుంటాం. ఆకాశవాణి ద్వారా ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం, నేర్చుకున్నాం, ఆచరించాం. అలాగే కొన్ని కొన్ని ప్రోగ్రాంలు వింటుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతూ ఉండేది. ముఖ్యంగా నా చిన్నతనంలో బాలభారతి అని ఒకటి, అలాగే సైనిక మాదిరిని, కొన్ని కొన్ని మంచి ప్రోగ్రామ్స్ చాలా టెలికాస్ట్ చేసేవారు. అదేవిధంగా ప్రాంతీయ వార్తలు కానీ, జాతీయ వార్తలు కానీ, సంస్కృత వార్తలు కానీ మేము నిరంతరం రోజు వినేవాళ్ళం. కార్మికుల కార్యక్రమం ఒకటి చాలా మంచి అభిప్రాయాలు తెలియజేసేవారు. సాయంత్రం పూట వచ్చే యువవాణి కూడా మాకు చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండేది. ఎన్నో విషయాలు కూడా మేము తెలుసుకునేవాళ్ళం. ఇంకా సినిమా విషయాల గురించి కానీ, సినిమా పాటల విషయాల గురించి కానీ మాకు ఎన్నో అనుభూతులు మిగిల్చాయి ఆకాశవాణి. రైతులకు సంబంధించిన రైతు ప్రోగ్రాంలో పొలం పనులు కానీ, పసిటి పంటలు కానీ, అలాగే ముఖ్యంగా నాటకాలు కూడా చాలా బాగుండేవండి. చిన్నప్పుడు మేము ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి నాటకాలు వినేవాళ్ళం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇదే విధంగా మరింత ముందుకు సాగాలని ఆకాశవాణిని కోరుకుంటున్నానండి.
0: తొంభై ఏళ్ల ఆకాశవాణి శ్రోతశ్రీ ప్రతాప్ గారి అనుబంధ వాణి విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు క్యూ నాటిక, రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. క్యూ నాటిక.
2: క్యూ నాటిక రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ బేత రామసూర్య ప్రకాశరావు. వినండి క్యూ నాటిక.
3: ఏమండో సుబ్బారావు గారు, మిమ్మల్నేనండి.
4: హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా?
3: అదే బాగుండడం. ఇంతకీ ఇలా వచ్చారేమిటి?
5: రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికి ఎందుకు వస్తారు? ఆ మాత్రం తెలీదా?
4: శుక్రవారం రాత్రి బెజవాడ వెళ్ళాలి సార్. రిజర్వేషన్ తీసుకుందామని క్యూ చూస్తుంటే చాంతాడులా బాగా ఉంది.
3: ఇలా రండి, నా వెనక దూరిపోయి నిలబడండి.
4: పర్వాలేదు సార్, క్యూ చివరికి వెళ్ళి నిలబడతాలండి.
3: వెనక పడితే వెనకే నోయ్ అన్నాడు గురజాడు అప్పారావు గారు. ఇలా దూరిపోండి, మరేం పర్వాలేదు.
6: అదేమిటి సార్, ఆయన మధ్యలో దూరిపోతే వెనక నిలబడ్డ మేమందరం ఏమైపోవాలి?
7: అయ్యా అయ్యా, చూసేయకండి బాబు, పడిపోతున్నాం.
4: డోంట్ వర్రీ సార్, నేను క్యూ చివరికి వెళ్ళి నిలబడతాలండి.
6: సరే, మీ ఇష్టం.
7: కాస్త ముందుకు జరగండి బాబు, మీ సొమ్మేం పోతుంది. మళ్ళీ ఎవరైనా వచ్చి మధ్యలో దూరితే తంట.
6: ఎవరు దూరతారు? నేను రానివ్వను కదా.
7: కౌంటర్ తెరిచి గంట సేపు అయింది, ఇంతవరకు 6 గురికైనా టికెట్లు ఇష్యూ చేయలేదు.
6: ఆయన మటుకు ఏం చేస్తాడు, సర్వర్ మొరాయిస్తుందట.
8: సర్వర్ మొరాయించడం కాదు, కాసేపు లింకు ఫెయిల్ అయిందంటాడు, కాసేపు సర్వర్ మొరాయిస్తుంది అంటాడు, కొంతసేపు అసలు ప్రింటరే బాగలేదంటాడు.
6: ఎవరి బాధలు వారివి, పీత కష్టాలు పీతకుంటాయి కదా. అన్నీ సరిగ్గా పనిచేస్తే మనం ఇలా క్యూలో నిలబడం కదా, ఆయనకు మాత్రం సరదానా ఏంటి?
8: ఈ కంప్యూటర్లు వచ్చాక మరీ స్లో అయిపోయింది. ఏమైనా అంటే తప్పంతా కంప్యూటర్ల మీదకు తోసేసి తప్పుకుంటున్నారు.
6: అవును సుబ్బారావు గారు, మీకు తెలిసిన ఆయన ట్రావెల్ ఏజెంట్ ఉన్నాడు కదా, ఆయనకి చెప్పక మీరే వచ్చి క్యూలో నిలబడ్డారెందుకు?
9: ఆయన కూడా బాగా రేట్లు పెంచేశాడు సార్. తెలిసిన మనిషి అయినా ఉత్తునే సాయం చేయమని అడగలేదు కదా.
6: ఆయన ఆన్లైన్లో తీసి ఇచ్చేస్తాడు కదా.
9: అది నిజమే, కానీ రేట్లు

0: మరీ పెంచేశాడండి ఆయన.
1: వెరీ స్లో. అబ్బే బెబ్బే, అసలు క్యూ ముందుకు జరగటమే లేదు. ఇదే మా చిన్నతనంలో అయితే.
2: అయ్యా, మీ చిన్నతనంలో ఇలా 3 టైర్లు 2 టైర్లు ఉన్నాయా? అసలు స్లీపర్ కోచ్లే లేవని నా అనుమానం. అప్పుడు ఇంటర్ క్లాస్ ఉండేది, ఆ ఇంటర్ క్లాసులో ఎక్కడమే ఓ వైభోగం అంటూ మా అక్క చెప్పేది.
1: అదే సార్ చెప్తున్నాను, టిక్కెట్లు ఇష్యూ చేయడం ఇంత ఆలస్యం అయిపోతుంటే ఎవరైనా అడగగలుగుతున్నారా? ఇదే ఫారెన్లో అయితే.
3: అయినా మీరు ఫారెన్ ఎప్పుడు వెళ్ళారు? ఎప్పుడు చూసినా సీతంపేట బజార్లో పిండి ముళ్ళు ముందు కూర్చుని కనిపిస్తూ ఉంటారు కదా.
1: ఫారెన్ వెళ్ళలేదు.
3: మరి
1: బోలెడు పుస్తకాల్లో

0: చెప్తున్నాను. టిక్కెట్లు ఇష్యూ చేయడం ఇంత ఆలస్యం అయిపోతుంటే ఎవరైనా అడగగలుగుతున్నారా? ఇదే ఫారెన్లో అయితే.
1: అయినా మీరు ఫారెన్ ఎప్పుడు వెళ్ళారు? ఎప్పుడు చూసినా సీతంపేట బజార్లో పిండి ముళ్ళు ముందు కూర్చుని కనిపిస్తూ ఉంటారు కదా.
0: ఫారెన్ వెళ్ళలేదు.
1: మరి
0: బోలెడు పుస్తకాల్లో అక్కడ డిసిప్లైన్ గురించి చదివాను.
1: బాబు, మీ పుస్తక పరిజ్ఞానంతో మమ్మల్ని వాయించకండి.
2: ఏమండి, మద్రాస్కి 8 విడతలు కావాలి, దొరికితే అంటారా? 24వ తారీఖుకి.
1: మద్రాసుకు 8 బర్తలా? అది కూడా 24వ తారీఖుకా? ఇంపాసిబుల్ అనుకుంటా అండి. స్పెషల్ ట్రైన్స్లో ప్రయత్నించకూడదు. మీకు అదృష్టం బాగుంటే దొరకచ్చు.
2: ఏంటో, వియంకుడింట్లో వెళ్ళి వెళ్ళకపోతే బాగుండదు, పిల్లనిచ్చుకున్నాం కదా.
1: అయినా ఇప్పుడు పెళ్ళి ఏమిటండి, ఇంకా 2 నెలల దాకా మంచి ముహూర్తాలు లేవు కదా.
2: మంచి ముహూర్తం కాకపోవచ్చు, ఇది చెడ్డ ముహూర్తమేమో.
0: శుభమా అంటూ వియ్యంకుడి గారింట్లో పెళ్ళవుతుంటే ఆ మాటలేమిటండి?
2: ఎంకి పెళ్ళి సుబ్బిచావుకు వచ్చినట్టుంది నా పరిస్థితి. అబ్బాయి ఫారిన్ అబ్బాయి, ముందు రోజు వచ్చి పెళ్లి చేసుకొని మరునాడు ఫ్లైట్కి ఉడాయించేస్తాడు. అందుకని కంగారు పడి పెట్టుడు ముహూర్తానికి ఒప్పేసుకున్నాడు ఆయన.
3: ఎక్స్క్యూజ్ మీ
0: తల్లి, తల్లి, అమ్మా తల్లి, అలా తోసుకుపోతున్నారేంటి? ఇలా క్యూలో వచ్చి నిలబడండి.
3: లేడీస్కి సెపరేట్గా క్యూ లేదా?
0: లేదు తల్లి, అందరికీ ఒకటే క్యూ.
3: ఇట్స్ వెరీ బ్యాడ్. ఐ విల్ టాక్ టు ద అథారిటీస్.
0: తప్పకుండా అలాగే చెయ్యమ్మా.
3: ఓకే ఓకే.
0: పాపం కదండి, ఆడపిల్ల కదా, ముందుకు వెళ్ళి టికెట్ తీసుకోనివ్వకపోయారు. అదిగో అదే వచ్చింది. అది కాదండి. ఏది కాదు?
1: మాస్టరు, ఓ బ్లాంక్ ఫార్మ్ అందుకుంటారా?
0: అలాంటివి చూసి చాలా కాలమైంది. అక్కడ పారాలు జిరాక్స్ తీసినవి ఒక్కో పారం 2 రూపాయలకు అమ్ముతున్నాడు. నేను తెల్ల కాగితం మీద రాసి తెచ్చుకున్నాను. ఇదే ఫారెన్లో అయితే ఇలా ఉండదు. అసలు పారాలే నింపనక్కర్లేదట. ఇలా బటన్ నొక్కితే అలా టిక్కెట్లు వచ్చేస్తాయట.
4: ఆయన అంతా అలా చూసిన వాళ్ళలాగే చెబుతాడు, కానీ ఆయన మాటలు నమ్మకండి.
2: ఏమండి, మా వియ్యంకుడింట్లో పెళ్ళికి వెళ్ళటానికి బెత్తలు దొరుకుతాయంటారా?
4: అయ్యా, నేనేమన్నా జ్యోతిష్యుడా? కాస్త ఆగండి, చూద్దాం.
0: మద్రాసు దగ్గరలో లైన్ కొంతమేర రిపేర్కి వచ్చిందట. 25వ తారీఖు వరకు గుమ్మడంపూడి దగ్గరే రైలు ఆపేస్తారట.
2: అమ్మో, మా వియంకుడింట్లో పెళ్ళికి వెళ్ళటం కుదరదేమో. భగవంతుడా, ఏం దారి?
0: అయితే బస్సు, లేకపోతే విమానం. అది కాకపోతే గుమ్మడంపూడి నుంచి ట్యాక్సీ కట్టించుకు వెళ్ళిపోవడమే.
1: అయ్యా అలా తోసేయకండి బాబు.
0: అయ్యా ముందున్న స్వెటర్ బాబు, కాస్త తొందరగా టికెట్ ఇష్యూ చేయమని కౌంటర్లో చెప్పండి బాబు.
1: ఆయన కౌంటర్లో ఉన్నట్టు లేదు. మీరు ఎంత అరిచినా సుఖం లేదు. ఆయన గారు కాఫీకి వెళ్ళినట్టున్నారు.
0: ఇదే ఫారెన్లో అయితే.
4: ఏం బాబు, ఫారెన్లో కాఫీలు తాగరా? అవునులేండి, వాళ్ళు వేరే ఏదో తాగుతారు కాబోలు.
1: బాబు ఒకసారి పెన్ ఇస్తారా?
4: ఇదిగో తీసుకోండి, మళ్ళీ మర్చిపోకుండా తిరిగి ఇవ్వండి. ఇప్పటికి నావి క్యూలో 4 పెన్నులు పోయాయి.
1: అలాగే.
0: అందుకే క్యూలో ఎవరు అడిగినా పెన్నులు ఇవ్వకూడదు. అథవా ఇచ్చినా క్యాబ్ మన దగ్గరే ఉంచుకోవాలి.
4: నాది ఇంకు పెన్ను కాదండి, నొక్కుడు బాల్ పెన్ను.
0: అయితే రీఫుల్ తీసి మన దగ్గర ఉంచుకోవాలి.
4: ఏం సుబ్బారావు, నాన్నగారు కులాసాగా ఉన్నారా?
5: ఓసారి ఇంటికి రండి సార్, చాలా రోజులైంది కదా, మాట్లాడుకుందాం.
4: రావాలని అనుకోవడమే కానీ కుదరడం లేదయ్యా. ఇదిగో ఈ మధ్య ఆస్తమా అటాక్స్ మరీ ఎక్కువగా వస్తున్నాయి. అందుకే ఈ నెబ్యులర్ జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను. ఆయాసం వస్తే దీన్ని నోట్లో పెట్టుకుని గట్టిగా పీల్చడమే. అయినా బయట ఎక్కువగా తిరగాలంటే భయంగా ఉంది. సరేలే కానీ ఏంటి సంగతి, నీకేమైనా పిల్లలా?
5: ఇంకా లేదు సార్.
4: పెళ్ళై 4 ఏళ్ళు దాటిపోయింది కదయ్యా. ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్నామన్నమాట. ఏమిటోనండి, రోజులు మరీ మారిపోయాయి. నాకు 6 పిల్లలు, సంసారం ఇడుస్తున్నానా లేదా?
0: అయ్యా నా ఉద్దేశంలో అయితే సంసారం ఏడవకూడదు, హాయిగా నడిపించాలి. నడిపించాలంటే మిత సంతానం తప్పదు. దేశ జనాభా ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయింది. చూడు, క్యూలు మరీ పెరిగిపోయాయి. టిక్కెట్ తీసుకోవడానికి 4-5 గంటలు పట్టేస్తుంది.
4: ఆన్లైన్లో అయితే 5 నిమిషాలే కదండి.
0: అందరికీ కంప్యూటర్లు నెట్ కనెక్షన్లు ఉండొద్దు. అమ్మా తల్లి, అమ్మా అలా తోసుకు ముందుకు వెళ్ళిపోతున్నారేంటి? ఇందాక చెప్పాం కదా.
3: నో, ఐ టుక్ ద పర్మిషన్.
0: పర్మిషనా? ఎవరి పర్మిషను?
3: లోపలికి వెళ్ళాను, లేడీస్కి సెపరేట్గా ఇష్యూ చేస్తామని చెప్పారు.
0: స్త్రీలకు వేరే క్యూ లేదు అంటూ తాటికాయంత అక్షరాలతో అదిగో

0: అక్కడ బోర్డు పెట్టారు చూడు.
1: నో, ఐ డోంట్ నో అబౌట్ ఇట్.
0: అదిగో స్పష్టంగా తెలుగులో రాసి ఉంది కదా.
1: ఐ కాంట్ రీడ్ తెలుగు. సైట్ ప్లీజ్.
0: ఆహా, ఏదేమైనా కాన్వెంట్ చదువులు వచ్చాక ఆడవాళ్ళకి ధైర్యం బాగా పెరిగింది.
2: అదిగో అదిగో చూడండి, ఆవిడకి టికెట్ ఇష్యూ చేస్తున్నాడు. మరి ఆ బోర్డు ఎందుకు?
3: మనలాంటి వాళ్ళకి కాలక్షేపం చదువుకోవడానికండి.
2: రేపు లెటర్స్ టు ది ఎడిటర్కి రాసి పారేస్తాను.
3: సరిపోయింది, పేపర్కి రాయటం కంటే లోపలికి వెళ్ళి స్టేషన్ సూపరింటెండెంట్కి రిపోర్ట్ ఇస్తే తొందరగా పని అవుతుంది.
2: ఐఆమ్ ఫోర్త్ మ్యాన్ ఇన్ క్యూ, టికెట్ తీసుకున్నాక ఆపనే చేస్తాను.
0: ఇదే ఫారెన్లో అయితే క్లర్క్ ఉండడు, అంతా కంప్యూటరే చేసేస్తుందట. ఇలా డబ్బు పడేస్తే అలా టికెట్ బయటకు వచ్చేస్తుందట. ఇక్కడ కూడా అలాంటివి పెడితే ఎంత బాగుండును.
4: అయ్యా అయ్యా, అవి రిజర్వేషన్ టికెట్లు కావండి, ప్లాట్ఫామ్ టికెట్లు. ఇక్కడ ఉన్నాయిగా వెండింగ్ మిషన్లు.
2: ఈ దేశంలో విప్లవం రావాలి, తుపాకీ గొట్టం ద్వారానే అన్నీ సాధించాలి.
4: తుపాకీ గొట్టంలోంచి 3 టైర్ టికెట్లు వస్తాయా? నాకైతే అనుమానమే.
3: అయ్యా టికెట్ ఆఫీసర్ గారు, తొందరగా ఇష్యూ చేయండి సార్, మాకు కాళ్ళు పీకేస్తున్నాయి.
0: కౌంటర్లో ఆయన ఏదో అంటున్నాడు, వినబడటం లేదు.
3: నేనేం పేకాడుకోవటం లేదు, పనిచేస్తున్నాను. ప్రింటరు సరిగ్గా పనిచేయటం లేదు అని అంటున్నాడు ఆయన.
4: గీతాకారుడు ఏమన్నాడో తెలుసా? కర్మణ్యే వాదికారిస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. అంటే నీ పని నువ్వు చెయ్యి, ఫలితం నాకు వదిలే అన్నాడు.
0: అంటే మన పని మనం చేస్తున్నాం, క్యూలో చెమటలు కక్కుంటూ నిలబడటం, కౌంటర్ లోపల క్లర్కు ఆయన పని ఆయన చేస్తున్నాడు, లోపలకు అడ్డదారిలో వచ్చిన వాళ్ళకు టిక్కెట్లు ఇవ్వటం, ఫలితం మనం నిలబడి ప్రయాణం చేస్తాం.
4: బాగుందండి మీ వ్యాఖ్యానం. ఇంతకీ మీ చేతిలో క్యారియర్ ఏంటండి?
0: భోజనం.
4: ఎప్పటికీ
0: లంచ్లోగా క్యూ ముందుకు కదలదు, టికెటు దొరకదు. మళ్ళీ మధ్యలో క్యూ వదిలేసి ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావాలంటే 2 గంటలు పడుతుంది. అందుకని మా కోడలు క్యారియర్ కట్టించింది.
4: ఆహా, ముందు చూపు అంటే మీ కోడలు గారిదే.
0: ఆఫీసుకి హాఫ్ డే సెలవు పెట్టాను, ఫుల్ డే చేయాలి కాబోలు. భగవంతుడా, మా రావణాసురుడు విరుసుకు పడతాడు.
4: రావణాసురుడా? ఆయనెవరండి?
0: ఇంకెవరు, మా ఆఫీసరు. అందులోనూ ఈవేళ మంగళవారం కదా, మరీ మంటెక్కిపోతాడు.
3: అదేంటండి మంగళవారం, ఏమైనా ప్రత్యేకత ఉందా?
0: ఈయన గారికి ప్రమోషన్ వస్తే 7 ఏళ్ల పాటు ఈయన గారి చేత మంగళవారం ఒంటిపూట ఉపవాసం చేయిస్తానని వాళ్ళావిడ ఆంజనేయ స్వామి వారికి మొక్కుకుందట. ప్రమోషన్ వచ్చింది, అప్పటి నుండి ఆవిడ మంగళవారం లంచ్ క్యారియర్ ఈయనకు పంపించడం లేదు. అందువలన ఆ రోజు మధ్యాహ్నం భోజనం ఉండదు, ఇక మమ్మల్ని తినేస్తాడు.
3: బాగుందండి వ్యవహారం.
0: మేమంతా శనివారం మధ్యాహ్నం భోజనాలు మానేసి ఉపవాసాలు చేస్తున్నాం, మా శిక్షణ అంతా అంతే.
3: మళ్ళీ అది ఎందుకండి?
0: ఆయన గారిని మా బ్రాంచ్ నుంచి తొందరగా బదిలీ చేయించమని మేమందరం ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాం. మరి కోరిక నెరవేరాలిగా.
3: ఇది మరీ బాగుంది.
5: కదులుతున్నా, అలా తోసేయకండి బాబు.
6: సుబ్బారా, అయ్యో అయ్యో, అలా అయిపోయావేమిట్రా? ఆ చెమటలేమిటి, ఏమైంది?
7: ఏం కాలేదమ్మా, కాసిన మంచి నీళ్ళు ఇవ్వు.
6: ఇదిగో ఇదిగో తీసుకో నాయన, ఈ మంచినీళ్ళు తాగు. అయ్యయ్యో, వాడిన తోటకూర కాళ్ళ ఎలా అయిపోయావు?
7: అదేం కాదమ్మా, క్యూలో నిలబడి వచ్చాను కదా.
6: ఏమిటి, ఉదయం టిక్కెట్ తెచ్చుకుంటానని వెళ్ళిన వాడివి, ఇప్పటిదాకా క్యూలో ఉండిపోయావా? టిక్కెట్ తీసుకుని సరాసరి అక్కడి నుంచే ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాళ్లే అనుకుంటున్నాను నేను.
7: లేదమ్మా, 8:30 క్యూలో నిలబడితే ఇదిగో 2:30 ఇంటికి వచ్చాను టికెట్ తీసుకొని. కొంతసేపేమో సర్వర్ ప్రాబ్లము, మరికొంతసేపు లింక్ తెగిపోయిందన్నారు, ఆఖరికి ప్రింటర్ కూడా పనిచేయడం మానేసింది. ఇవన్నీ ఇలా ఉంటే ఆ మగ ఆడ ఎవ్వరు క్యూ రూల్స్ పాటించరు. 10 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా నాకంటే ముందు క్యూలో దూరిపోయారు. కొందరైతే వెనకదారిలోంచి నేరుగా కౌంటర్ లోపలికే వెళ్ళిపోయారు. అడిగేవారు ఎవ్వరు లేరు, అసలు అధికారులు పట్టించుకోవడం లేదు.
6: కేవలం అధికారులు మాత్రం ఏం చేయగలరా? మనలో మార్పు రావాలి కానీ.
7: అఫ్కోర్స్ అది నిజమే అనుకో. క్యూలో ముకుందరావు గారు ఉన్నారు, తన వెనక్కు వచ్చి క్యూలో దూరిపోమన్నారు. నాకే మనసు ఒప్పలేదు.
6: మంచి పని చేసావు నాయన, నాకు నచ్చిన పని చేసావు. ఆలస్యంగా వచ్చి

0: క్యూ రూల్స్ పాటించకుండా ముందుకు వెళ్ళి దూరిపోవడానికి మనకి మనమే సిగ్గుపడాలిరా. ఇంకొకరు చెప్పనవసరం లేదు. అందరికీ అవసరాలుంటాయి, అందరికీ అర్జెంట్ పనులు ఉంటాయి. అంత మాత్రం చేత పద్ధతి వదిలి అడ్డదారి తొక్కితే ఎలాగా? దేశంలో పెరిగిపోతున్న జనాభాతో పాటు ఈ క్యూలు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. సినిమా హాళ్లల్లో, సిటీ బస్టాండుల్లో, రేషన్ దుకాణాల ముందు, అబ్బబ్బా, ప్రతి చోట ఇంతంత పొడవైన క్యూలు చూస్తున్నాం. ఈ మధ్య ఏటీఎంల ముందైతే మరీను. ఈ క్యూలను కంట్రోల్ చేయడం కేవలం అధికారుల వల్ల సాధ్యపడదురా. నువ్వెన్నైనా చెప్పు, ప్రజలే క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. ఏ మన హక్కులున్నాయి అని అరుస్తున్నామే, మరి బాధ్యతల సంగతేంటి?
1: పోనీ క్యూల దగ్గర పోలీసుని నియమించొచ్చుగా, ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే ఎలా? నోరులేని నాలాంటి వాళ్ళు వెనుకబడిపోతారు, నోరు బలం ఉన్నవాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు.
0: నాయనా, ప్రతి క్యూ దగ్గర పోలీసు నిలబడి కంట్రోల్ చేయాలంటే దేశంలో ప్రతి 5 మందికి ఓ పోలీస్ కావాలిరా. అంతమంది పోలీసులు నియమించుకోవటం సాధ్యమవుతుందా? మనలో ప్రతి ఒక్కరూ ఓ పోలీసులా వ్యవహరించగలిగితే అప్పుడు ఈ బాధలే ఉండవు.
2: ఏమండి, పొద్దుననగా వెళ్ళి 6 గంటలు టికెట్ల కోసం క్యూలో నిలబడి వచ్చారా? ఘోరం సుమండి.
1: ఏం చేయమంటావు సుందరి, నాకు మాత్రం సరదానా?
2: విజయవాడ వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ అయితే ఎంత టైం పడుతుంది?
1: సుమారు 6 గంటలు పడుతుంది.
2: మరి ఉదయం 8 నుండి ఇప్పటి వరకు 6 గంటలు క్యూలో నిలబడ్డం ఎందుకండి? ఆ 6 గంటలు రైల్లోనే నిలబడితే హాయిగా రిజర్వేషన్ ఛార్జీలైనా మిగిలేవు కదా.

0: మీరింతవరకు క్యూ నాటిక విన్నారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ బేత రామసూర్య ప్రకాశరావు, సహకారం ఎం వెంకటరమణ. ఇందులో తల్లి శ్రీమతి పివివిఎస్ నాగమణి, సుందరి శ్రీమతి వసంత మాధవి, సుబ్బారావు బేత రామసూర్య ప్రకాశరావు. ఇంకా ఈ నాటికలో శ్రీయుతులు కండ్రాతి సాంబశివరావు, టి దిలీప్ కుమార్ రెడ్డి, ఎం వెంకటరమణ, ఆట్ట చంద్రశేఖర్, ఇంకా కుమారి శృతి ప్రియాంక పాల్గొన్నారు.
1: ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి. భీష్మ చిత్రం నుండి ఘంటసాల.

0: వినబోతున్న పాట మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గళంలో
1: నారాయణ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పుష్పాంజలిలో ఇప్పుడు శ్రీ పాండురంగ మాహాత్యం చిత్రం నుండి ఘంటసాల.
4: నాన్న

పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవ భావ హే వాసుదేవ సదానంద గోవింద సేవించు మా విందవై దెందమానందముందింపయందున్ విచారంబులేమిన్ వచోగోచరాగోచరత్వంబులూషింప

చెన్నార మున్నేరుషుల్ నిన్ను గన్నార కన్నారు, నా కన్నులెన్నంగ ఏ పుణ్యములు చేసెనో నిన్ను దర్శింపగా. భవ్య యోగీంద్ర సాంద్రాదరా కాంక్షితైకాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానా గుణశ్రీ.

0: ఆకాశవాణి
1: విశాఖపట్నం జిల్లా సమాచార లేఖనం మీరిప్పుడు వింటారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి. ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు, విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన, దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల, విశాఖ కేంద్ర కారాగారంలో ఆఫీస్ అసిస్టెంట్ నైపుణ్య శిక్షణా కోర్సు ప్రారంభం, జీవీఎంసీ పరిధిలో ఇండ్ల గణన ప్రక్రియను పర్యవేక్షించిన డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్, ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు విశాఖలో వాటర్ ఫాగింగ్ వాహనాలు తదితర అంశాలతో కూడిన విశాఖ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా నిర్వహించిన ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందేళ్ల ప్రయాణంలో ఎంతో మంది విద్యావేత్తలను, నాయకులను, పారిశ్రామిక

0: వేత్తలను దేశానికి అందించిన ఘనత ఆంధ్ర విశ్వవిద్యాలయానికే దక్కుతుందని, అటువంటి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. విశాఖ వేదికగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, భారతీయ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ రాక విశాఖకే కాదు ఆంధ్రప్రదేశ్కి ఓ గేమ్ చేంజర్గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా VMRDA కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అనంతరం కొత్త జోన్ కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు దక్షిణ మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో విశాఖపట్నంలో సంబరాలు అంబరాన్నంటాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు అహర్నిశలు కృషి చేసిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆఫీస్ అసిస్టెంట్ అనే పేరుతో ఐటీ ఆధారిత నైపుణ్య శిక్షణ కోర్సును విశాఖ సెంట్రల్ జైలులో ప్రారంభించారు. జైలు ఖైదీల పునరావాసం మరియు సమాజంలో తిరిగి కలిసిపోయే ప్రక్రియలో భాగంగా వారికి పరిశ్రమ ఆధారిత ఐటీ మరియు ఆఫీస్ మేనేజ్మెంట్ నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ SDI సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి బ్యాచ్లో 30 మంది ఖైదీలు ఉంటారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మొదటి దశ ఇండ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ VLN మూర్తి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇండ్ల గణన ప్రక్రియలో ఏ ఒక్క గృహం కూడా మినహాయించకుండా గణన చేపట్టాలని, రాష్ట్రానికి లభించాల్సిన నిధులు, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో ఈ జనగణనకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రజలకు అవగాహన పరచాలని ఆయన సూచించారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నుండి విశాఖ వాసులకు కొంత ఉపశమనం కలిగించేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ప్రత్యేకంగా వాటర్ ఫాగింగ్ మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాటర్ ఫాగింగ్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరంతరం నీటిని సన్నని జల్లు రూపంలో వెదజల్లడం ద్వారా కొంతమేరకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఫాగింగ్ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. మీరింతవరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.
1: ఈ సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీ కుసుమూరి సాగర్ గారి శాక్సోఫోన్ వాదనం, హెచ్ రామచరణ్ గారు వయలిన్, ఏ ఆనంద శ్రీహరి గారు మార్దంగికులు. కార్యక్రమంలో ముందుగా శ్రీగణనాథం రాగం కనకాంగి, క్యారాస్వామి వారి రచన ఆదితాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శాక్సోఫోన్ వాదనం విన్నారు. కళాకారులు శ్రీ కుసుమూరి సాగర్, వయలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మార్దంగికులు శ్రీ ఏ ఆనంద శ్రీహరి. కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తరువాతి అంశం వినడానికి ముందుగా

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ తెలుగు సినిమా పాటల కార్యక్రమానికి స్వరాహ్వానం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 మరొకటి 2727288. జత చేయవలసిన కోడ్ 0891. తొలి శ్రోత ఎవరు, ఏ గీతాన్ని కోరుతున్నారో విందాం. హలో.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. పాటల పల్లకి
1: సార్, సుజాత నుంచి ప్రకాశ్ రావు మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి ప్రకాశ్ రావు గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్.
0: వర్షాలు బాగా పడుతున్నాయి అక్కడ
1: సార్? ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎవరికి తల వంచుకు పాట కావాలి సార్?
0: అలాగేనండి, తప్పకుండా.

0: हेलो हेलो, हेलो पाटल पल्लकी చెప్పండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నానండి.
0: వెంకట్రావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, చల్లగా ఉందండి. తర్వాత మామిడిపళ్ళు, పనసపళ్ళు ఇవన్నీ వస్తున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి.
0: తిన్నారా?
1: అది తిన్నామండి. అది అంతా కూడా మా నూకలు తల్లి దయ్యండి.
0: మరి ఇప్పుడు మీకు ఏంటి కావాలి?
1: మాకు సీతారామ కళ్యాణ్ సినిమా నుంచి ఘంటసాల గారు, రామారావు గారు పాడారు కానరారా కైలాసనివాస పాట వినిపించండి.
0: సరేనండి, తప్పకుండా వినండి.

0: నంది, నా పక్కనే పరిగెత్తిస్తున్నావా? ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే బలిమితో ఈ కైలాసాన్ని ప్రకలించి నా లంకా ద్వీపానికి తరలించుకుపోతాను.
1: జయత్వద్రవిభ్రమద్భ్రమద్భుజంగమస్ఫురత్ ధగద్ధగ

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: హలో.
7: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి భగవత్ ప్రసాద్ అని మాట్లాడుతున్నాను.
6: అయ్యా నమస్కారం చెప్పండి.
7: అయ్యా, 16 ఏళ్ళ వయసు నుంచి పట్టు కథలు చెప్పి నన్ను నవ్వించి చెప్పు.
6: అలాగే.

0: హలో,
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్.
0: మరీ మరీ శుభోదయం. చెప్పండి.
1: పెద్దపాటి శ్రీనివాసరావు ఎడికొప్ప గురించి మాట్లాడుతున్నాను.
0: పెద్దపాటి శ్రీనివాసరావు గారు, ఏ పాట కావాలి?
1: ఏఎన్ఆర్ గారు నటించిన ప్రేమ కానుక చిత్రం నుంచి.
0: ఏం పాట?
1: అయ్యారే తుంటరాడు పాట.
0: సరే.

0: హలో,
1: హలో, నమస్తే సార్. బాగున్నారా?
0: నమస్కారం అండి. బాగున్నాను. మీ పేరు?
1: నా పేరు ఎం రమణ, ఎల్మెచ్చూరు మున్సిపాలిటీ పెద్దపల్లికి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
1: బొబ్బిలి పిల్లి సినిమాలో దీని ఒకటో నెంబర్ బస్సు, దీని ఎవ్వరు నాకు తెలుసు
0: అలాగేనండి,
1: అన్న సాంగ్
0: తప్పకుండా
1: కావాలి సార్.
0: తప్పకుండా.

0: హలో పాటల పల్లకి.
1: ఫోన్ ఇన్ లైవ్.
0: హలో హలో,
2: ఇప్పుడు ఏం తీసుకుందండి?
0: చెప్పండి.
2: నా పేరు అగ్రహారపు త్రినాథ్ అండి, బ్లైండ్ అండి. చిన్న మహాభారత వీధి నుంచి మాట్లాడుతానండి. షిర్డి సాయిబాబా మహత్యం చిత్రం అది, బాబా సాయిబాబా అనే పాట కావాలండి.
0: తప్పకుండా.
2: అయితే ఇంకొకటి ఏంటంటే, మీ ప్రోగ్రామ్ అన్ని చాలా బాగుంటుందండి. మాకు
0: ధన్యవాదాలు.
2: ఈ ఇదివరకు కన్నా మార్పులు కోరాయి. చక్కగా మాకు ఇష్టమైన పాటలు మేము చెవులారా వినవలసి ఉంటుందండి.
0: తప్పకుండా, మీకోసం మీరు చెవులారా వినడానికి మీరు కోరిన పాట.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హలో,
1: సార్ నమస్తే సార్.
0: నమస్కారం అండి. పాటల పల్లకి
1: విజయానికి వెంకట మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: మేజర్ చంద్రకాంత్ నుంచి పుణ్యభూమి ఆదేశం పాస్
0: తప్పకుండా.

కూడా చేస్తూ నారు కోశావా, నీరు పెట్టావా, కోట కోశావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చెట్టుకుని తిని బతికే నీకు శిస్తుడు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి

గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే

0: కేవైసి అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
4: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार.
5: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
3: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
4: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: హలో హలో
9: హలో నమస్తే సార్.
8: నమస్కారం అండి.
9: నేను ఆకొండ ప్రసాద్ శెట్టికడ రేణుకానగర్ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
8: చెప్పండి.
9: జగదేక్ దేవుడిని కాస్త శివశంకరి పాట కావాలి సార్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో హలో హలో
4: హలో, నమస్తే సార్.
3: నమస్కారం అండి, మీ పేరు?
4: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను సార్.
3: చెప్పండి కళ్యాణి గారు.
4: శర్మ గారు, శుభోదయం అండి.
3: శుభోదయం.
4: సిఆర్డి ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సిఆర్డీలో ఎందుకైనా పాట వేసాను సార్.

పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. మరిన్ని పాటలు ఇదే ప్రసారంలో 10:30 వినొచ్చు. సమయం 10 గంటలకు కావస్తుందని ప్రకటించిన విషయం వెంటనే వింటారు. విజయవాడ కేంద్రంలో.

ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలో ఆరోగ్య సేవలు అందరికీ సమానంగా చేరాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఒకప్పుడు సాధారణ ప్రజలకు వైద్యం అంటే పెద్ద భారం. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్యం బారిన పడితే చికిత్స కంటే మందుల ఖర్చులకే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేవి. డాక్టర్లు సూచించే బ్రాండెడ్ మందుల ధరలు అధికంగా ఉండడంతో అనేక కుటుంబాలు అప్పులు చేయాల్సి వచ్చేది. కొందరు పూర్తిస్థాయి చికిత్స తీసుకోలేక మధ్యలోనే మందులు ఆపివేసిన పరిస్థితులు ఏర్పడేవి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండేది. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని వైద్య ఖర్చులకే వెచ్చిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి నెలా మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో నగదు లేమి వల్ల ఎవరూ చికిత్సకు దూరం కాకూడదు అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర పరిష్కారాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో జనరిక్ మందులపై ప్రజల్లో సరైన అవగాహన కూడా చాలా తక్కువగా ఉండేది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు సమానమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చాలామందికి తెలియదు. అధిక ధర ఉన్న మందులే మంచి నాణ్యత కలిగినవి అని ఒక అపోహ బలంగా ఉండేది. ఈ అపోహలను తొలగించి తక్కువ ధరలకు నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం నాణ్యమైన జనరిక్ మందులను సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడం. బ్రాండెడ్ మందులతో పోలిస్తే 50 నుంచి 80% వరకు తక్కువ ధరలకు మందులను విక్రయించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలపై పడుతుంది.

0: వైద్య భారం తగ్గించడమే ఈ పథకానికి ప్రధాన లక్ష్యం. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేవలం ఒక ఔషధ విక్రయ కేంద్రాల పథకం మాత్రమే కాదు, ఇది ఆరోగ్య సమానత్వానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక పెద్ద సామాజిక సంస్కరణగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా తక్కువ ధరలకు మందులు అందేలా దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభం తర్వాత లక్షలాది మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతూ ఆర్థికంగా లాభపడుతున్నారు. ముఖ్యంగా రోజూ మందులు వాడాల్సిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, పేద కుటుంబాలు ఈ పథకం ద్వారా ఎంతో ఉపశమనం పొందుతున్నారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా దేశంలో జనరిక్ మందులపై నమ్మకం పెంచడం, ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, వైద్య ఖర్చులను తగ్గించడం వంటి కీలక లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం సాధిస్తోంది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించడంలో జనౌషధి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జనౌషధి కేంద్రాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు చౌక ధరల్లో వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలు మందులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా జనౌషధి కేంద్రాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జనౌషధి కేంద్రాల్లో మాత్రం మందులపై ఏకంగా 80% వరకు రాయితీ లభిస్తోందని పేర్కొన్నారు. 100 రూపాయలు విలువైన మందులు కేవలం 20 రూపాయలకే అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులు కూడా ఆదా అవుతున్నాయని చెప్పారు.
1: ఆ దేశ్ కే కరోడో గరీబో కో భారత్ సర్కార్ ముఫ్త్ ఇలాజ్ కి సువిధా దే రహీ హై జన్ ఔషధి కేంద్రో పర్ ఔర్ మే ఆప్సే కహూంగా ఆప్కో అగర్ దవాయియా ఖరీదనీ హై నా జరూర్ జన ఔషధి కేంద్ర పర్ జాయియే యే మోదీ నే ఆప్కి బహుత్ బడీ సేవా కీ హై బహుత్ లోగో కో పతా నహీ హై హమ్ దివాలీ మే ఖరీద్ కర్నే జాతే హై ఔర్ బజార్ మే అగర్ కహీ బోర్డ్ లగా హై కి 10% డిస్కౌంట్ తో పెహలా పైర్ ఉసీ తరఫ్ చలా జాతా హై 20% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ తో వహీ మన్ కర్తా హై నా మోదీ యే జన ఔషధి కేంద్ర మే దవాయియో మే 80% డిస్కౌంట్ దేతా హై 80% డిస్కౌంట్ 100 రూపాయ కి దవాయి 20 రూపాయ మే మిల్ జాతీ హై ఔర్ జాంతే హై ఇస్కే కారణ మేరే మధ్యమ వర్గ కే పరివార్ హమారే గరీబ్ పరివార్ దవాయి కా జో ఖర్చ్ హోతా హై నా ఉస్కే కారణ ఉన్కే కితనే రూపాయ బచే హోంగే ఆప్కో అందాజ్ హై క్యా అభీ తో జ్యాదా ఇస్ యోజనా కా జ్యాదా ప్రచార నహీ హువా ఫిర్ భీ ఇస్సే మేరే గరీబ్ ఔర్ మధ్యమ వర్గ కే లగ్భగ్ 1.25 లక్ కరోడ్ రూపాయ ఉన్కా బచ్ గయా హై భాయ్యో యే సేవా కీ హై.
0: సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత కీలక పథకాల్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఒకటి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన జనౌషధి కేంద్రాల్లో బ్రాండెడ్ మందులతో సమానమైన నాణ్యత కలిగిన జనరిక్ ఔషధాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ కేంద్రాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జనౌషధి కేంద్రాలు పనిచేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి సేవలు విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రస్తుతం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రతి నెల సుమారు 65,000 మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతున్నారు. సాధారణ ఔషధ దుకాణాల్లో అధిక ధరలకు లభించే మందులు ఇక్కడ చాలా తక్కువ ధరలకే లభించడంతో ప్రజలు భారీగా ప్రయోజనం పొందుతున్నారు. ప్రత్యేకంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోజువారీ మందులు వాడాల్సిన రోగులకు ఈ కేంద్రాలు పెద్ద సహాయంగా మారాయి. కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్నవారు కూడా వారికి అవసరమైన మందులను కొనుగోలు చేయగలుగుతున్నారు. బయట మెడికల్ షాపుల్లో మందులు కొనాలంటే చాలా ఖర్చు అయ్యేదని, ఇప్పుడు జనౌషధి కేంద్రంలో అదే మందులు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం నిజంగా పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారు నాదమునిరెడ్డి తెలిపారు.
2: కాలస్తి మండలానికి సంబంధించిన వ్యక్తినే. నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది. వీటికి సంబంధించిన మందులు బయట కొంటే చాలా ఎక్స్పెన్సివ్, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 20 రూపాయలకి 25 రూపాయలకి వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. దీనివల్ల పేదలకి, మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు.
0: ఇంట్లో వృద్ధులకు తరచూ మందులు అవసరం అవుతూ ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడేవాళ్లమని, జనౌషధి కేంద్రాల్లో తక్కువ ధరలకు మంచి

0: నాణ్యమైన మందులు అందుతున్నాయని, వీటి ద్వారా ఇప్పుడు వైద్య ఖర్చులు కూడా చాలా వరకు తగ్గాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారులు సూర్య తెలిపారు.
1: నా పేరు సూర్య, నేను కళాహస్తి నివాసిని. గత 7 సంవత్సరాల ముందు ఈ ప్రధానమంత్రి జన ఔషధిని విజిట్ చేశాను. అంతకుముందు మా తల్లిదండ్రులు మరియు మా అత్తగారు అందరికీ హార్ట్ మరియు కిడ్నీ షుగర్ పేషెంట్స్ వీళ్ళంతా, వీళ్ళకి రెగ్యులర్గా కొన్ని 1000 రూపాయలు ఇచ్చి మందులు వాడుతున్నాము. 6 ఏళ్ళ ముందు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఈ మందులు తీసుకున్న తర్వాత చాలా బాగా ఉంది. బయటికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు, మందంతా సేమ్ ఉంటుంది, కానీ బ్రాండ్ మాత్రం బయటది ఉంటుంది. కాబట్టి పేద ప్రజలు మరియు బిలో ప్రైవేట్ లైన్ ఉన్న ప్రజలు ధైర్యంగా ఈ మందులు వేసుకోవచ్చు. అంతా మందు ఫార్ములా అంతా సేమే ఉంటుంది, కాబట్టి ధైర్యంగా వేసుకోవచ్చు. పేద ప్రజల కోసం ఇలా ఆలోచించి ప్రధానమంత్రి జన ఔషధ పేద ప్రజలకు పరిచయం చేసిన మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు.
0: జనౌషధి కేంద్రాల్లో విక్రయించే మందులు నాణ్యత పరంగా కఠిన ప్రమాణాలు పాటించి పరీక్షించిన తర్వాతే అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఔషధ తయారీ సంస్థల నుంచే మందులు సరఫరా అవుతాయి. అందువల్ల తక్కువ ధర ఉన్నా మందుల నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. అలాగే జనౌషధి కేంద్రాల్లో మందులతో పాటు శానిటరీ నాప్కిన్లు, సర్జికల్ వస్తువులు, ఆరోగ్య సంరక్షణకు అవసరమైన పలు ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకు శానిటరీ నాప్కిన్లు అందించడం కూడా ఈ పథకంలోని ముఖ్యాంశంగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజల్లో జనరిక్ మందులపై అవగాహన కూడా పెరుగుతోంది. తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగిన మందులు అందుబాటులో ఉండడం వల్ల అనేక కుటుంబాలు వైద్య ఖర్చులను తగ్గించుకోగలుగుతున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఈ కేంద్రాలను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు భారతదేశ ఆరోగ్య రంగంలో ఒక సామాజిక విప్లవంగా నిలుస్తున్నాయి. ఈ పథకం ద్వారా సాధారణ ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన జనరిక్ మందులు అందుబాటులోకి రావడం వల్ల ఆరోగ్య సేవలు మరింత ప్రజలకు చేరువయ్యాయి. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గింది. గ్రామీణ దూర ప్రాంతాల్లో కూడా మందుల లభ్యత పెరగడం ద్వారా ఆరోగ్య సమానత్వానికి ఈ పథకం దోహదపడుతోంది. ఈ కేంద్రాలు కేవలం మందులు అమ్మే దుకాణాలుగా కాకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనే లక్ష్యాన్ని సాధించే వేదికలుగా మారాయి. నాణ్యత కలిగిన మందులను తక్కువ ధరలో అందించడం ద్వారా ప్రజల్లో జనరిక్ ఔషధాలపై విశ్వాసం పెరిగింది. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం వంటి అంశాల్లో కూడా ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని జనౌషధి కేంద్రాలను స్థాపించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, డిజిటల్ సేవలను విస్తరించడం ద్వారా ఈ పథకం మరింత ప్రభావవంతంగా మారుతుంది. మొత్తం మీద ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉండే చవకైన నాణ్యమైన ఆరోగ్య సేవల దిశగా ఒక శక్తివంతమైన అడుగు అని చెప్పవచ్చు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

పేరుతో పాటు మీ పేరు, ప్రాంతం పేరు ఉత్తరం రాసి పంపించడమే. మరి ఉత్తరం రాయమంటున్నారు, చిరునామా ఏంటండి అంటారా? చిరునామా రాసుకోండి. చిత్రలేఖలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. పిన్కోడ్ 5300003 అనే చిరునామాకు ఉత్తరం రాసి పంపించినట్లయితే ప్రతి మంగళవారం కూడా మీరు కోరిన పాటల్ని వింటూ ఆనందించవచ్చు. అలాగే ఒక్క కండిషన్ మీద, ప్రతిరోజు ప్రసారమయ్యే పాటల పల్లకిలోనైనా లేదా ప్రతి మంగళవారం ప్రసారమయ్యే చిత్రలేఖల్లోనైనా 1990 మొదలు మీకు నచ్చిన పాటలు మీ పేరుతో వింటూ వినిపిస్తూ ఆనందించవచ్చు. కాలస్యం చేయకుండా మన పాటల పల్లకి కార్యక్రమంలో ముందుగా నల్గొండ జిల్లా నుండి చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దామోజు వెంకటాచారి, వరలక్ష్మి, దామోజు కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ అడుగుతున్నారు మాకు ఆజాద్ చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ. అయితే ఈ చిత్రం 2000 విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది తిరుపతి స్వామి. కథను అందించింది కూడా ఆయనే. ఈ చిత్రానికి సంగీతం అందించింది మణి శర్మ. అయితే ఈ చిత్రం నుండి వారికి నచ్చిన పాటను వినిపించబోతున్నాను మన పాటల పల్లకిలో. పాడినవారు సుఖ్వీందర్ సింగ్, కేఎస్ చిత్ర. ఈ పాటకు సాహిత్యాన్ని అందించింది వేటూరి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి. హలో
1: సార్, గుడ్ మార్నింగ్. సార్
0: నమస్కారం, శుభోదయం.
1: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నారాయణ రెడ్డి సార్. మాకు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా జస్టిస్ చౌదరి సినిమా నుంచి చట్టానికి న్యాయానికి జరిగిన
0: సంబంధం
1: పాటలు సార్.

ఇది చట్టం, మనిషి జన్మకి ఇది కర్మం. కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకి

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి వెంకట్రావు గారు.
1: మాకు తెల్ల తెల్ల సినిమా నుంచి తెలుగు జాతి మనది, వెలుగు జాతి మనది, ఘంటసాల గారు, రామారావు గారు పాడిన పాట అండి.
0: వినండి.

ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది, మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది. ఆ ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది, తల్ల చీర్ర కళ్ళ కాటుక.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 10:30 తొంభై ఏళ్ళ ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం ముద్దబంతులు. సంగీత రూపకం రచన డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. ముద్దబంతులు సంగీత రూపకం.
1: రంగరంగ వైభవంగా విరిబోణులు తీరికగా దిద్దిన ముంగిట ముగ్గులు, అవే సంక్రాంతి ముగ్గులు మనస్సును రంజింపచేసి కనుల పండుగగా కొత్త జంటను ఆహ్వానిస్తుంటాయి.

సంక్రాంతి పండుగ పెద్దవాళ్ళకి ఓ రకం సరదా అయితే ఇక పిల్లల హడావిడికి పట్టపగ్గాలే ఉండవు. గుమ్మం ముందు రంగురంగుల రంగవల్లుల్లో గొబ్బెమ్మలు పెట్టి కేరింతలు కొట్టే కన్యల గొబ్బెమ్మల పాటలు.

ధనుర్మాస శోభకు ఒక అందమైన ముక్తాయింపు ఈ పండుగ. సంక్రాంతి ఆగమనానికి ఒక నెల ముందే ఊరంతా సందడి ఆరంభమవుతుంది. డూడూ బసవన్నా దండం పెట్టరా అని గంగిరెద్దులవారు, హరిహరి నారాయణ అని కీర్తిస్తూ హరిదాసులు, వగరబోత పలుకులతో అరచేతిలో అన్నీ చూపిస్తూ అలరించే పగటివేష భాగవతులు, బొమ్మల కొలువుల పేరంటాళ్ళు ఈ పండుగ ప్రత్యేకతలు.

రాత్రయ్యేసరికి లోకమంతా వెండి వెన్నెల ప్రవాహం. సంజవేళల్లో ఆకాశం అంతా బంగారు పోత, చేలనిండా పచ్చలు, చెట్లనిండా కెంపులు. ఉన్నదాన్ని అనుభవించటం తెలియని వాళ్ళని ఎవరు మాత్రం బాగుచేస్తారు చెప్పండి? ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలంటే రసహృదయం కావాలి కదా మరి.

పంతులు సంగీత రూపకం విన్నారు. రచన డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు, గాయనీ గాయకులు శ్రీమతి బిహెచ్ సూర్యకుమారి, శ్రీమతి కెఎల్ శారద, శ్రీమతి ఎం శారదాదేవి, కుమారి ఎంఎస్ లలితారమణి, సర్వశ్రీ బిఏ నారాయణ, ద్వరం వికేజీ త్యాగరాజు, కె రాజేంద్ర ప్రసాద్, ఎస్ జానకిరామ్. వాద్య సహకారం అందించిన వారు వేణువు శ్రీ కేవీఎన్ రవిశంకర్, వీణ శ్రీమతి బివిఎస్ఎస్ లక్ష్మి, వయలిన్ కుమారి ఏ విజయశ్రీ, నాదస్వరం శ్రీ ఇంజరప రామారావు, కీబోర్డ్ శ్రీ ఏఎస్ జాన్, గిటార్ శ్రీ యు నారాయణరావు, తబలా శ్రీ బి రమణమూర్తి, శ్రీ ఆర్ఎల్ అజీరావు, ఎలక్ట్రిక్ ప్యాడ్స్ శ్రీ విఎన్ గిరిధర్, ఎఫెక్ట్స్ శ్రీ ఎంవిఎస్ఎన్ రామారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీ విష్ణు భట్ల ముకుంద శర్మ. నిర్వహణ సహకారం శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడింది.

0: వీరింతవరకు
1: 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం ముద్దబంతులు సంగీత రూపకం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగు సినిమా పాటలు. ఇప్పుడు ముత్యాల ముగ్గు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం వింటారు, సంగీతం కెవి మహాదేవన్.

వినబోయే పాట బుల్లమ్మ బుల్లోడు. ఈ సినిమా కోసం సత్యం సంగీత సారథ్యంలో రాజశ్రీ, సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా వింటారు.

ఈ ప్రసారంలో 11 గంటల నుంచి మధురిమ పాత తెలుగు సినిమా పాటలు అంటే 1960 నుంచి 1990 మధ్య కాలంలో విడుదలైన తెలుగు సినిమా పాటలు వింటారు. అలాగే 12 గంటల 10 నిమిషాలకు మధుమంజరి శీర్షికన మరికొన్ని తెలుగు సినిమా పాటలు వినే అవకాశం ఉంది. తిరిగి 12 గంటల 40 నిమిషాలకు కూడా తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 1:33 నిమిషాలకు ముత్యాల మూంగిళ్ళు గ్రామీణ మహిళల కార్యక్రమం ఉంటుంది. ఈరోజు తల తిరుగుట ఈ అంశంపై డాక్టర్ ఆర్వి నారాయణ గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారి పరిచయం ప్రసారమవుతుంది. 2:30 నిమిషాలకు వాతావరణ వివరాలు, తర్వాత 2:31 నిమిషానికి రామాయణంలో అరణ్యకాండ చెక్కభజన జానపద సంగీత కార్యక్రమంలో వింటారు. ఈ చెక్కభజన శ్రీ తోట అచ్చెన్నాయుడు బృందం ప్రదర్శిస్తారు. ఇందులో వై శ్రీరాములు గారు, కె లక్ష్మి, ఎల్ సత్యం, టి నోకరాజు, పి సూరపుడు, జి సీతారాములు వీళ్ళంతా పాల్గొంటారు. ఆ తరువాత ఎం యేసురత్నం గారి డప్పు విన్యాసం ప్రసారమవుతుంది. ఇవి ఈ ప్రసారంలో మీరు తరువాత వినబోయే కొన్ని కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం అంటే 1960-1990 మధ్యకాలం నాటి పాటలు ఇప్పుడు మీరు వింటారు. కార్యక్రమంలో ముందుగా కలసి ఉంటే కలదు సుఖం, ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

వినబోయే పాట జగదేక వీరుని కథ. ఈ సినిమా కోసం పెంగళి నాగేంద్రరావు సాహిత్యాన్ని, పెండ్యాల నాగేశ్వరరావు స్వరకల్పనలో

ఇప్పుడు వినబోయే పాట పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో పింగళి నాగేంద్రరావు స్వరకళ సాహిత్యాన్ని పి లీల టీవీ రత్నం పాటగా వింటారు. సినిమా పేరు మహాకవి క్షేత్రయ్య.

ತಗಜನು ಜಿತ್ತೈ ತಾತೈ ಜಿತ್ತೈ ತಗಜನು ಜಿತ್ತೈ ತ.

స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీలతో కలిపి పాడిన పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం వింటారు. సినిమా పేరు గుండమ్మ కథ.

వినబోయే పాట నర్తనశాల. ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పడిన సీనియర్ సముద్రాల సాహిత్యం వింటారు. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిపి పాడిన సీనియర్ సముద్రాల సాహిత్యం అంటారు సినిమా పాండవ వనవాసం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ ప్రసారంలో 2 గంటల 31 నిమిషానికి జానపద సంగీత కార్యక్రమంలో రామాయణంలో అరణ్యకాండ చెక్క భజన శ్రీ తోట అచ్చెన్నాయుడు బృందం చేత ప్రసారమవుతుంది. ఇందులో శ్రీ వై శ్రీరాములు, కె లక్ష్మి, ఎల్ సత్యం, టి నూకరాజు, పి సూరపుడు, జి సీతారాములు వీళ్ళంతా పాల్గొన్నారు. తర్వాత డప్పు విన్యాసం ఎం యేసురత్నం గారితే ఉంటుంది. ఇది 2 గంటల 31 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో భాగంగా వింటారు. ఈ ప్రసారంలోనే 1 గంట 33 నిమిషాలకు ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ఈరోజు తల తిరుగుట డాక్టర్ ఆర్వి నారాయణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఎన్సిఈఆర్టీ ప్రాయస్థ కార్యక్రమం ఇప్పుడు వింటారు.

మీరు వింటున్న ఈ పాట మోగ నోము. ఈ సినిమా కోసం ఘంటసాల పీసుసీలో పాడుతున్న డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం ఆర్ గోవర్ధన్.

రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడగా వింటారు. సినిమా పేరు స్వయం కృషి.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో విజయప్రకాష్ అనిత మిర్చి సినిమా కోసం పాడగా వింటారు.

0: కార్యక్రమంలో వినబోయే పాట మరో చరిత్ర. ఈ సినిమా కోసం ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో ఆచార్యాత్రేయ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమోలా పాడింది వింటారు.
1: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. సభాష్.

కొంచెం మనసులు. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము.

0: రంగడు మనగాళ్ళకు మనగాడు దసరా బుల్లుడు ప్రేమనగర్ సోగడు పూల రంగడు పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి
1: ఏం కాదు
0: పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి అమెరికా అమ్మాయి రోజులు మారు.

0: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము ఇది అదృష్టము. మంచివాడు మామకు తగ్గ అల్లుడు, చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు.
1: అయ్యో పిచ్చివాడు.
0: మంచివాడు మామకు తగ్గ అల్లుడు, చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు. ఈడు జోడు తోడు నీడన్నాడు నేడు.

0: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన.
1: మీరింతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసుకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ కలర్ పురస్కారం ప్రదానం చేస్తారు. గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో ఈ పరేడ్ ఘనంగా జరిగింది. దేశంలో ఈ అవార్డు అందుకున్న 15వ రాష్ట్రంగా, ఈశాన్య ప్రాంతం నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీస్ బలగాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లల పట్ల వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని ముర్ము పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిక్కిం పోలీసులు ఈ సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే విపత్తు నిర్వహణలో సిక్కిం పోలీసు పోషిస్తున్న పాత్రను రాష్ట్రపతి అభినందించారు.
1: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయే జనా చాహియే తాకి సామాన్య లో బినా హోయ్ కె అప్ని సమస్య దర్జ్ కరా సకే. మహిళాఓ, బచ్చో ఔర్ కమజోర్ వర్గో కె ప్రతి సంవేదనశీల వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేని చాహియే. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసి నయీ చునౌతియా సామ్నే ఆ రహీ. ఇన్ నయీ చునౌతియో సె నిపటనే కె లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నాలజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే దక్ష
0: హోగా. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ఈరోజు భక్తి శ్రద్ధలతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ఫతేపురి మసీద్, షాహీ ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. భగవంతుని ఆజ్ఞకు లోబడి తన ఏకైక కుమారుని త్యాగం చేసేందుకు ప్రవక్త ఇబ్రహీం చూపిన సంసిద్ధతను స్మరించుకుంటూ ఈద్ ఉల్ అజ్హా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ పర్వదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సద్భావం నింపాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వీర్ సావర్కర్ ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ తన జీవితాన్ని మాతృభూమి సేవకి అంకితం చేశారని,

0: దేశ సిద్ధాంతం పట్ల అచంచల భక్తంటే ఏంటో వీర్ సావర్కర్ జీవితం, ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవచ్చని అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. పేదలు, వెనుకబడిన వర్గాల గౌరవం కాపాడేలా ప్రజా సంక్షేమం, పరిపాలన పట్ల ఎన్టీఆర్ చూపిన అంకితభావాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలు, ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెరువుతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచీ స్థూపం నుంచి బుద్ధుని శిష్యులైన సారిపుత్ర మౌద్గల్యాయన్లకు చెందిన పవిత్ర అవశేషాలు మంగోలియాకు పంపుతున్నారు. ఈరోజు భోపాల్లో రాజాభోజ్ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని ఢిల్లీకి తరలిస్తారు. రేపు న్యూఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు, పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారత్, మంగోలియా దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం చేసేలా, అలాగే సాంచి వంటి బౌద్ధ పుణ్యక్షేత్రాలపై విదేశీ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో పలు ప్రజా ఉపయోగ విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్, పీడిఎస్గా పిలిచే ఈ సమగ్ర పథకాన్ని 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: इस प्रोग्राम में 3 बड़े सुधार अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज, राज्य में एफसीआई का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी, तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొంటామని చెప్పారు. ఆన్స్క్రీన్ మార్కింగ్, ఓఎస్ఎం అనేది ఒక ప్రగతిశీల సాధనమని, దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలో ఈ విధానం అమలు చేయటం ఇదే తొలిసారని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా సీబీఎస్ఈ మొదటిసారిగా దాదాపు 40 కోట్లు స్కాన్ చేసిన పేజీలు మూల్యాంకనం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో బెంగళూరు తన నివాసంలో ఈరోజు అల్పాహార సమావేశానికి తన కేబినెట్ సహచరులను ఆహ్వానించారు. సిద్ధరామయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ అల్పాహార సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు తాము హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ అల్పాహార సమావేశానికి హాజరైన కేబినెట్ మంత్రులు తెలిపారు. బీహార్లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానల కారణంగా 8 మంది మరణించారు. ఈ ఘటన దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి సమీక్షించాయి. అలాగే అక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో

సాధించిన పురోగతిపై బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ కార్యాచరణ యంత్రాంగం 35వ సమావేశంలో ఇరు దేశాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్ నాయకత్వం వహించగా చైనా ప్రతినిధి బృందానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హౌ యాంకి నాయకత్వం వహించారు. రాగల 2-3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్ విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రేపు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి

0: టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలు.

అరవింద సమేత సినిమా కోసం అర్మాన్ మాలిక్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం సంగీతం తమన్.

వినబోయే పాట. మురారి ఈ సినిమా కోసం మణి శర్మ సంగీత సారథ్యంలో సుద్దాల అశోక్ తేజ రాసిన సాహిత్యాన్ని ఉదిత్ నారాయణ్ పాడగా వింటారు.

వినబోయే పాట. శివ ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామమూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడగ వింటారు.

శివమణి. ఈ సినిమా కోసం చక్రి స్వీయ సంగీత సారథ్యంలో తన సాహిత్యాన్ని హరిహరన్ కౌసల్య పాడగ వింటారు.

రుద్రవీణ. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, సంగీతం ఇళయరాజా.

గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల

అసహాయతలు దడదడలాడి హృదయ మృదంగ ధ్వానం. నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం. ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు. దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు.

సింహం నవ్వింది సినిమా కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామమూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగా వింటున్నారు.

రాజమకుటం. ఈ సినిమా కోసం మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యాన్ని పి సుశీల పాడగా వింటారు.

శంకర్ జైకిషన్ సంగీత సారథ్యంలో ఆరుద్ర సాహిత్యాన్ని ఘంటసాల శారదా పాడగా వింటారు. సినిమా పేరు జీవిత చక్రం.

దీనింత వరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వార్తల వివరాలు: ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు అపూర్వమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్.
0: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు 1923 మే 28 తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. జానపదం, సాంఘికం, పౌరాణికం వంటి చిత్రాల్లో అనేక పాత్రలు నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాలలో ఆయన నటించారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయని కొనియాడారు. సమాజ సేవ, పేదలు, అనగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి స్ఫూర్తిగా ఎన్టీఆర్ నిలిచారని తెలిపారు. కర్నూలును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలును స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చేందుకు వివిధ కాలనీలలో కచ్చా రహదారులు, మురుగునీటి వ్యవస్థ, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ పనులన్నీ 2 వారాల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ స్మార్ట్ సిటీ. మాకు ఇన్స్పిరేషన్ ఏమంటే వైజాగ్. వైజాగ్ చాలా బెస్ట్ సిటీగా ఉంది. దానికి తగ్గట్లో మనం డెవలప్ చేయాలనేది మైండ్లో ఉంది. 71 లక్షల వర్కులు వితిన్ 15-20 డేస్ లో కంప్లీట్ చేయబోతున్నాం. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దాంట్లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్.
0: మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాదక ద్రవ్యాల నిరోధక విభాగం ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. ఈగిల్ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని ఒక వస్త్ర దుకాణంలో సబ్స్క్రైబ్ ఈగిల్ సోషల్ మీడియా అండ్ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఇందులో భాగంగా మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై సమాచారం

0: ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలని సూచించారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. ఈరోజు సింగపూర్ నుంచి వచ్చిన 183 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జితేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రయాణికుల్లో ఎవరికీ ఎబోలా లక్షణాలు కనిపించలేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలుపుతూ
1: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మంగళవారం, గురువారం, శనివారం, గన్నవారం వస్తాయి. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చిన వాళ్ళందరికీ స్క్రీనింగ్ అనేది ఏర్పాటు చేశాము. 183 ప్యాసింజర్స్ వచ్చారు. సో అందరినీ కూడా స్క్రీన్ చేశారు. ఎవరికి కూడా సింప్టమ్స్ అనేవి ఏమీ లేదు. సో ప్రస్తుతానికి ఇచ్చిన వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉంది. సో వాళ్ళు కానీ సింప్టమ్స్ కానీ ఉంటే వీళ్ళని ఐసోలేట్ చేసి క్వారంటైన్ సెంటర్స్ ని మొదలేసి వేస్తాము.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు మసీదులు దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నంద్యాలలోని భీమవరం రోడ్డులో ఉన్న అల్పూర్ ఖాన్ దర్గాలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం త్యాగానికి ప్రేమకు ప్రతీక అని అన్నారు. దేశంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించానని తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నామని తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన చింతా సుబ్బారావు తెలిపారు.
2: ఆ ఇబ్బందులని తీర్చే విధంగా నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి జలజీవన మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
0: అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందించే నగదు సాగు సమయంలో విత్తనాలు ఎరువులకు ఉపయోగపడుతుందని లబ్ధి పొందిన రైతు కె శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం తపాల డివిజన్ కార్యాలయంలో యోగాభ్యాసాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మెరుగుపడతాయని నిపుణులు వివరించారు. ఉద్యోగుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని విశాఖపట్నం తపాల డివిజన్ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆమంచర్ల, పొదలకూరు, విఘ్నేశ్వరపురం తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఈరోజు ఆయన పర్యటించి జనగణన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2029 నాటికి 100% వయోజన అక్షరాస్యత సాధించడమే అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అక్షర ఆంధ్ర ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 70,000 మందికి పైగా వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు, కార్మికులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి

0: టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటనలు.
2: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
3: బ్రో, ఇది చిరిగింది.
2: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
4: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
3: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
2: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
4: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
9: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार.
10: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
8: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
9: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
1: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 నంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేసే అవకాశం ఉంది. అలాగే మీ అభిప్రాయాలను aarpcvsp@gmail.com నంబర్కి మెయిల్ ద్వారా కూడా పంపించడానికి అవకాశం ఉంది. పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలను కూడా పంపించవచ్చు. పంపించాల్సిన చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం. పిన్కోడ్ నెంబర్ 5330. ఈ చిరునామాకు మీ అభిప్రాయాలను మాకు పంపించినట్లయితే వాటిని లేఖవలి కార్యక్రమంలో చదివి పరిష్కారాలను కూడా మీకు తెలియజేస్తాం. ప్రకటనలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో తల తిరుగుట ఈ అంశంపై డాక్టర్ ఆర్వి నారాయణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వరులు.
1: డాక్టర్ ఆర్వి నారాయణ గారు నమస్కారం అండి.
2: నమస్కారం
1: డాక్టర్ గారు. మీరు విశాఖపట్నంలో ప్రముఖ మెదడు నరాల వ్యాధుల వైద్య నిపుణులుగా, న్యూరాలజిస్ట్గా లేదా న్యూరోఫిజిషియన్గా వైద్య సేవలు అందిస్తూ అపార అనుభవం గడించారు. ముఖ్యంగానండి, ఈ మధ్యకాలంలో చాలామంది అంటే ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా చీటికి మాటికి నాకు తల తిరుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఏంటో తూలొచ్చినట్టు పడిపోతున్నట్టుంది, ఉదయాన్నే నిద్ర లేవగానే తూలొచ్చి కింద పడ్డటువంటి వాళ్ళు, ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఎక్కువగా చెబుతూ, అలాగే వాళ్ళే ఏమనుకుంటారమ్మో నాకేదో బీపీ డౌన్ అయింది, బీపీ షూటప్ అయింది, ఇంకా కొంతమంది షుగర్ డౌన్ అయినట్టుంది, షుగర్ లెవెల్స్ పెరిగాయేమో అని కంగారు పడిపోతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ డాక్టర్ గారు, అసలు ఈ లక్షణాలతో కూడిన సమస్య ఎందుకు వస్తుంది, కారణాలు ఏమై ఉంటాయి?
2: తల తిరుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే ఇంగ్లీష్లో డిజీనెస్ లేదా గిడ్డీనెస్, వెర్టెగో, సింకోప్ అని ఇలా అనేక రకాల పదాలు. నేను బాగానే ఉన్నానండి, నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా తిరుగుతుంది అని చెప్తూ ఉంటాను. ఇట్స్ ఎ సిమ్టమ్ అన్నమాట. సో ఇది పర్టికులర్గా ఏ డిసీజ్లోకి కేటగిరీ చేయలేము. కానీ ఇదేమిటంటే, దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి షార్ట్ లాస్టింగ్ అంటాం, ఒక నిమిషము కంటే తక్కువ ఉండి ఇలా కళ్ళు తిరుగుతుంది, మళ్ళీ నార్మలైజ్ అయిపోయారు అనుకోండి, అది బినైన్ డిజార్డర్ అనమాట. బినైన్ అంటే మరీ అంత ప్రమాదకరం కాదు అని. సో అలాగే ఈ సీరియస్ డిజార్డర్స్ ఏమిటంటే, మోర్ దాన్ 1 మినిట్ ఉంటుంది ఈ కళ్ళు తిరగడం కానీ లేదా భూమి తిరగడం కానీ, తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తిరగడం కానీ జరిగి, దాంతోపాటు వాంతులు అవ్వడం కానీ లేదా రెండు ఒక వస్తువు రెండులా కనబడడం కానీ, మాట తేడా అవడం కానీ లేదా ఒక చెయ్యి కాలో నంబంటాం చచ్చుబడినట్టు ఫీల్ అవ్వడం కానీ లేదా రియల్గా వీక్నెస్ అవ్వడం కానీ ఇలా జరిగి ఉంటే అది కొంచెం సీరియస్ డిజార్డర్. సో ఇవేంటంటే, బినైన్ డిజార్డరా సీరియస్ డిజార్డరా అన్నది ముందు మనం డివైడ్ చేసుకోవాలండి ఈ వెర్టిగోలో. సో దాంట్లోనే మళ్ళీ ఇంకో రెండు రకాలు, ఈ మామూలుగా మేము న్యూరాలజిస్ట్ ఏం చేస్తామంటే, ఈజ్ ఇట్ ఏ పెరిఫరల్ డిజార్డరా, ఈజ్ ఇట్ ఏ సెంట్రల్ డిజార్డరా అని కూడా ఈ న్యూరలాజికల్ టర్మ్స్లో ఇలా చేస్తామండి. నా ఉద్దేశం ఏమిటంటే, సెంట్రల్ అంటే సెంట్రల్ టు ది బ్రెయిన్ అనుకుందాం అలా అనమాట, లేదా పెరిఫరల్ అన్న యూజువల్గా ఇయర్ చెవు వాటికి సంబంధించిన డిజార్డర్స్ వాటిలో ఉంటాయండి. సో వీటిని మనం కొంచెం జాగ్రత్తగా పేషెంట్ తాలూకు హిస్టరీ తీసుకొని వాళ్ళని క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తే ఆ పేషెంట్ ఏ కేటగిరీలోకి వస్తారో మనం తేల్చగలుగుతామండి. సో అందుకని ఇలా షార్ట్ లాస్టింగ్గా ఉండి తగ్గిపోతూ ఉంటే అంత వరి అలవాల్సిన పని ఏం లేదండి, అది బినైన్ డిజార్డర్, గ్రాడ్యువల్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది. అదే పెర్సిస్టెంట్గా ఉండి మోర్ దాన్ 1 మినిట్ ఉండి వాళ్ళకి మిగతా సిమ్టమ్స్ చెప్పాను కదా ఇందాక, రెండు రెండు ఒక వస్తువు రెండులుగా కనబడడం, బ్యాలెన్స్ తెప్పవడం కానీ, చెయ్యి కాలు నంబవడం కానీ, మాట తేడా అవడం కానీ, ఇలా సిమ్టమ్స్ ఉంటే మాత్రం వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలండి. వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే, న్యూరలాజికల్ కాజెస్ ఉంటాయి. న్యూరలాజికల్ కాజెస్లో బ్రెయిన్లో చిన్న మెదడు అని అంటాం, దాన్ని సెరిబెల్లం అని ఇంగ్లీష్లో అంటాం, అలాగే హైండ్ బ్రెయిన్ అంటే బ్రెయిన్ స్టెమ్ అని అంటాం. సో ఆ బ్రెయిన్ స్టెమ్లో అగైన్ మళ్ళీ 3 పార్ట్లు ఉంటాయి, ఏవో పాన్స్, మెడులా, అబ్లాంగేటా, మిడ్ బ్రెయిన్ అని అంటాము. అది మా నాలెడ్జ్ కోసం. జనరల్ పబ్లిక్ ఏం గుర్తుంచుకోవాలంటే, ఇది బ్రెయిన్ రిలేటెడ్దా లేకపోతే ఇయర్ రిలేటెడ్దా కొంచెం చూసుకోవడానికని వాళ్ళు ఇద్దరు న్యూరాలజిస్ట్ని కానీ ఈఎన్టీ డాక్టర్ని కానీ సంప్రదిస్తూ ఉంటారండి. సో అందుకని ఈ బ్రెయిన్ రిలేటెడ్ డిజార్డర్లో ఏమంటే, ఈ సెరిబెల్లం అని చెప్పాను కదా చిన్న మెదడు అంటాం, అందులో ఒక్కొక్కసారి ఆ కోటింగ్ పోవడం కానీ డీమైలినేషన్ అని అంటాం, లేదా ఇన్ఫాక్ట్స్ అంటాం, చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ అయ్యి ఏర్పడి రక్తం గడ్డు కడ్డం అంటాం కదా అది, కానీ హెమరేజ్ అంటాం అలా అవ్వడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశం ఉందండి దాంట్లో కానీ. ఈ బ్రెయిన్ స్టెమ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, ఇలాగే డీమైలినేషనో లేకపోతే క్లాట్సో ఏమైనా ఉండడం, లేదా చిన్న చిన్న గడ్డలు ఏర్పడడం, లేదా అవి ఎప్పుడైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయి, ఒక రక్తనాళం అబ్నార్మాలిటీసో, లేకపోతే ఈ బేస్ ఆఫ్ ది బ్రెయిన్ అంటాం, ఈ బ్రెయిన్ని వెన్నెముకని అంటుకునే ఏరియాలో ఆర్నాల్డ్ చారీ మియర్ మాల్ ఫార్మేషన్స్ అని అంటాం, అబ్నార్మల్ గ్రోత్ అనమాట. అది పుట్టినప్పటి నుంచి ఉంటుంది, కానీ అదేమిటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం పెద్ద అయ్యేసరికి కొంత డీజనరేషన్ అదే అయ్యి పేషెంట్స్లో ఈ సిమ్టమ్స్ కలుగజేస్తుంది. ఇలా అనమాట, మనం దీన్ని సింపుల్గా ఉండే బినైన్ డిజార్డరా లేదా సీరియస్ డిజార్డరా లేదా లేదనే ఇయర్ డిసీజ్ అంటే చెవికి సంబంధించిన వ్యాధి వచ్చిందా లేదా బ్రెయిన్కి సంబంధించిందా, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలండి.
1: డాక్టర్ ఆర్వి నారాయణ గారు, ఒక నిమిషం లోపు ఈ లక్షణాలు ఉంటే అంత

0: లేదా ఏదైనా ఇయర్ డిసీజ్ అంటే చెవికి సంబంధించిన వ్యాధి వచ్చిందా లేదా బ్రెయిన్కి సంబంధించిందా, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలండి.
1: డాక్టర్ అరవింద్ నారాయణ గారు, ఒక నిమిషం లోపు ఈ లక్షణాలు ఉంటే అంత కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పారు ఒక విషయంలో, బినైన్ పొజిషనల్ వెర్టిగో ఆర్ మీ పరిభాషలో. తరచూ జరుగుతుంది అనుకోండి, నిమిషం లోపే తరచూ ఓ రెండు మూడు రోజులకు ఒకసారి, ఓ నాలుగైదు రోజులకు ఒకసారి, ఓ నెలల తరబడి, సంవత్సరాల తరబడి వస్తుంటే ఏమన్నా ఇది
0: వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలండి క్లియర్గాను. సో దానికి సంబంధించిన టెస్టులు అవి చేయించుకోవాలి. అదే నేను చెప్పాను కదా, ఒకసారి వన్స్ దే కన్సల్ట్ ద డాక్టర్, ఈజ్ ఇట్ ఎ పెరిఫరల్ డిజార్డర్ సెంట్రల్ డిజార్డర్ అని పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ఈ నిస్టాగ్మస్ అని అంటామండి, అంటే ఐస్ అటు ఇటు తిప్పమని చూడడం అది చేస్తాము. అది కొంత క్లూ ఇస్తుంది. అది కాకుండా క్లినికల్ ఎగ్జామినేషన్స్ అవి ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత టెస్టులు కూడా ఉంటాయండి, లైక్ ఎంఆర్ఐ బ్రెయిన్ అని చేయించడము, లేకపోతే ఆడియోగ్రామ్ అని చేయించడము, ఇలా టెస్టులు చేయించి కొంతవరకు వాళ్ళని సెగ్రిగేట్ చేయగలుగుతాండి, ఏ సెంట్రల్ ఆఫ్ పెరిఫరల్ అని, లేదా ఇయర్ రిలేటెడా, లేకపోతే బ్రెయిన్ రిలేటెడా, బ్రెయిన్ స్టెమ్ రిలేటెడా, సెరిబెల్లారా, ఇలా డివైడ్ చేస్తామండి. చేసి వాళ్ళని ట్రీట్ చేయడానికి సులువు అవుతుంది.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు సరే ఇయర్ రిలేటెడ్ అంటే చెవికి సంబంధించి బహుశా కాక్లియర్ నెర్వ్ అనేదో మెదడుకి వెళ్ళే నెర్వ్కి సంబంధించి అయినా, మెదడుకు సంబంధించి బ్రెయిన్ రిలేటెడ్ అయినా వ్యాధి నిర్ధారణలు చేస్తారు అవసరాన్ని బట్టి, స్కాన్లు ఎంఆర్ఐలు
0: ఇలాంటివి.
1: నిర్ధారణ అయింది అనుకుందామండి, చికిత్సా విధానాలు మనకి ఇప్పుడు ఏమైనా అందుబాటులో ఉన్నాయా?
0: ఉన్నాయండి. ఇప్పుడు సింపుల్గా ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఏమిటంటే సెడేటివ్స్ అని అవి ఇస్తామండి. వెస్ట్ బ్లాక్ లాక్యులర్ నర్వ్ని కొంచెం సెడేట్ చేసి ఉంచడం వలన అవి ఇస్తాము. ఈ యాంటీ హిస్టమినిక్స్ అని అవి ఇస్తాము, లేదా కొంతమంది పెయిన్ అది రిలేటెడ్ ఉంటే ఎనాలిసిక్స్ ఇస్తామండి. సో లాబ్రింథైన్ సెడేటివ్స్ అని ఉంటాయి. సో అవి ఇస్తే దే విల్ బెటర్ అండ్ దేర్ సిమ్టమ్ విల్ గెట్ ఓవర్ అండ్ దే వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే రికవర్ వితౌట్ ఎనీ డిఫిసిట్. సో అదే న్యూరలాజికల్ డిజార్డర్ అనుకోండి, దానికి సంబంధించి ఈ బ్లడ్ క్లాట్స్ అని చెప్పాను కదా, ఒకవేళ ఆ సెరిబెల్లంలో కానీ బ్రెయిన్ స్టెమ్లో కానీ ఉంటే బ్లడ్ థిన్నర్స్ అంటాం. సో అవి ఏమిటంటే యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అని అవి ఇస్తామండి. తర్వాత స్కాన్లో ఒకవేళ దే హ్యావ్ ఏదైనా చిన్న మాస్ లీజనో, చిన్న ట్యూమర్ లాంటిదో, లేకపోతే అబ్నార్మల్ బ్లడ్ వెసల్లో, సో అవి ఉంటే దానికి సంబంధించి సర్జికల్ మెథడ్స్ అవి సజెస్ట్ చేస్తాం. డిపెండింగ్ అపాన్ ది కాజు ట్రీట్మెంట్ని మేము సజెస్ట్ చేస్తాం.
1: చాలామంది ఇటీవల కాలంలో ప్రతి 10 మందిలోనూ ఒక 6-7 ఈ మధుమేహము అలాగే హైపర్ టెన్షన్ బీపీ అని అంటాం దీంతో బాధపడేవాళ్ళు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. మరి ఈ షుగరు పెరిగినా లేదా హైపోగ్లైసిమిక్ కండిషన్ షుగర్ డౌన్ అయినా లేదనుకుంటే బీపీ షూటప్ అయినా బీపీ డౌన్ అయినా కూడా ఈ లక్షణాలు అని అంటారు కదా మరి.
0: అవునండి, అది యాక్చువల్గా అది వెర్టిగో కాదండి, ఆ కళ్ళు తిరగడం డిఫరెంట్, ఇది వేరండి, ఈ రెండు వేరు వేరు. సో ఇందులో నేను మీకు చెప్పాను కదా, ఈ వెర్టిగో అన్నది వీడంతలు వీడు తిరిగినట్టయినా ఉంటుంది, ఆన్ ఇజ్ ఓన్ తనే చుట్టూ తిరుగుతున్నట్టు కానీ భూమి తిరుగుతున్నట్టు కానీ ఉంటుంది, అది వేరు. కళ్ళు చెమ్మగిల్లడం, కళ్ళు తిరగడము, సో అవన్నీ వాళ్ళలో షుగర్ తగ్గింది అనుకోండి బాగాను, అది కాస్త చెమటలై పట్టడము, కొంచెము కళ్ళు తిరుగుతున్నట్టు కూర్చుండిపోవడం, మళ్ళీ వాళ్ళు ఏదైనా తింటే బెటర్ అవడము, సో అది డయాబెటిక్ వాళ్ళు హైపోగ్లైసిమియా అని అంటామండి, అది అలా వస్తుంది. అలాగే హైపర్గ్లైసిమియా ఉన్న వాళ్ళలో కూడా అబ్నార్మల్ మూమెంట్స్ అవి వస్తాయండి. వాటిల్లో ఏమిటంటే చిన్న జర్క్లాక్ మూమెంట్స్, లేకపోతే కొరియోఫారం మూమెంట్స్ అని అవన్నీ ఈ ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళలో, హైపర్గ్లైసిమియా అంటాం వాళ్ళలో వస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ వచ్చిన వాళ్ళు కూడా తూలిపోతూ ఉంటారు, వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఇలా. అది వేరు, ఇది వేరు అనమాట, ఈ రెండు వేరు వేరుగా చూడాలి. కాకపోతే పేషెంట్స్ వాళ్ళకి తెలియదు మాకు దేనివల్ల వచ్చిందా అన్నది. సో అది హిస్టరీ తీసుకున్నప్పుడే తెలుస్తుంది మీకు, బ్లడ్ ప్రెషర్ ఉందా, షుగర్ ఉందా, లేకపోతే అవి కంట్రోల్లో ఉన్నాయా లేవా, అది ఇది వేరు వేరే కాదా అన్నది అది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాకే తెలుస్తుందండి. కానీ ఏంటంటే ఈ డయాబెటిక్ వాళ్ళు దే నో అండ్ బికాజ్ ఇఫ్ దే ఆర్ అనే పర్టికులర్ మెడిసిన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ దే నో వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది హైపోగ్లైసిమియా హైపర్గ్లైసిమియా అని. అండ్ నవేడేస్ చాలామంది దగ్గర ఈ గ్లూకోమీటర్ ఉంటుందండి, వాళ్ళు చూసుకొని షుగర్ తక్కువ ఉంటే వెంటనే కరెక్ట్ చేసుకోవడం అది చేస్తున్నారు.
1: మొత్తం మీద ఈ తలకు సంబంధించి ఈ లక్షణం ఏమన్నా అశ్రద్ధ అయితే చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి.
0: అవునండి, అవునండి.
1: ఏం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి డాక్టర్ ఇలాంటి వాళ్ళు?
0: అంటే ఈ డయాబెటిక్ హైపర్ టెన్షన్ వాళ్ళు అయితే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తామండి. ఈ డయాబెటిక్ వాళ్ళు అయితే మీరు రెగ్యులర్ మెడిసిన్స్ అవి ఇలా తీసుకోవాలి, ఒకవేళ హైపోగ్లైసిమియా రాకుండా చూసుకోవాలి, అవన్నీ ఎడ్యుకేట్ చేస్తాం. హైపర్ టెన్షన్ కూడా సేమ్, బ్లడ్ ప్రెషర్ నార్మల్ రేంజ్ దగ్గర అయినంత మట్టుకి వచ్చేటట్టు మెడిసిన్ వాడుకోండి అని సజెస్ట్ చేస్తాము. దానికి తోడు సాల్ట్ అది తగ్గించుకోమని, ఎక్సర్సైజ్ అవి చేయమని వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. అది కాకుండా ఈ ప్యూర్ వెట్టేగో ఉన్న వాళ్ళకైతే వెస్టిబులర్ ఎక్సర్సైజెస్ అని కొన్ని ఉంటాయండి, అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి సజెస్ట్ చేస్తారు, దాంతో కొంత బెనిఫిట్ ఉంటుందండి. సో అవి కాకుండా ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఇందా చెప్పాను కదా, బ్లడ్ క్లాట్స్ అవన్నీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి రెగ్యులర్గా విజిట్స్

0: చేయించుకొని కొలెస్ట్రాల్ టెస్టులు అవన్నీ చేయించుకోమని చెప్తుంటా అండి. సో యాంటీప్లేట్లెట్స్ వాట్ ఎవర్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ అవి రెగ్యులర్గా వేసుకోమని చెప్తా అండి. ఆ జాగ్రత్తలన్నీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇలా అయ్యే అవకాశం తక్కువ.
1: నమస్కారం డాక్టర్ గారు.
0: నమస్కారం.
2: మీరింతవరకు తల తిరుగుట ఈ అంశంపై డాక్టర్ ఆర్వి నారాయణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా జయసుధ. ఈ సినిమా కోసం రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో దాసరి నారాయణరావు సాహిత్యాన్ని పి సుశీల పాటగా వింటారు.

వినబోయే పాట సప్తపది. ఈ సినిమా కోసం కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాటగా వింటారు.

కార్యక్రమంలో శుభోదయం సినిమా కోసం కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో వేటూరు సుందరరామూర్తి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన సమాచారం మేరకు వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాల్లో ఆకాశం ప్రధానంగా మేఘావృతమే ఉండి జల్లు లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే సూచన ఉంది. అత్యధిక పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ ఉండే సూచన ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 37.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 24.3 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 23.3 మిల్లీమీటర్లుగా నమోదయ్యింది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 40.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 3.4 మిల్లీమీటర్లుగా నమోదయ్యింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జానపద గీతాలు. రామాయణంలో అరణ్యకాండ చెక్క భజన వింటారు శ్రీ తోట అచ్చెన్నాయుడు బృందం చే. ఇందులో శ్రీ వై శ్రీరాములు, కె లక్ష్మి, శ్రీ ఎల్ సత్యం, శ్రీ టి నూకరాజు, శ్రీ పి సూరప్పుడు, శ్రీ జి సీతారాములు పాల్గొన్నారు. వినండి రామాయణంలో అరణ్యకాండ చెక్క భజన తోట అచ్చెన్నాయుడు బృందం చేవింటారు.

జానపద గేయాలు కార్యక్రమంలో రామాయణంలో అరణ్యకాండ చెక్క భజనను శ్రీ తోట అచ్చెన్నాయుడు బృందంచే విన్నారు. ఇందులో శ్రీ వై శ్రీరాములు, కె లక్ష్మి, శ్రీ ఎల్ సత్యం, శ్రీ టి నోకరాజు, శ్రీ పి సూరప్పుడు, శ్రీ జి సీతారాములు పాల్గొన్నారు. ఇప్పుడు శ్రీ ఎం యేసురత్నం గారి చేత డప్పు విన్యాసం వింటారు.

Tita,

మీరు ఇంతవరకు ఎం యేసురత్నం గారి డప్పు విన్యాసం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట. శుభ సంకల్పం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన వేటూరు సుందరరామూర్తి సాహిత్యం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: వైనాలు
1: రాఘు రామయ్య వైనాలు సీతం.
2: శ్రోతలకు ఒక గమనిక, ఒక ప్రకటన. సాయంకాలం ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర అంశం గురించి ఆరోగ్యదాయకమైన ఫిట్నెస్ సూత్రాలను తెలుసుకోవచ్చు. అలాగే ప్రధానమంత్రి ముద్ర యోజన గురించి తెలుసుకోవచ్చు, ప్రేరణ గురించి తెలుసుకోవచ్చు, అలాగే వ్యక్తిత్వం, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాల గురించి కూడా సాయం సమీరం కార్యక్రమంలో తెలుసుకునే అవకాశం ఉంది. 7:15 90 వసంతాల ఆకాశవాణి శాస్త్రవేత్త శ్రీ తెలిదేవర సత్య వెంకట అనిల్ గారి ఆకాశవాణితో అనుబంధం గురించిన సమాచారం ప్రసారమవుతుంది. ప్రకటనలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రసారాలు విన్నారు. నిలయంలో సమయం 3 గంటలు దాటి 16 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు ఇదే మీటర్లపై తరువాత ప్రసారం ప్రారంభమవుతుంది. ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు FM 102 MHz పై కొనసాగుతాయి. శ్రోతలు వినవచ్చు. నాకు మీ దగ్గర నుండి సెలవు. నమస్తే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై రెండవ ప్రసారం ప్రారంభం. ఇప్పటి సమయం 5 గంటలు. ప్రకటించిన అంశం వెంటనే వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమాన్ని వింటారు.

యువవాణి శ్రోతలకు నమస్కారం. సాధారణంగా మానవ జీవితంలో యుక్త వయస్సు అనేది చాలా ముఖ్యమైనది. వీరినే యువత అని కూడా వ్యవహరిస్తూ ఉంటాం. చదువులు పూర్తి చేసినటువంటి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే అటువంటి వారి కోసం యువతకు ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఒక సినీ గీతాన్ని విందామా? పోకిరి చిత్రం నుంచి నిహాల్ పాడిన పాట వింటారు.

యువవాణి కార్యక్రమానికి పునఃస్వాగతం. సాధారణంగా బాగా చదువుకున్నటువంటి యువత అటు ప్రభుత్వ ఇటు ప్రైవేటు రంగాల్లో కూడా తమ ఉద్యోగాల కోసం అన్వేషిస్తూ ఉంటారు, సహజం కూడా. అయితే ప్రభుత్వ ఉద్యోగాల పరంగా చూసుకుంటే గనక ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఖాళీల వివరాలను, దరఖాస్తులను కూడా ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గల ఎన్ఎస్సీ అంటే నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ద్వారా కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య శిక్షణ వివరాలు కూడా లభిస్తాయి. ఇందులో యువతకు తమ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా నేరుగా కంపెనీల నుంచి

అవకాశాలు పొందవచ్చు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక సినిమా పాట. జనతా గ్యారేజ్ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్, రణారెడ్డి పాడిన పాట వింటారు.

అలాగే యువత ఉపాధి అవకాశాల అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏపీఎస్ఎస్డిసి ద్వారా యువతకు ఉచితంగా కూడా సాఫ్ట్వేర్ మరియు సాంకేతికంగా శిక్షణ అందిస్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు మరియు పారిశ్రామిక వాడలు కూడా వస్తుండడంతో యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతున్నాయి. మరి కార్యక్రమంలో మరొక సినిమా పాట విందాం. పరుగు చిత్రం నుంచి సాకేత్ పాడిన ఈ పాట మీకోసం.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే,
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మన

0: ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: యువవాణి కార్యక్రమానికి పునఃస్వాగతం. మనం ప్రస్తుతం యువత ఉపాధి అవకాశాల అంశం మీద చర్చించుకుంటున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్ పథకం మరియు స్టాండప్ ఇండియా ద్వారా కూడా స్వంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న యువతకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. అదేవిధంగా యువత ప్రైవేట్ రంగ ఉద్యోగాల కోసం లింక్డ్ఇన్ లేదా నౌకరీ లేదా ఇండీడ్ వంటి విశ్వసనీయమైనటువంటి ప్లాట్ఫామ్లకు ఉపయోగించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి కార్యక్రమంలో మనకు సినిమా పాట విందాం. నీ స్నేహం చిత్రం నుంచి ఉషా పాడిన ఈ పాట.

0: యువవాణి కార్యక్రమానికి పునఃస్వాగతం. మనం యువత ఉపాధి అవకాశాల అంశం మీద మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు చాలామంది యువత కేవలం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాల కోసం వెతుక్కోవడం కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అందులో కూడా అవకాశం లభించకపోతే స్వయం ఉపాధి అవకాశాలకు కూడా, అంటే సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి కూడా చేస్తూ యువత తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి ప్రయత్నిస్తూ కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఈ విధంగా చదువుకున్న యువత వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా తమ ఉపాధి అవకాశాలకు మెరుగుపరచుకోవచ్చని తెలుసుకుందాం. మరి ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఇప్పుడొక స్వల్ప విరామం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు సూర్యవంశం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర యుగళగీతం వింటారు.

మరి ఇంతవరకు యువవాణి యువజన కార్యక్రమంలో చక్కటి అంశంతో పాటుగా చక్కటి మెలోడీ సాంగ్స్ కూడా విని ఆనందించారు కదా. ఈనాటి యువవాణి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన అంశం వెంటనే వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంచారాగాలు కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలకు సంచారాగల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో 1980-2000 సంవత్సరం మధ్యలో స్వరకల్పన చేసినటువంటి తెలుగు సంగీత దర్శకుల స్వరకల్పనలో కొన్ని మధుర గీతాలు వినబోతున్నాం. మరి కార్యక్రమంలో ముందుగా రాక్షసుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి యుగళగీతం మీకోసం.

సంచారగల కార్యక్రమంలో మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పటిక మరొక మధుర గీతం సీతారత్నం గారు అబ్బాయి ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర యుగళగీతం వింటారు.

మీ మనసుకు హాయి గొలిపే సంధ్యారాగాలు మధుర గీతాల కార్యక్రమం వింటున్నారు. ఒక మధురమైన సినీ గీతాన్ని ఎన్నిసార్లు విన్నా సరే తనివి తీరదు, వినాలనిపిస్తూనే ఉంటుంది. అటువంటి మరొక మధుర గీతం క్షణక్షణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర పాడిన ఈ గీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు సంచారకుల కార్యక్రమంలో మరొక మధుర గీతం. తమ్ముడు చిత్రం నుంచి రమణా గూగుల సునీత పాడిన ఈ పాట.

మీరింతవరకు సంచారగాలు మధుర గీతాల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: వాద్య సంగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు శ్రీ బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. భారత వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం May 2 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోయర్ డివిజనల్ క్లర్క్, హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఆర్డినరీ గ్రేడ్. మొత్తం పోస్టుల సంఖ్య 47. అర్హతలు: ఎల్డీసీ హిందీ టైపిస్టుకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు నిమిషానికి 35 పదాల ఇంగ్లీష్ హిందీ టైపింగ్ వేగం కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు మెట్రిక్యులేషన్ 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు లైట్ అండ్ హెవీ వెహికల్స్ నడపడానికి చెల్లుబాటు అయ్యే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంపై అవగాహన, 2 ఏళ్ల కనీసం డ్రైవింగ్ అనుభవం ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చిరునామాకు పంపించాలి. మరిన్ని వివరాలకు indianairforce.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన: అస్సాంలోని సిఎస్ఐఆర్కు చెందిన నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు May 5 నుంచి June 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: మల్టీటాస్కింగ్ స్టాఫ్ మరియు డ్రైవర్స్. మొత్తం ఖాళీల సంఖ్య 10. అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయోపరిమితి: మల్టీటాస్కింగ్ స్టాఫ్కు 25 ఏళ్ళు,

0: డ్రైవర్ పోస్టులకు 27 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 5 మే 2026 నుంచి 4 జూన్ 2026 తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు NEIST.RES.in వెబ్సైట్ను సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్యూటర్, డెమోన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 30 మే వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు ట్యూటర్ మరియు డెమోన్స్ట్రేటర్ అర్హతలు సంబంధిత విభాగాల్లో MBBS, MD, MS, MSCలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయ పరిమితి 37 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, OBCలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళ వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 1000 రూపాయలు, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తుకి చివరి తేదీ 30 మే 2026. మరిన్ని వివరాలకు aimsmangalagiri.edu.in వెబ్సైట్ను సందర్శించగలరు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు శ్రీ బి రాజు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు సమాచారం అని వింటారు. ముందుగా స్థానిక ప్రకటనలు. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతలు తమ యొక్క స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖవాళి కార్యక్రమానికి ఫోన్ నంబర్ 7416171299 నంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు. వాట్సాప్ నంబర్ మరొకసారి 7416171299. అదేవిధంగా మీ అభిప్రాయాలను airpcvsp@gmail.com కూడా మెయిల్ ద్వారా పంపించుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ కార్డు ద్వారా కూడా మీ అభిప్రాయాలను మాకు పంపాల్సిన మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 530003 చిరునామా మరొకసారి లేఖావళి టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 530003 స్థానిక ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. వాల్తెలున్న మధ్యాహ్న గరిష్ట ఉష్ణోగ్రత 34.1 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.3 డిగ్రీ సెల్సియస్. విమానాశ్రయం మధ్యాహ్న గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీ సెల్సియస్. వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవరత ఉంటుంది. ప్రాంతంలో కొద్దిపాటి వర్షపు జల్లులు కానీ లేదా ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. కోస్తా తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరిక

ఈ ప్రసారంలో 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలగు అంశాలపై కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు. పల్లిసెమ్మల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి ఈ అంశంపై శాస్త్రవేత్త శ్రీ తెలిదేవర సత్య వెంకట అనిల్ గారితో వారి యొక్క అనుబంధం. అనంతరం ఖరీఫ్ పంటకు సేంద్రియ ఎరువుల ఆవశ్యకత గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం, జానపద గీతం. అనంతరం కోనసీమ జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఈ అంశం గురించి సిహెచ్ కమలారాణి గారు అందిస్తున్నటువంటి వ్యవసాయ సమాచారం కూడా వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర జిల్లా అవుతుంది. 8:00 స్వరమాలిక తెలుగు సినీ గీతాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 గా వస్తోంది. కొంచెంసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే అవకాశం కలిగిందన్నారు. క్లస్టర్ల విధానంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమమైన మహానాడును ఉద్దేశించి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రధాన వేదికనుద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలతో పాటు కలెక్టర్ల సదస్సులు, మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు 2047 విజన్ ప్రజల కోసం తయారు చేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు పోతున్నాం. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం ఇప్పించడం, అందరికీ సముచితమైన న్యాయం చేస్తున్నాం. అల్టిమేట్ గా నా కోరిక,

0: ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్. అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేయగలిగితే శాశ్వతంగా మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది.
1: ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల దాణా ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై పెరుగుతున్న వ్యయ భారం, ఎగుమతుల సవాళ్లు వంటి అంశాలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సంబంధిత భాగస్వాములు వర్గాలతో మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి పంట సమయంలో దాణా ధరల పెంపు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అదే సమయంలో దాణా పరిశ్రమ కూడా ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ నిలదొక్కునేలా సమతుల్య నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫీడ్ సీడ్ నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సీసీటీవీ ఆధారిత హ్యాచరీ పర్యవేక్షణ, సీడ్ ట్రేసిబిలిటీ, ఐఓటీ ఆధారిత మానిటరింగ్ వంటి సాంకేతిక చర్యలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. జీఎం సోయా దిగుమతులు, ఫిష్ మీలు లభ్యత, దిగుమతి లైసెన్సులు, ఎగుమతి పోటీతత్వం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నాహకాల్లో భాగంగా బీఎల్ఓలకు అందజేసే కిట్లను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఆయన ఛాంబర్లో పరిశీలించారు. వచ్చే నెల 15 నుంచి జూలై 14 వరకు చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు అవసరమయ్యే కిట్లను ఎన్నికల సంఘం అందజేస్తోంది. ఆ కిట్లలో స్టేషనరీ సామగ్రితో పాటు గొడుగు, వాటర్ బాటిల్ కూడా అందజేయనున్నారు. జిల్లాలోని 1847 మంది బీఎల్ఓలకు రేపటి నుంచి ఈ కిట్లను పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఏలూరు జిల్లా కైకులూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహాప్రశిక్షణ అభియాన్ 2026 కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రశిక్షణ వర్గానికి బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ముఖ్య వక్తగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతమే బీజేపీ ఆలోచన విధానానికి మూలమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రస్తుతం ఉత్తర జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు, ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపడిచి ముసరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో వడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కొన్ని మెరుపులు, బలమైన గాలులు గరిష్టంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నంలో అత్యధిక వర్షపాతం 2 సెంటీమీటర్లుగా, గడిచిన 24 గంటల్లో విశాఖపట్నం బాపట్లలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది.
1: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతుల పాలిట ఓ సంజీవనల దోహదపడుతుందని బాపట్ల జిల్లాకు చెందిన లబ్ధిదారుడు కుమార్ తెలిపారు. పంట సాగు సమయంలో ఏ విధమైన నష్టం వాటిల్లినా తీవ్రంగా నష్టపోయే వాళ్లమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఫసల్ బీమా యోజన ఆ నష్టాన్ని నివారిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, వ్యాధుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు

0: ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. సుస్థిరమైన వ్యవసాయ రంగానికి పీఎం ఫసల్ బీమా యోజన ఎంతో ఉపకరిస్తుందని రైతు కుమార్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: ఎంతో శ్రమకూర్చి మా రైతులందరూ కూడా పంట పండించడం జరుగుతుంది, కానీ అకాల వర్షాల వల్ల వచ్చినప్పుడు అప్పులు తీసుకొచ్చి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే దాన్ని చేస్తే ఒక ఎకరాకి 400 రూపాయలు కనుక చెల్లిస్తే పంట కోత కోసిన తర్వాత కూడా ఇన్ని రోజుల వరకు అనేటువంటిది కూడా ఎన్నో రకాలుగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఎంతో మంది రైతులు ఇంకా మరీ ముఖ్యంగా బాగా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు మా రైతులందరి మీద ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో ఈరోజు 45.2 డిగ్రీలు, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. అలాగే 14 జిల్లాల పరిధిలోని 110 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇక రేపు 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 152 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలని కోరారు. పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम्. प्रवाचिका वंदना कश्यपः. आदौ मुख्य वार्ताः. कर्णाटकस्य मुख्यमंत्री सिद्धरमैया स्वपदात् औपचारिकरूपेण त्यागपत्रं प्रदत्तवान्. डीके शिवकुमारः नूतन मुख्यमंत्रित्वेन पदभारं ग्रहिष्यति. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू सिक्किम आरक्षक दलाय राष्ट्रपति ध्वज सम्मानं प्रदत्तवती. अत्रांतरे सिक्किम राज्यं पूर्ण साक्षर राज्यत्वेन घोषितम्. होर्मुज जलडमरू मध्यस्य समीपे आक्रमणान्तरं अमेरिका ईरान देशयोः मध्ये अवसादः वर्तितः. गृहमंत्री अमित शाहः गांधीनगरे जनसभायां अवैध प्रवासीनां देशात् निष्कासनार्थं सर्वकारस्य दृढसंकल्पं पुनः प्रत्यपादयत्. अपि च बैडमिंटन प्रतिस्पर्धायां पीवी सिंधुः तथा च लक्ष्य सेनः सिंगापुर ओपन इत्यस्य प्रागुपान्त्यचक्रे प्रविष्टवन्तौ. अथ वार्ताः विस्तरेण. कर्णाटकस्य मुख्यमंत्री सिद्धरमैया इत्यसौ अद्य लोकभवने राज्यपालस्य सचिवाय औपचारिकरूपेण स्वकीयं त्यागपत्रं समर्पितवान्. वार्ताहरान् संबोधयन् सः स्वयं प्रमाणितवान् यत् त्यागपत्रं सचिवाय औपचारिकरूपेण प्रदत्तमिति. अत्रावसरे सः राज्यपालं नूतन मुख्यमन्त्रिणः पदभारं ग्रहणाय आमन्त्रयितुं साग्रहं निवेदितवान्, यतोहि विधानसभायां 37+1 शतात् अधिक विधायकानां समर्थन सहचारेण कांग्रेस दलस्य पूर्ण बहुमतं वर्तते. तेन सूचितं यत् कांग्रेस उच्चाधिकारिभिः तस्मै राज्यसभायाः सदस्यता प्रस्ताविता आसीत्, परञ्च सः राष्ट्रिय राजतीना स्वकीयं अरुचिं प्रकटयन् प्रोक्तवान् यत् सः राज्यस्य जनानां कृते एव निरन्तरं कार्यं करिष्यति. सिद्धरमैया इत्येषः 23+2000तमे वर्षे द्वितीयवारं कर्णाटकस्य मुख्यमंत्री

0: अत्रान्तरे सः अहमदाबादनगरे आगामीनाम् ओलम्पिकक्रीडानां कॉमनवेल्थ क्रीडानां विश्व आरक्षकक्रीडानां अग्निक्रीडानां च सज्जतायाः समीक्षा करिष्यति। केन्द्रीय शिक्षा मंत्री धर्मेन्द्र प्रधान अद्य CBSE इति द्वादश कक्षायाः मूल्यांकनं प्रक्रियायां सहैव एतस्य नूतन पटलाधारित अंकन प्रणाल्यां च जातानां प्राविधिक त्रुटीनां च संज्ञानं गृहीतवान्। मंत्रणां एतेषां विसंगतीनां विषये छात्राणां शंका समानार्थं दृढ़ आश्वासनं प्रदत्तं। शिक्षामंत्री प्रोक्तं यत् इयं पटलाधारित अंकनप्रणाली पारदर्शितां सुनिश्चेतुं कश्चन प्रगतिशील उपायात्मक मञ्चः वर्तते। सः नवदिल्ल्यां CBSE अधिकारिभिः सह उच्चस्तरीयोपवेशनं विधाय अनन्तरं वार्ताहरान् सम्बोधितवान्। तेन स्पष्टीकृतं यत् सर्वे अधिकारिणः इदं सुनिश्चयन्ति यत् कस्यापि छात्रस्य जिज्ञासा यथावत् न तिष्ठेत तथा च सर्वेषु स्तरेषु उत्तरदायित्वं सुदृढं स्यात्।
1: बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, उनको ट्रांसपेरेंटली स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, ये OSM की व्यवस्था है। पहली बार देश में CBSE ने इसको प्रयोग किया, उसमें कुछ विसंगति ध्यान में आ रही, इसको मैं दायित्व लेता हूँ, उसको इसे ठीक करा जाए। हम एक भी विद्यार्थी की अनआंसर्ड क्वारी को असमाधित नहीं छोड़ेंगे।
0: पुर ओपन बैडमिंटन प्रतिस्पर्धायां अद्यतनः दिवसः भारतस्य कृते अतीव गौरवपूर्णः आसीत्। भारतस्य प्रमुख क्रीडकाः लक्ष्य सेनः, PV सिंधुः, चिराग शेट्टी, सात्विक साईराज, रंगी रेड्डी इत्यनयोः पुरुषयुगलदलं तथा च ध्रुव कपिला तनीसा क्रेष्टो इत्यनयोः मिश्रितयुगलदलं च स्वस्व प्रतिस्पर्धासु विजयं प्राप्य प्रागुपान्त्यचक्रे प्रविष्टवन्तः। महिला एकलक्रीडायां षोडशचक्रे PV सिंधु जापानदेशस्य रीको गुंजी 21:09, 21:12 इत्यंकान्तरालेन पराजितवती। आगामी स्पर्धायां सा दक्षिण कोरिया देशस्य NK यंग इत्यनेन सह स्पर्धिष्यन्ते। अत्रांतरे पुरुष एकल क्रीडायां थाईलैंड देशस्य द्वितीय वारीयता प्राप्त क्रीडक कुनलावुत विदितर शार्नः स्पर्धायाः आरंभे एव आहतो भूत्वा क्रीडांगणात् बहिर्जातः, येन लक्ष्यसेनः आसयान स्वकीय स्थानं सुरक्षितवान् इति वार्ताः।
2: आकाशवाणी విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: సాయం సమీరం కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం ఈ అంశాలపై మనం వ్యాఖ్యానం వినవచ్చు. మరి కార్యక్రమం ముందుగా ఫిట్నెస్ మంత్ర గురించి కొన్ని విశేషాలు. సాధారణంగా మనం ఆరోగ్యమే మా భాగ్యం అంటూ ఉంటారు పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉంటేనే శారీరకంగా కూడా ఫిట్నెస్ కలిగి ఉంటామనేది వాస్తవం. అయితే మనిషి కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటేనే నిజమైనటువంటి ఫిట్నెస్ కలిగి ఉన్నట్లుగా భావించాలి. ఎందుకంటే మన ఆరోగ్యానికి మనస్సుకి కూడా అవినాభావ సంబంధం ఉంది. చాలామంది నా మనస్సు ఏమీ బాగోలేదు అని అంటూ ఉంటారు. అటువంటి వారు శారీరకంగా కూడా ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా మానసిక వేదన కారణంగా ఎప్పుడు కూడా నీరసంగా, నిస్సత్తువుగా కనిపిస్తూ ఉంటారు. మానసికంగా ఫిట్నెస్గా లేనివారు ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలతో కనిపిస్తూ ఉంటారు. ఇది నిజం. మరి మనశ్శాంతికి మందు లేదు అన్నారు పెద్దలు. మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ప్రశ్న. మనశ్శాంతిగా లేకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. తద్వారా మనిషి శారీరకంగా కూడా ఫిట్నెస్ను కోల్పోవచ్చు. మనిషి మానసికంగా ఫిట్నెస్ కలిగి ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ధ్యానం వంటి పద్ధతులు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. ఎప్పుడు కూడా తగినంత నిద్రపోవాలి. అలాగే ఏ సమస్య వచ్చినప్పటికి కూడా తట్టుకోగలిగే శక్తిని కలిగి ఉండాలి. సమస్యలు, కష్టాలు మనిషికి కాకపోతే మానుకు వస్తాయా అని

మనస్సుకుని కుదుపరుచుకోవాలి. ఏదైనా మన మంచికి అనే పెద్దలు చెప్పిన మాటను తరచూ కూడా మననం చేసుకోవాలి. చీకటి తర్వాత వెలుగు ఉన్నట్లే కష్టం తర్వాత సుఖం కూడా ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి. మనకన్నా ఎక్కువ బాధలు కష్టాలు ఉన్నవారికన్నా మనం చాలా బెటర్ అన్న విషయాన్ని మననం చేసుకుంటే తప్పకుండా మనశ్శాంతి లభిస్తుంది. మనశ్శాంతిగా ఉన్న మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడనేది వాస్తవం. దానిని మానసిక ఫిట్నెస్ అని కూడా అనవచ్చు. మానసిక ఫిట్నెస్ ఉన్న మనిషి ఖచ్చితంగా శారీరకంగా కూడా ఫిట్నెస్ కలిగి ఉంటారు. మరి ఆనందమయ జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఇది ఫిట్నెస్ మంత్రం అండి. కార్యక్రమంలో ఇప్పటిక సినిమా పాట.

పాట విన్నారు కదా. ఇప్పుడు సాయం సమీరం కార్యక్రమంలో వికాసం శీర్షికన ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సూక్ష్మ చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి ముద్రా యోజన కార్యక్రమాన్ని అంటే పిఎంఎంవై కార్యక్రమాన్ని పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎటువంటి హామీ కూడా లేకుండా 20 లక్షల రూపాయల వరకు వ్యాపార రుణాలు కూడా అందిస్తారన్నమాట. ఈ పథకం కింద రుణాలను వ్యాపార స్థాయిని బట్టి 3 రకాలుగా విభజించారు. శిశు కేటగిరీ కింద 50,000 రూపాయల వరకు కూడా రుణం లభిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఇది వర్తిస్తుందన్నమాట. అదేవిధంగా కిషోర్ కేటగిరీ కింద 50,000 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు కూడా రుణం లభిస్తుంది. ఇప్పటికే వ్యాపారం నిర్వహిస్తూ దానిని మరింత అభివృద్ధి చేయాలనుకున్న వారి కోసం ఇది వర్తిస్తుంది. ఇక 3వ రకం ఏంటంటే తరుణ్ కేటగిరీ కింద 5 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. పెద్ద తరహా సూక్ష్మ వ్యాపారాలకు కూడా ఇది వర్తిస్తుందన్నమాట. అలాగే ఈ రుణాలకు అర్హతా పత్రాలు ప్రమాణాలు ఏంటంటే తయారీ వ్యాపారం లేదా సేవల రంగంలో సూక్ష్మ వ్యాపారాలు చేస్తున్న వారు లేదా కొత్తగా ప్రారంభించే వారు అర్హులు. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే వ్యాపారాలు ఉదాహరణకు పౌల్ట్రీ, పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం మొత్తమైన కీడ ఈ రుణానికి వర్తిస్తాయన్నమాట. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలు కాకుండా స్వంతంగా వ్యాపారం చేసుకున్న వ్యక్తులు, భాగస్వామ్య సంస్థలు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు ఏమిటంటే గుర్తింపు రుజువు పత్రాలు అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి మొదలైనవి కూడా ఉండాలి. చిరునామా రుజువు కూడా ఉండాలి. ఇక వ్యాపారానికి సంబంధించినటువంటి వివరాలు మరియు ప్రాజెక్ట్ రిపోర్ట్, గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఉండాలన్నమాట. దరఖాస్తు చేసుకునే విధానం ఏంటంటే ఈ ముద్రా లోన్ కోసం ఏదైనా సరే ప్రభుత్వ రంగ బ్యాంక్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్, చిన్న ఫైనాన్స్ బ్యాంక్ లేదా ప్రైవేట్ బ్యాంకులకు సంప్రదించవచ్చు. అదేవిధంగా జనసమర్థ పోర్టల్ ద్వారా కూడా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవ్వండి ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి కొన్ని విశేషాలు. కార్యక్రమం ఇప్పుడొక సినిమా పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సాయం సమీరం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు కార్యక్రమంలో ప్రేరణ గురించి, అంశ గురించి కొన్ని విశేషాలు. మానవ జన్మ అనేది అన్ని జన్మల కన్నా కూడా మిన్నగా భావిస్తూ ఉంటాం. మనిషిగా జన్మించడం ఎంత అదృష్టమో, మనం మన జీవితాన్ని సార్థకం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలామంది తమకు అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదో లేదు అన్నట్లుగా విలితిగా, అసంతృప్తిగా జీవిస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు శారీరకంగా ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి తాము మిగతా వారికన్నా దేనిలో కూడా తక్కువ కాదు అని నిరూపించుకుని తమ జీవితాన్ని సార్థకం చేసుకుని సమాజానికి ప్రేరణగా నిలుస్తున్న వారు ఎందరో ఎందరెందరో. అటువంటి వారిలో అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సందలపాడు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ కూడా ఒకరు. చిన్నతనంలోనే అనారోగ్యంతో కంటిచూపు కోల్పోయిన లక్ష్మీనారాయణ ప్రారంభంలో తన బ్రతుకంతా కూడా భారంగా, చీకటమయంగా అనిపించేదిట. అయితే తల్లిదండ్రులు శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో చదువుపై దృష్టి పెట్టి ఎన్నో కష్టాలను అధిగమించి ఎట్టకేలకు బీఈడీ పూర్తి చేశారు లక్ష్మీనారాయణ. ఆ తర్వాత టీచర్ ఉద్యోగాన్ని కూడా సంపాదించారు. అంతటితో ఆకుండా సెలవు రోజుల్లో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి తనలాగే చూపులేక ఇంటికే పరిమితమైనటువంటి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారందరికి కూడా చదువు చెప్పేవారట. అయితే తాను చదువు చెబుతున్న ఒక అంధపాలిక సమాజంలో హేళనకు గురై ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం తెలుసుకున్న లక్ష్మీనారాయణ ఆమెను చూడ్డానికి వెళ్ళి ఓదార్చారు. ఆ సందర్భంలో అంధులు మిగతా వారి మధ్య ఆత్మవిశ్వాసంతో ఉండలేరు అన్న విషయాన్ని ఆయన గ్రహించారు. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా అనంతపురం గ్రామీణ మండలం కురుకుంట వద్ద అంధ ఆడపిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయునిగా తనకొచ్చే జీతంలో ఎక్కువ భాగాన్ని ఈ ఆశ్రమ నిర్వహణకే ఆయన ఖర్చు చేసేవారు. అంతేకాకుండా దివ్యాంగులకు, అనాథలకు కూడా వివాహాలు కూడా జరిపించి వాళ్లకంటూ ఒక కుటుంబాన్ని ఉండేలా సహాయపడ్డారు ఆయన. విశేషం ఏంటంటే లక్ష్మీనారాయణ గారు ఆశ్రమంలో చదువుకుంటున్న వారిలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. అది విశేషం. ఈ విధంగా తాను

అంధుడైనప్పటికి కూడా కురుంగిపోని లక్ష్మీనారాయణ తాను విజయం సాధించి జన్మను సార్థకం చేసుకుని మరింతమందికి సహాయపడుతూ అందరికి కూడా ప్రేరణగా నిలిచారు. ఇప్పుడొక సినీ గీతం.

సాయం సమీరం కార్యక్రమంలో ఆఖరి అంశం వ్యక్తిత్వం. మనిషి సంఘజీవి. మనం సమాజంలో అంటే మనుషుల సమూహం మధ్య జీవిస్తున్నాం. ఈ సమాజంలో విభిన్న మనస్తత్వాలు ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఉంటూ ఉంటారు. ఇంతమంది మధ్య మనిషి తన వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలంటే చక్కని ప్రవర్తన అంటే బిహేవియర్ అనేది చాలా చాలా ముఖ్యం. వ్యక్తిత్వం అనేది బాహ్యంగా కనిపించే వస్తువు కాదు. ఒక మనిషి ప్రవర్తన తాలూకు అంతిమ ఫలితమే అతని వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ఇది వాస్తవం. అందుకే మన పెద్దలు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అన్నారు. మనం ఎదుటివారితో ఏ విధంగా వ్యవహరిస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా ముఖ్యం. కాలు జరినా తీసుకోవాలం కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం అనేది నానుడి. అంటే దీనిని బట్టి మనం మాట్లాడే మాట ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. మనుషుల్లో అనేక రకాలు ఉంటారు. కొంతమంది ఎవరు ఏం మాట్లాడినా సరే చిరునవ్వుతో మాత్రమే సమాధానం చెబుతారు. అది ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వారి లక్షణం. మరికొంతమంది ఎదుటివారు ఏమాత్రం తేడా మాట్లాడినా సరే వెంటనే ఘాటుగా సమాధానం ఇస్తారు. టిట్ ఫర్ టాట్ అనే రీతిలో వీరి ప్రవర్తన ఉంటూ ఉంటుంది. మరికొందరు మాత్రం ప్రతి విషయంలో కూడా తానే కరెక్ట్ అనే రీతిలో ఊహించుకుంటూ ఎదుటివారితో చిన్న విషయానికి కూడా ఘర్షణ పడుతూ ఉంటారు. ఇలా అనేక రకాల వ్యక్తులను మనం సమాజంలో చూస్తూ ఉంటాం. వారి వారి ప్రవర్తనను బట్టి ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని సమాజం నిర్ణయిస్తుంది అనేది వాస్తవం. నొప్పక నువ్వెంపక అనే రీతిలో ఎదుటివారితో ఎటువంటి విభేదాలు పడకుండా లౌకికంగా వ్యవహరిస్తూ తమ చక్కని ప్రవర్తనతో ముందుకు వెళ్లేవారనే సమాజం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలవారిగా గుర్తిస్తుంది. ఇది వాస్తవం. మరి కార్యక్రమం ఇప్పుడొక సినిమా పాట.

0: మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడొక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఈ ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాలు, ఈ ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే పల్లిసీమల కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి ఈ అంశంపై శాస్త్రవేత్త శ్రీ తెలిదేవర సత్య వెంకట అనిల్ వీరు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం ఖరీఫ్ పంటకు సేంద్రియ ఎరువుల ఆవశ్యకత గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం కోనసీమ జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం గురించి సిహెచ్ కమలారాణి గారు అందిస్తున్నటువంటి వ్యవసాయ సమాచారం కూడా వినవచ్చు. ఈరోజు రాత్రి 7:15 వికసిత భారత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం చెల్లవుతుంది. 8:00 స్వరమాలిక తెలుగు సినీ గీతాలు. రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామతల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుంచి కొన్ని ముఖ్య భాగాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 తెలుగు సినీ గీతం. 9:10 స్పాట్లైట్ ఢిల్లీ క్యాన్స్ రిలే అవుతుంది. 9:30 స్వరమాలిక తెలుగు సినీ గీతాలు. రాత్రి 10:00 నాటిక విజయవాడ కేంద్రం రిలే అవుతుంది. 10:30 ఆపాత మధురాలు. ఇవి ఈ ప్రసారంలో ప్రసారమయ్యే ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రసారాల ప్రధానాంశాలు. రేపు ఉదయం ప్రసారం 6:00 దేశభక్తి గీతం బృందగానం, రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు గారు. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ వ్యాస మహర్షి విరచిత దుర్గాస్తవం, నాట్యకాలం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో శ్రీ షేక్ మక్బూర్ గారిచే ఖురాన్ సూక్తులు ప్రసారమవుతాయి. 6:30 పొలం పొలం కార్యక్రమంలో మారుతున్న జీవన స్థితిగతుల గురించి, వ్యవసాయం మేర ప్రభావం గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సమాచారం ప్రసారం.

0: రేపు ఉదయం 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15 ఉదయ సమరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళ దినోత్సవం గురించి విశేషాలు, అనంతరం రసాయన శాస్త్రవేత్త హంఫ్రీ డేవి జయంతి విశేషాలు కూడా ప్రసారమవుతాయి. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంపై యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజిఎస్ కుమార్ గారు వీరు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన కిడ్నీ సమస్యలు అవగాహన చికిత్స గురించి డాక్టర్ బి భాస్కర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. ఇంకా గాంధీ మార్గం, పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచారాన్ని కూడా వినవచ్చు. ఇక రేపు ఉదయం 8:35, మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో భాగంగా శ్రీ బందరు వీరబాబు గారి క్లారింట మాదనం ప్రసారమవుతుంది. హెచ్ రామచరణ్ గారు వయలిన్, ఆనంద్ శ్రీహరి గారు మృదంగ సహకారం. రేపు ఉదయం 8:59 పాటల పల్లకి, 10:00 విజయవాడ నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆన్లైన్ మోసాలు, మ్యూల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక ముఖాముఖి, అతిథి శ్రీ కె ప్రతాప్ శివకుమార్ గారు, ఐపీఎస్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రీలో అవుతుంది. ఇవి రేపటి ప్రసారాల ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 వస్తుంది. కొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. లోక్భవన్లో గవర్నర్ కార్యదర్శికి ఆయన అధికారికంగా రాజీనామా లేఖను అందజేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. పార్టీ అధిష్టానం ఇవ్వజూపిన రాజ్యసభ స్థానాన్ని సిద్ధరామయ్య తిరస్కరించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. సిద్ధరామయ్య 2013 నుండి 2018 వరకు, 2023 నుండి 2026 వరకు 8 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించి కర్ణాటకలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మొత్తం 17 రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాల కోసం ఈ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతారు. సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో నడిచే ఈ రైళ్లు పట్టణాలు, నగరాల మధ్య ప్రజలకు తక్కువ ధరలో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ 20 కోచ్ల రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక వసతులు ఉంటాయి. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆ పథకంపై జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకంతో పాటు అదనంగా 37,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో పాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఈరోజు 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సరిహద్దులను పటిష్టం చేసేందుకు, దేశంలో అక్రమ వలసలను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

0: के बाहर निकालना ये हमारी सरकार का संकल्प है और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमीशन कमिटी बनाने का निर्णय किया है। ये हाई पावर कमिटी देश भर में जनसंख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों उपायों की भी चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी।
1: వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి అభినందించారు. వీర సావర్కర్ జయంతి సందర్భంగా మాతృభూమి కోసం సావర్కర్ చేసిన అత్యున్నత త్యాగాన్ని, జీవితకాల అంకితభావాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. గుజరాత్లో మంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌ లైడెస్తో ఆ దేశంలో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత ప్రయోజనాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాలు చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇటీవల సైప్రస్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించినప్పుడు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కీలక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతోపాటు సైప్రస్లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశంలో కూడా జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూరోపియన్ మధ్యధరా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన సంబంధాలను ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
2: ప్రధాన మంత్రి జీ కా సంకల్ప హై హర్ గరీబ్ కో పక్కా మకాన్ మిలే, పక్కా ఆవాస్ మిలే ఔర్ ఉస్కే లియే 2016 సే హీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కే మాధ్యమ్ సే హర్ ఆవాస్ హీన్ కో పక్కా మకాన్ ఉపలబ్ధ కరానే కా అభియాన్ చల్ రహా హై. గ్రామీణ క్షేత్ర మే హమ్నే 3,91,00,000 ఘరో కో మంజూరీ ది ఔర్ ఉన్మే సే 3,05,00,000 సే జ్యాదా పూరే హో గయే.
1: సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు అన్నారు. 1924 నుండి 1930 వరకు జరిగిన కేంద్ర శాసనసభ 407 సమావేశాల కార్యకలాపాల 89 సంపుటాల విశిష్ట సంకలనాన్ని ఢిల్లీ శాసనసభలో ఆయన విడుదల చేశారు. ఈ సేకరణ భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్య సంస్థలకు అమూల్యమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ వేదికపై కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని ఓం బిర్లా అన్నారు. విధాన్ చేతన అనే పేరుతో ఢిల్లీ శాసనసభ మొట్టమొదటి త్రైమాసిక పత్రికను కూడా లోక్సభ స్పీకర్ ప్రారంభించారు. రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు కర్ణాటక, గోవా, కేరళలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 3 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారు. దావణగెరెలో యూనివర్సిటీ, బీడీటీ, ఇంజనీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. ఎల్లుండి పానాజీలో గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాధాకృష్ణన్ పాల్గొంటారు. స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన జానెట్ జాన్సాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు స్లోవేనియా ప్రధానమంత్రితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. త్రిపుర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అభిషేక్ దేబ్ రాయ్ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. 2022 నుండి 2026 వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ భట్టాచార్జీ స్థానంలో దేబ్ రాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈరోజు జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖరారు చేశారు. నూతనంగా

0: నియమితులైన అధ్యక్షుడు అభిషేక్ దేబ్రాయ్కి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అభినందనలు తెలియజేశారు. గుజరాత్లోని కచ్లో వన్యప్రాణుల సంరక్షణలో ఒక ముఖ్యమైన పరిణామంగా మధ్యప్రదేశ్కు చెందిన 4 చిరుతలను కచ్లోని బన్నీ గడ్డి మైదానాలకు తరలిస్తారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పునరావాసం పొందుతున్న 2 మగ 2 ఆడ ఆఫ్రికన్ చిరుతలను బన్నీ గడ్డి మైదాన పర్యావరణ వ్యవస్థకు తరలించేందుకు జాతీయ పురుల సంరక్షణ అథారిటీ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపాయి. ఈ చర్యతో మధ్యప్రదేశ్లోని కనౌ జాతీయ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు గుజరాత్ 2వ నివాసంగా మారనుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు పివి సింధు, లక్ష్యాసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట, ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జోడి క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. 2వ రౌండ్లో పివి సింధు 21-9, 21-12 జపాన్ క్రీడాకారిణి రికో గుంజీపై గెలిచారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమాన్ని పెట్టారు.

0: కార్యక్రమం ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి పల్లెసెమ్మలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి ఈ అంశంపై శాస్త్రవేత్త శ్రీ తెలిదేవర సత్య వెంకట అనిల్ గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని వివరిస్తున్నారు.
4: నమస్కారం, నా పేరు డాక్టర్ తెలిదేవర సత్య వెంకట అనిల్. నేను రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణా కేంద్రం మండపేట తూర్పుగోదావరి జిల్లా నందు వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. మన అఖిల భారత రేడియో అనగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న ఈ సువర్ణ సందర్భంగా నా తరపున, మా శాఖ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యవసాయం మరియు పాడి పరిశ్రమ రంగాలలో రైతులకు అవగాహన కల్పించడంలో ఆకాశవాణి చేసిన సేవలు మర్చిపోలేనివి. పొలం పనులు, పల్లెసీమలు, వ్యవసాయ సమాచారం, వాతావరణ ఆధారిత సూచనలు వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ఋతువులకు అనుగుణంగా శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తూ రైతు సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతోంది. ఆకాశవాణి కేవలం వినోద మాధ్యమం మాత్రమే కాకుండా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామీణ ప్రజలకు చేరవేసే సమర్థవంతమైన విస్తరణ మాధ్యమంగా ఎదిగింది. రైతులు శాస్త్రీయ పద్ధతులను అవలంబించేలా ప్రేరేపిస్తూ పాడి పరిశ్రమ మరియు వ్యవసాయ ఉత్పాదకత పెంపుకు సహాయపడుతూ భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన స్థూల దేశీయ ఉత్పత్తి

0: మరియు స్థూల విలువ జోడింపు వృద్ధికి తన వంతు సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా ఆకాశవాణి సేవలను ప్రజలకు చేరవేస్తూ విశేష కృషి చేస్తున్న యావత్ ఆకాశవాణి బృందానికి నా ప్రత్యేక అభినందనలు. ఆకాశవాణికి 90 వసంతాల పూర్తి సందర్భంగా మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.
1: ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి శాస్త్రవేత్త శ్రీ తెలిదేవర సత్య వెంకటనీలి గారి యొక్క ఆకాశవాణితో వారి అనుబంధాన్ని విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఖరీఫ్ పంటకు సేంద్రియ ఎరువులు ఆవశ్యకత, ఈ అంశం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం వింటారు.
2: ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు అనకాపల్లిలో ఖరీఫ్ కాలంలో వరి పంటను దాదాపు 225,000 ఎకరాల్లోనూ, అలాగే మొక్కజొన్న పంటను 42,000 ఎకరాల్లోనూ, నువ్వు పంటను 20,000 ఎకరాల్లోనూ, వేరుశనగను 2,500 ఎకరాల్లోనూ ముఖ్యంగా రైతులు సాగు చేస్తున్నారు. వీటితో పాటు రాగులు, జొన్న, పత్తి, గోగు మొదలైన పంటలు కూడా రైతులు ఖరీఫ్ పంట కాలంలో సాగు చేస్తారు. అయితే ఖరీఫ్ పంటల్లో సేంద్రియ ఎరువుల ఆవశ్యకత గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు సేంద్రియ ఎరువులు అంటే ఏమిటి? పైరుకు కావాల్సిన పోషకాలను అందించడానికి ఎరువులు వేయాలి. మొక్కలు, జంతువులు, మానవుల అవశేషాల నుండి తయారయ్యే వాటిని సేంద్రియ ఎరువులు అంటాము. సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. 1950వ సంవత్సరం వరకు రైతాంగం కేవలం సేంద్రియ ఎరువుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేసేవారు. ఎంతో ఉపయోగం ఉన్న వీటి వాడకం కొంతమేరకు నేడు తగ్గిపోయింది. సేంద్రియ ఎరువుల వాడకం వలన నేలలో అనేక ప్రయోజనకరమైన మార్పులు కలుగుతాయి. సేంద్రియ పదార్థం భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది. అలాగే బరువు నేలలు గుళ్ళబారి వేళ్ళు చక్కగా పెరగటానికి సహాయపడుతుంది. నీరు ఇంకటం పెరగటం వలన మురుగునీరు సౌకర్యం కూడా మెరుగవుతుంది. అలాగే ఇసుక నేలల్లో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధం చేస్తుంది. నీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం పట్టుకునే శక్తి పెరగటానికి సేంద్రియ పదార్థం దోహదపడుతుంది. బెట్ట తట్టుకునే పరిస్థితి కూడా పెరుగుతుంది. నేలలోని పోషకాలను మొక్కలు గ్రహించడానికి తోడ్పడే సూక్ష్మజీవులకు సేంద్రియ పదార్థం ఆహారంగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్య పోషకాలే కాక మిగిలిన అన్ని పోషకాలు మొక్కకు అందుబాటులోకి వస్తాయి. సేంద్రియ పదార్థం మరింతగా చివికి మార్పు చెంది హ్యూమస్ అనే విలువైన పదార్థం తయారవుతుంది. ఇది పోషకాలను అధికంగా పట్టించి మొక్కలకు సమర్థవంతంగా అందిస్తుంది. చౌడు భూములకు సేంద్రియ ఎరువులు అత్యంత ప్రయోజనకరం. ఆమ్ల నేలలు, క్షార నేలల్లో కూడా వాటి యొక్క హానికరమైన లక్షణాలని సేంద్రియ పదార్థం తొలగిస్తుంది. సేంద్రియ ఎరువుల ద్వారా నేలలో సేంద్రియ పదార్థాన్ని వృద్ధి చేయవచ్చు. ముఖ్యంగా సేంద్రియ ఎరువులను 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి స్థూల సేంద్రియ ఎరువులు, రెండవది చిక్కటి సేంద్రియ ఎరువులు. ముందుగా స్థూల సేంద్రియ ఎరువుల గురించి తెలుసుకుందాం. ఇందులో పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళు, మేకలు, గొర్రెలు, పందిపెంట మొదలైన ఎరువులు ఈ రకానికి చెందినవి కాగా పచ్చిరొట్ట ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు ఇంకో తరగతికి చెందినవి. స్థూల ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే వీటి వలన నేల ఫలదత, భౌతిక లక్షణాలపై అధిక ప్రభావం చూపే ఇతర ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇక చిక్కని సేంద్రియ ఎరువుల విషయానికి వస్తే గింజల నుండి నూనె తీసివేయగా మిగిలిన పదార్థం ఎరువుగా ఉపయోగపడుతుంది. వీటినే నూనె చెక్కలు లేక పిండి ఎరువులు అని కూడా అంటాము. వేరుశనగ పిండి, నువ్వుల పిండి, ఆవ పిండి, వేప పిండి, ఆముదపు పిండి, గానుగ పిండి మొదలైన నూనె చెక్కలతో పాటు రక్తపు పొడి, చేపల పొట్టు వంటి వాటిని కూడా ఈ తరగతిలో ఎరువులుగా సాధారణంగా మనం విశదీకరిస్తాము. అయితే వీటిలో వేరుశనగ పిండి, నువ్వుల పిండి, ఆవ పిండి పశువుల దానాగాను, కోళ్ల మేతగాను విరివిగా వాడుతున్నారు. కాబట్టి సాధారణంగా మిగిలిన వాటిని మాత్రమే ఎరువులుగా ఉపయోగిస్తాము. వీటిలో స్థూల ఎరువుల కన్నా ఎక్కువ శాతం పోషకాలు ఉంటాయి. ఇవి కాక ఇటీవల కాలంలో సేంద్రియ ఎరువులుగా చెరుకుమడ్డి, వర్మి కంపోస్టు అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముందుగా పశువుల పేడ ఎరువు, దీనినే గత్తం అని, ఫామ్యార్డ్ మెనూర్ అని అంటాం. రైతులు ఉపయోగించే

ఎరువుల్లో ఇది ముఖ్యమైనది. దీనిని జాగ్రత్తగా ఒక గోతిలో భద్రపరిస్తే మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది. పశువుల కొట్టం దగ్గరగా సుమారు 20 నుండి 25 అడుగుల పొడవు, 5 నుండి 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉండేటట్లు ముందుగా ఒక గొయ్యి తవ్వుకోవాలి. పశువుల సంఖ్యను బట్టి అవసరమైన పొడవు వెడల్పులతో లోతు మాత్రం 3 అడుగుల కంటే మంచకుండా ఉండేటట్లు గొయ్యి తవ్వుకోవాలి. పశువుల పేడ, మూత్రంతో తడిసిన చెత్త, పశువులు తినగా మిగిలిన గడ్డి గుంతలో ఒకవైపు నుండి పోసుకుంటూ రావాలి. ఒక గజం భాగంలో సుమారు 6 అంగుళాల ఎత్తు వరకు నిండినప్పుడు కొద్దిగా నీటిని చిలకరించి 2-3 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసి మట్టితో కానీ పేడ మరియు బురదతో కానీ కప్పాలి. ఈ విధంగా క్రమంగా గోతినంతా నింపుకుంటూ భూమట్టానికి 1 నుండి 1.5 అడుగుల ఎత్తు వరకు వచ్చిన తర్వాత బురద మట్టితో కప్పాలి. 3 నుండి 4 నెలలకు ఈ పదార్థమంతా బాగా చివికిపోతుంది. పొలానికి తోలే సమయానికి ఇది మంచి సేంద్రియ ఎరువుగా మారుతుంది. గుంత చుట్టూ సుమారు 1 అడుగు ఎత్తు గట్టు వేసి వర్షపు నీరు ఈ గుంతలోకి దిగకుండా జాగ్రత్త పడాలి. సాధారణంగా రైతులు పెరట్లో పశువుల పేడను, చెత్తను ఒక కుప్పగా పోస్తుంటారు. ఇది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండటం వలన దాని పోషక విలువ బాగా తగ్గిపోతుంది. ఎరువును ఎండకుండా, తడవకుండా మట్టితో కానీ ఎండుగడ్డితో కానీ కప్పటం వంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అందులో ఉన్న పోషకాలు నష్టపోకుండా పొలానికి ఉపయోగపడతాయి. ఇక బయోగ్యాస్, గోబర్ గ్యాస్ అని కూడా అంటాం. పశువుల పేడ నుండి బయోగ్యాస్ అనే ఇంధనం తయారు చేయవచ్చు. గాలి తగలకుండా ట్యాంకులలో కొన్ని రోజుల పాటు చిక్కగా తయారు చేసిన పేడ ద్రావణాన్ని ముడగబెట్టినప్పుడు సూక్ష్మజీవుల చర్య ఫలితంగా వెలువడే వాయువు ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఈ వాయువులో 50 నుండి 60% వరకు మీథేను, 30 నుండి 40% వరకు బొగ్గు పులుసు వాయువు, అదే కార్బన్ డయాక్సైడ్ అంటాము కదా, దానితో పాటు 10% హైడ్రోజన్ను ఉంటాయి. ఇది వంట గ్యాస్గాను, దీపాలు వెలిగించుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాలకు బహుళ ప్రయోజనమైనది. ఇంధనంగా వాడుకోగా మిగిలిపోయిన పేడ మరింత సౌకర్యవంతమైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. దీనిలో దాదాపు 2 నుండి 2.4% వరకు నత్రజని ఉంటుంది. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ఖాదీ గ్రామోద్యోగ సంస్థ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. అలాగే ప్రభుత్వ రుణ సౌకర్యం కూడా కల్పిస్తుంది. కాబట్టి దీనిని రైతు సోదరులు వినియోగించుకోవాలి. అలాగే కంపోస్ట్, గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే చెత్త, చెదారము, రాలిన ఆకులు, గుర్రపు టెక్క, పార్థేనియము, జిల్లేడు వంటి కలుపు మొక్కలు, కుళ్ళిన కూరగాయలు, పండ్లు, వరి ఊక, చెరుకు పిప్పి, రంపపు పొట్టు, వేరుశనగ పొట్టు, పశువుల మూత్రంతో కలిసిన పేడను కంపోస్ట్ తయారీకి ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో నీరు నిలవని ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని 1 మీటర్ లోతు, 2 మీటర్ల వెడల్పు, అవసరమైనంత పొడవు గల గోతిని తవ్వుకోవాలి. వ్యర్థ పదార్థాలను ఒక పద్ధతిలో వరుసగా సుమారు 30 సెంటీమీటర్ల మందంలో పేర్చుకుంటూ మధ్య మధ్యలో పశువుల పేడ కలిపిన నీటిని సరిపడేంతగా చల్లుతూ 8 నుండి 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చొప్పున ఒక్కొక్క పొరలో వేసి గోతిని నేల మట్టానికి పైన సుమారు 1/2 మీటర్ ఎత్తు వచ్చే వరకు నింపుకోవాలి. పేడ మన్నతో పైభాగాన్ని అలకాలి. 3 నుండి 4 నెలల్లో సేంద్రియ పదార్థం బాగా చివికి నాణ్యమైన కంపోస్టు తయారవుతుంది. పట్టణాలలో నిత్యం తయారవుతున్న వేలాది టన్నుల వ్యర్థాన్ని తగలబెట్టకుండా సరైన పద్ధతుల్లో బాగా చివికేటట్లు చేయటం ద్వారా పట్టణ కంపోస్ట్ తయారవుతుంది. దీన్నే అర్బన్ కంపోస్ట్ అని కూడా అంటాము. దీనికి పరిశ్రమల నుండి వచ్చిన వ్యర్థాలు, మానవ మలమూత్రాలు, పట్టణ వ్యర్థాలను ఉపయోగించుకోవచ్చు. వీటిని సరైన విధంగా ఉపయోగించుకుంటే కాలుష్యాన్ని అరికట్టడమే కాక విలువైన సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతుంది. గ్రామీణ కంపోస్ట్ కన్నా పట్టణ కంపోస్ట్లో పోషకాలు అధికంగా ఉంటాయి. పట్టణ మురుగునీటిని, మడ్డిని కూడా సద్వినియోగపరచుకోవచ్చు. అలాగే పట్టణ పరిసరాల్లో పశుగ్రాస పైరు పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక కోళ్ల ఎరువు విషయానికి వస్తే మన రాష్ట్రంలో కోళ్ల పెంపకం బాగా అభివృద్ధి చెందింది. కోళ్ల ఫారాలు ఉన్న చోట తగినంత కోళ్ల ఎరువు లభ్యమవుతుంది. షెడ్లో కోళ్ల కింద పొట్టు మలమూత్రాలతో కలిపి చివికి మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. 1 సంవత్సరం తర్వాత తీసిన డీప్ లిటర్ ఎరువులో సుమారు 3% వరకు నత్రజని, 2% భాస్వరము, 2% పొటాషియం ఎరువు ఉంటాయి. కేజెస్లోని ఎరువులో 2.2% నత్రజని, 1.2% భాస్వరము, అలాగే 1% పొటాషియం ఉంటాయి.
తేమ తగ్గే కొద్దీ అందులోనున్న పోషకాలు

పోషకాల శాతం పెరుగుతుంది. కోళ్ల ఎరువులో ఉన్న సూక్ష్మ పోషకాలు కూడా పైరుకు బాగా ఉపయోగపడతాయి. ఈ కోళ్ల ఎరువును షెడ్లో నుండి తీసిన తర్వాత టన్నుకు 5 నుండి 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ కలిపి కొద్ది రోజుల పాటు గొయ్యిలో వేసి కానీ లేదా కుప్పలుగా పోసి కానీ తగిన విధంగా భద్రపరిచి బాగా చివికిన తర్వాత మాత్రమే వాడుకోవాలి. దీనివలన పోషక విలువ పెరుగుతుంది. కోళ్ల ఎరువు నీటి ఎద్దడి పరిస్థితుల్లో కన్నా నీటి వసతి గల భూముల్లో బాగా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. గొర్రెలు మేకల ఎరువు. గొర్రెల మేకల దొడ్లలో వచ్చిన ఎరువును పశువుల ఎరువు వలనే భద్రపరిచి పొలానికి వాడుకోవచ్చు. ఈ జీవాలను సాధారణంగా ఎండాకాలంలో పొలంలో రాత్రిపూట మందకట్టడం మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆనవాయితీగా వస్తుంది. వీటి మలమూత్రాలు నేరుగా పొలంలోనే పడి ఉపయోగపడతాయి. మందకట్టడం పూర్తి కాగానే పొలాన్ని ఒకసారి దున్నినట్లయితే ఎరువు నేలలో కలిసిపోయి పోషకాలు వృధా కాకుండా ఉపయోగపడతాయి. ఇక పచ్చిరొట్ట ఎరువుల విషయానికి వస్తే నేలకు తగినంత సేంద్రీయ పదార్థాన్ని అందించడానికి పచ్చిరొట్ట ఎరువుల వాడకం సులువైన మరియు చౌకైన పద్ధతి. పప్పుజాతి పైర్లు పచ్చిరొట్టకు బాగా పనికి వస్తాయి. వీటిలో జీలుగ, జనుము, అలసంద, పిల్లిపెసర, పెసర, మినుము, అవిసె పైర్లు ముఖ్యమైనవి. ఈ పైర్లు వేసి పూతకు వచ్చే సమయంలో నేలలో కలయిదుని ఎరువుగా ఉపయోగించుకోవడాన్నే పచ్చిరొట్ట ఎరువు లేదా గ్రీన్ మెన్యూరింగ్ అంటాము. ఈ పైర్లు పెరగడానికి తగినంత తేమ, నేలలో కలిగిన తర్వాత మురగడానికి తగినంత నీటి వసతి మాత్రం తప్పనిసరిగా ఉండాలి. వీటి వేళ్ల బుడిపెల్లోని సూక్ష్మజీవుల ద్వారా నత్రజని స్థాపక చర్య జరుగుతుంది. నేలలో మిగిలిపోయిన మొక్కల భాగాల నుండి నత్రజని తర్వాత పైరుకి ఉపయోగపడుతుంది. పశువుల ఎరువు తగినంతగా లభ్యం కాని ప్రస్తుత తరుణంలో పచ్చిరొట్ట ఎరువుల ద్వారా నేలకు సేంద్రీయ పదార్థాన్ని అందించటం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం. దీనికి సరిపడే విత్తనాన్ని ఉపయోగించాలి. జనుమైతే 20 నుండి 25 కిలోలు, అలాగే జీలుగా 12 నుండి 15 కిలోలు, పిల్లిపెసరైతే 5 నుండి 6 కిలోలు, అలసంద పంట అయితే 14 నుండి 15 కిలోల వరకు పచ్చిరొట్ట విత్తనంగా సరిపోతుంది. వీటిని నేలలో కలిగిదున్న తర్వాత బాగా నీరు పెట్టి 2-3 వారాల పాటు మురగనివ్వాలి. ఈ సమయంలో కొన్ని హానికరమైన సేంద్రియ ఆమ్లాలు తయారవుతాయి, కనుక మురుగు నీటిని తీసివేసి కొత్త నీరు పెట్టిన తర్వాత పైరును నాటుకోవాలి. పచ్చిరొట్ట పైరు విత్తనం వేసే సమయంలో ఎకరానికి 50 కిలోలు పైరును నేలలో దున్నే సమయంలో మరొక 50 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ను గనక రైతు వేసుకున్నట్లయితే రొట్ట ఎక్కువగా తయారవటమే కాక తొందరగా చివికి తరువాత పైరుకు కావలసినంత భాస్వరాన్ని అందిస్తుంది. ఇక పచ్చి ఆకు ఎరువు విషయానికి వస్తే అందుబాటులో ఉన్న చోటే ఉండి చెరువుగట్లు, కాలువగట్లు, పొలం గట్లు, బంజరు భూములు, అటవీ ప్రాంతాల్లో పెరిగే అన్ని రకాల మొక్కల నుండి పచ్చి ఆకులను సేకరించి పొలంలో వేసి ఎరువుగా ఉపయోగించటాన్ని పచ్చి ఆకు ఎరువు అంటాము. పచ్చిరొట్ట పైర్లు పెంచడానికి వీల్లేనప్పుడు లేదా ప్రధాన పంట వేయటానికి మధ్యలో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు ఈ పచ్చి ఆకు ఎరువులు బాగా ఉపయోగపడతాయి. కానుగ, గ్లైరిసిడియా, ఐపోమియా, తూటాకు అంటాము కదా, అలాగే తంగేడు, వేప, జిల్లేడు, గుర్రపు డెక్క వంటి మొక్కల యొక్క పచ్చి ఆకు ఎరువుగా బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి పెంచే కానుగ, గ్లైరిసిడియా మొక్కల నుండి సంవత్సరానికి 2 సార్లు ఆకులను కోసుకోవచ్చు. ఒక మొక్క నుండి ఏటా సుమారు 100 కిలోల రొట్ట లభిస్తుంది. అలాగే చెరుకు ఫ్యాక్టరీ వ్యర్థము లేదా ఉప ఉత్పత్తి అయిన ప్రెస్మడ్ కేక్ను కూడా మనం సేంద్రియ ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. 100 టన్నుల చెరుకు నుండి 3 నుండి 4 టన్నుల చెరుకు మడ్డి లభిస్తుంది. సేంద్రియ ఎరువుగా పశువుల ఎరువు స్థానంలో చెరుకు మడ్డి బాగా ఉపయోగపడుతుంది. 1 టన్ను చెరుకు మడ్డి 2 టన్నుల పశువుల ఎరువుకు సమానం. దీనిలో మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు లభ్యమవుతాయి. ఇందులో 20 నుండి 24% సేంద్రియ కార్బనం ఉంటుంది. పోషకాలలో నత్రజని 1 నుండి 1.5%, అలాగే భాస్వరము 4 నుండి 4.5%, పొటాషు 2 నుండి 7% ఉన్నాయి. ఇవి కాకుండా 11% కాల్షియము, దాదాపు 2% మెగ్నీషియము, 0.2% గంధకము, 52 ppm రాగి, 69 ppm జింకు, అలాగే మ్యాంగనీసు, ఇనుము కూడా లభ్యమవుతాయి. ఇక వర్మి కంపోస్టు, దీనినే వానపాముల గత్తము అని కూడా అంటాము. వానపాముల సంతతిని వృద్ధి చేయటాన్ని వర్మి కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలను వర్మి కాస్టింగ్స్ అని, వీటి ద్వారా తయారయ్యే ఎరువుని వర్మి కంపోస్ట్ అని అంటాము. మానవునికి ఉపయోగం లేక వదిలేసిన కుళ్ళిన కూరగాయలు, పండ్లు, ఆకులు, చెత్త, చెదారం, కొబ్బరి పీచు, పశువుల పేడ మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థాలను తిని కాలుష్య నివారణకు

0: కాపాడటమే కాకుండా విలువైన ఎరువును రైతుకు అందిస్తాయి. వానపాముల ఉనికి కదలిక వలన నేల గుల్లబారుతుంది, ఫలితంగా గాలి నీరు చొరబడే శక్తి పెరుగుతుంది. వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి రెండు రకాల వానపాములను సాధారణంగా ఉపయోగించుకోవచ్చు, భూమి పైపొరల్లో ఉండేవి అలాగే భూమి లోపల పొరల్లో ఉండేవి. ఈ రెండు రకాల్లో ప్రత్యేకించి నేల పైపొరలో సంచరించే రకాలనే కంపోస్ట్ త్వరితంగా తయారు చేయడానికి ఉపయోగిస్తారు. 2 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 1/2 మీటర్ లోతు ఉన్న గుంతలు తవ్వి వర్మీ కంపోస్ట్ బెడ్స్ను తయారు చేసుకోవాలి. బెడ్ అడుగు భాగం గట్టిగా ఉండేలా చూడాలి. కొంచెం ఆలస్యంగా కుళ్ళే స్వభావం కలిగి నీటిని పట్టుకునే లక్షణం కలిగిన కొబ్బరి పీచు, చెరుకు ఆకులు లేదా కొబ్బరాకు, అరటాకు, మినపకంప వంటి వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని 3-4 అంగుళాల వరకు బెడ్ అడుగు భాగంలో పరుచుకోవాలి. ఈ పొరను ముందుగా నీటితో తడుపుకోవాలి. ఇది వానపాములకు ఇల్లులాగా పనికొస్తుంది. సులభంగా లభ్యమై త్వరగా కుళ్ళే వ్యర్థ పదార్థాలను సేకరించి వాటిని పశువుల పేడతో కలిపి గుంతను పూర్తిగా నింపుకోవాలి. దీనిని వారానికి ఒకసారి తిరగవేసి 2 వారాల తర్వాత ప్రతి చదరపు మీటర్కు 1000 చొప్పున వానపాములను బెడ్ లోపలికి వదలాలి. ఇవి లోపలికి వెళ్ళిపోతాయి. గోనిపట్ట లేదా ఈతాకులు చాప లేదా వరి చెత్తతో బెడ్ పైభాగాన్ని కంపాలి. కంపోస్ట్ తయారీ సమయంలో బెడ్లో 30-40% వరకు తేమ ఉండాలి. ఎండాకాలంలో 2 సార్లు, అలాగే వర్షాకాలంలో అయితే 1 సార్ బెడ్ పైన నీరు చల్లుకుంటే సరిపోతుంది. వానపాములను వదిలిన తర్వాత బెడ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కదపరాదు. వర్మి కంపోస్ట్ మొదటిసారి తయారు కావడానికి 2 నుండి 2.5 నెలలు పడుతుంది. పూర్తిగా తయారైన కంపోస్టు నల్లగా తేలిగ్గా ఉండి ఏ విధమైన చెడు వాసన ఉండదు. దీని ఉదజన సూచిక ఇంచుమించుగా 7 ఉంటుంది. ఈ దశలో వానపాములు పైకి వచ్చి ఉంటాయి. కంపోస్ట్ తయారైనట్టు నిర్ధారించుకున్న తర్వాత 3-4 రోజులు నీటిని చల్లటం ఆపినట్లయితే తేమను వెతుక్కుంటూ వానపాములన్నీ బెడ్ అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఆ బెడ్ నుంచి కంపోస్ట్ను వేరు చేసి మళ్ళా చెత్తను వేసుకున్నట్లయితే ఇంకో 2 నెలల్లో మరలా వానపాముల గత్తం తయారవుతుంది. వర్మీ కంపోస్ట్ వాడకం వలన నేల ఫలదత పెరుగుతుంది. వేసిన పైరుకే కాక తర్వాత పైరులకు కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, రోగనిరోధక శక్తిని పెంచిన ఆక్సిటోమైట్లు మొదలైనవి తయారై మొక్కలు చురుకుగా ఎదగటానికి ఉపయోగపడతాయి. పైరు ఆరోగ్యంగా ఉండి పురుగు మందులు వాడాల్సిన అవసరం కూడా తగ్గి పరోక్షంగా రైతుకు దీని ద్వారా బాగా లాభం కలుగుతుంది. దిగుబడితో పాటు ఫలసాయం నాణ్యత కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులు సేంద్రియ ఎరువుల వాడకంలో కొన్ని మెళుకువలను పాటించాలి. ముఖ్యంగా పశువుల ఎరువు, కంపోస్టు వంటి స్థూల సేంద్రియ ఎరువుల వాడకంలో ఎరువులు వేసే దానిలో సగభాగం భూమికి అడ్డంగాను మిగిలిన సగభాగం నేల మీద పొలంలో చల్లుకున్నట్లయితే సేంద్రియ ఎరువు పొలమంతా బాగా కలుస్తుంది. అలాగే ఎరువును పొలానికి ముందుగానే తోలి కుప్పలుగా పెట్టి ఉంచటం సరైన పద్ధతి కాదు. పైరు వేయటానికి 3-4 వారాల ముందు మాత్రమే తోలి సేంద్రియ ఎరువును పొలమంతా చల్లి భూమిలో కలిసేటట్లు చేయాలి. పైరుకు సిఫారసు చేసిన నత్రజనిలో 25-30% సేంద్రియ ఎరువుల రూపంలో వేయటం మంచిది. సేంద్రియ ఎరువులను రసాయన ఎరువులతో పాటు వాడినప్పుడు దిగుబడులు పెరగడమే కాకుండా ఫలసాయం నాణ్యత మెరుగవుతుంది. నేలకు ఆరోగ్యం చేకూరి దీర్ఘకాలం పాటు దిగుబడినిచ్చే శక్తి కలుగుతుంది. కాబట్టి ఖరీఫ్ పంటలకు సేంద్రియ ఎరువులను వాడుకున్నట్లయితే రైతులు అందుబాటులోని స్థానిక వనరులను, వ్యవసాయ వ్యర్థాలను, నగరాలు పట్టణాల్లోని చెత్త చెదారాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. వ్యవసాయ పంటల మీదనే ఆధారపడకుండా ఉద్యాన పంటలను, కోళ్ల పెంపకము, గొర్రెల పెంపకం కూడా రైతులు చేపట్టాలి. అలాగే భూసారాన్ని, ఆరోగ్యాన్ని, ఫలదతను పెంచడానికి వర్మీ కంపోస్ట్ తయారీ, పైర్ల అదే పచ్చిరొట్ట పైర్ల వాడకం బాగా పెంచుకోవాలి. అదేవిధంగా ఫ్యాక్టరీ నుండి ఉపోత్పత్తిగా లభించే చెరుకు మడ్డిని కూడా సమర్థవంతంగా వాడుకున్నట్లయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఖరీఫ్ పంటల నుంచి రైతులు ఇంకా మంచి దిగుబడులు పొందటానికి ఆస్కారం.
1: మీరింతవరకు ఖరీఫ్ పంటకు సేంద్రియ ఎరువుల ఆవశ్యకత గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం విన్నారు కదా. కార్యక్రమంలో చివరగా కోనసీమ జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఈ అంశం గురించి సిహెచ్ కమలారాణి గారు అందిస్తున్నటువంటి వ్యవసాయ సమాచారం వింటారు.
2: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో గ్రామీణ

ఉమ్మడి వ్యవసాయ వాతావరణ సేవా పథకం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కోనసీమ జిల్లా రైతాంగానికి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాతావరణ అధికారులు అందించిన సమాచారం మేరకు రానున్న వారంలో చాలా తక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుండి 44.9 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 29.1 నుండి 29.8 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం సమయాల్లో అయితే 80 నుండి 83% దాకా ఉంటుంది. అలాగే మధ్యాహ్న సమయాల్లో అయితే 55 నుండి 70% దాకా నమోదు కావచ్చు. గాలులు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు రైతులకు అందిస్తున్న కొన్ని సాధారణ సలహాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న ఈ వేడి, ఇంకా కొంత మబ్బుగా ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల పంటలు సాధారణ పెరుగుదలకి చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే ప్రభావవంతమైన వర్షపాతం లేకపోవడం వల్ల నేలలో తేమ స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది. దీనివల్ల తగినంత తేమ ఉండడానికి కూరగాయలు, పప్పు ధాన్యాలు, అలాగే పువ్వులు ఇటువంటి పంటల కోసం తేలికపాటి నీటి తడుల్ని అందిస్తూ ఉండాలని రైతులకి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలాగే ఉదయం వేళల్లో పొగమంచు ఆశించబడుతుంది కాబట్టి రైతులు తెల్లవారుజామునే పిచికారీ చేయడం కానీ లేదంటే ఎరువులు వేయడం కానీ చేయకూడదని సూచిస్తున్నారు. అలాగే పంటలలో అంతర సాగు, కలుపు తీయడం, ఇంకా ఎరువులు వేయడం ఇటువంటి పనులు చేసుకోవడం ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. సరైన నీటిపారుదలని నిర్ధారించుకుంటూ పంట పొలాల్లో అధిక నీటిపారుదలని నివారిస్తూ ఉండాలి. ఉదయం వేళల్లో తేమ కారణంగా పప్పు ధాన్యాలు, ఇంకా కూరగాయల్లో బూజు తెగులు, ఇంకా ఆకుమచ్చ తెగుల్ని పర్యవేక్షిస్తూ అవసరమైతే నివారణ శిలీంద్ర సంహారణీలను పిచికారీ చేసుకుంటూ ఉండాలి. పశువులు ఇంకా కోళ్లని తెల్లవారుజామున చలి నుండి రక్షించడానికి వీటికి పొడి ఆశ్రయాలని కల్పిస్తూ వెచ్చని తాగునీటిని అందిస్తూ ఉండాలి. వర్షం వచ్చే ముందు లేదంటే వెంటనే కానీ పిచికారీ చేయకుండా వాతావరణం పొడిగా ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పుడు కొబ్బరి యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు. కొమ్ము పురుగు ఆశించకుండా ఉండడానికి తోటని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ పురుగు కనిపించగానే వెంటనే దీని నివారణ కోసం చేతితో ఎరివేయడం లేదంటే లింగాకర్షక బుట్టల్ని అమర్చడం ద్వారా కానీ లేదంటే పురుగు మందులు వాడటం, అలాగే తోటలో పరిశుభ్రత పాటించడం ఇటువంటి చర్యలు చేపడుతూ ఉండాలి. ఇంకా కీటకాలు దెబ్బతీసిన కొబ్బరి ఆకులను తొలగించి వెంటనే నాశనం చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎర్రతాటి ఆకుపురుగు నియంత్రణ కోసం ఫెరోమోన్ ఉచ్చులు ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. సహజ శత్రు కీటకాలని ప్రోత్సహిస్తూ తీవ్ర దాడి ఉన్నప్పుడు వేప నూనె 3% లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు మామిడి యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరులు, పండ్లు అభివృద్ధి దశలో ఉన్నాయి కాబట్టి ప్రారంభ దశలోనే పండ్లని కవర్తో కప్పడం వల్ల పండ్లు తొలిచే పురుగు, ఇంకా పండ్ల ఈగల పురుగుల దాడిని నివారించుకోవడానికి వీలవుతుంది. పురుగు పట్టిన పండ్లని ఏరివేసి నాశనం చేయడం ద్వారా తెగులు వ్యాప్తిని అరికట్టుకోవచ్చు. అలాగే అవసరాన్ని బట్టి వేప నూనె 2 నుండి 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వీటి తీవ్రత ఎక్కువగా గనక ఉన్నట్టు కనిపిస్తే స్పినోసాడ్ 45 SC.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి అవసరమైన వ్యవధిలో పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుత వేడి ఇంకా పొడి వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో తేనెమంచు పురుగు, ఇంకా ఇతర చీడపీడల ప్రభావం కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఇవి కనిపించినప్పుడు థయోమిథాక్సాం 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి ఉదయం వేళల్లో లేదంటే సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు అరటి యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరులు, థ్రిప్స్, అరటి వీవిల్, ఇంకా అరటి పేను పురుగుల కోసం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ అవసరమైతే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి థయామిథాక్సాం 0.25 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే తేమ ఒత్తిడిని తగ్గించి పంటల్ని కాపాడుకోవడానికి 7 నుండి 10 రోజుల వ్యవధిలో క్రమం తప్పకుండా నీరు పెట్టడం, ఇంకా మల్చింగ్ లేదంటే భూమిని ఎత్తడం ఇటువంటి పద్ధతుల్ని పాటిస్తూ ఉండాలి. అలాగే చెరకు యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే తేమ ఒత్తిడిని తగ్గించి పంటల్ని కాపాడుకోవడానికి 7 నుండి 10 రోజుల వ్యవధిలో క్రమం తప్పకుండా నీరు పెట్టడం, ఇంకా మల్చింగ్

0: లేదంటే భూమిని ఎత్తడం ఇటువంటి పద్ధతుల్ని పాటిస్తూ ఉండాలి. పంటలో కాండం తొలిచే పురుగు, అలాగే ఆకుల్ని రసం పీల్చే పురుగు గనక పరిశీలించినట్టయితే ఈ పురుగు సోకిన కాండాలని వెంటనే తీసివేసుకుంటూ ఉండాలి. పురుగుల ఉధృతి తీవ్రంగా ఉంటే, వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు, వర్షం లేని సమయాల్లో మాత్రమే లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్లు క్లోరంట్రా నిలిప్రోల్ లేదా లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు ఇమిడా క్లోప్రిడ్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: మీరింతవరకు కోనసీమ జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఎంసీ గురించి సిహెచ్ కమలారాణికి అందించినటువంటి వ్యవసాయ సమాచారం విన్నారు. ఇప్పుడొక ప్రకటన పెట్టారు.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ

0: ఎలిప్రోల్ లేదా లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: మీరింతవరకు కోనసీమ జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఎంసి గురించి సిహెచ్ కమలారాణి గ్రంజినటువంటి వ్యవసాయ సమాచారం విన్నారు. ఇప్పుడొక ప్రకటన పెట్టారు.
2: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఈనాటి పల్లిసిమల కార్యక్రమంతో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 వస్తుంది. కొంచెంసేపట్లో వికసిత భారత కార్యక్రమం ప్రసారం అవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన 2వ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం. పరిచయకర్త కె లెనిన్.
2: ఆకాశవాణి సంకల్పం నుండి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన. ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్.

0: క్షయరహిత సమాజ స్థాపనే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీబీ ముక్తి భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిండ్రు. మరి ఈ రెండవ విడత టీబీ ముక్తి భారత్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు, మరి ఈ కార్యక్రమ ప్రణాళికలు, వీటన్నింటిని గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సుమలత గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ టీబీ ముక్తి భారత్ రెండవ విడత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, మరి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయో చెప్తారా?
1: టీబీ ముక్తి భారత్ అభియాన్ 2.0 అన్నది సెకండ్ ఫేజ్లో 100 రోజుల కార్యక్రమం. ఈ 100 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఏవైతే హై రిస్క్ విలేజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ జనాభాలో అందరినీ స్క్రీన్ చేయాలి. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా, లేకపోయినా ఉన్నా వాళ్ళందరినీ ఎక్స్రే స్క్రీనింగ్ చేయడము, వాళ్ళలో ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేయించడము. అంటే ఇక్కడ టీబీతో మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోకుండా వాళ్ళకి ఎన్సీడీ స్క్రీనింగ్, అంటే డయాబెటీస్ ఉందా, దానికి తగ్గ షుగర్ పరీక్షలు అక్కడే ఫీల్డ్లో చేయడము, మళ్ళీ హైపర్టెన్షన్ బీపీ రికార్డ్ నమోదు చేయడము, అలాగే ఆడవాళ్ళకైతే హెచ్బీ టెస్టింగ్ చేయడం కూడా ఈ టీబీ ముక్తి భారత్ 2.0లో భాగము. ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్ట్ ప్రకారము 123 హై రిస్క్ విలేజెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు ఇంతమందిని మనం హాస్పిటల్ దాకా తీసుకురావటం కష్టం కాబట్టి మనమే ఆ ఊరూర వెళ్ళి వాళ్ళకి అక్కడే ఎక్స్రే తీసే వీలుగా మనము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో దీంతో మనము ఈ హై రిస్క్ ఏరియాస్లో ఎలాంటి, అంటే టీబీఏ కాదు మిగతా ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా బయటపడి మనకి త్వరగా వాళ్ళని గుర్తించడము, ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఏదైతే భారత ప్రభుత్వం ముందుగానే గుర్తించింది, ఈ 123 అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమాలని ఈ ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించి అమలు చేస్తున్నారు కదా, మరి దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికను రూపొందించిందా? ఏ రకంగా ఈ 123 గ్రామాల్లో ఈ టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం రెండో విడత కొనసాగనున్నది?

0: ఇప్పుడు మనము టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఫస్ట్ ఫేజ్లో మనం నిక్షయ శిబిరాన్ని మాట్లాడుకునేవాళ్ళం.
1: అవును.
0: ఇప్పుడు మనం నిక్షయ శిబిర్ అన్నాం వాటిని, ఆయుష్మాన్ ఆరోగ్య శిబిర్. ఈ శిబిర్ అంటే ఏంటి? ఒక చిన్న స్థావరం లాగా, క్యాంప్ లాగా. ఈ క్యాంపుల్లో మనము ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వగలము? ఒకటి, ఎక్స్రే ఫెసిలిటీ ఇవ్వగలం, అంటే హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఎక్స్రే. దీంతో ఎక్కువ రేడియేషన్ ఉండదు, ఫీల్డ్లో ఈజీగా చేసుకోవచ్చు, ఒక డార్క్ రూమ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది చాలా మనకు ఉపయోగకరం అవుతుంది. రెండవది, మనకి ఆల్రెడీ నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ప్రోగ్రామ్ కింద మనకి గ్లూకోమీటర్స్ అండ్ బీపీ ఆపరేటర్స్లు ఉన్నాయి కాబట్టి, సో డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ కూడా ఫీల్డ్లో జరుగుతుంది. అలాగే మన హెచ్బి టెస్టింగ్ కూడా జరుగుతుంది. అయితే ఏ ఊరు ఎలా వెళ్ళాలి అంటే, ఇది ఒక సాచురేషన్ మోడల్ అంటారు. సాచురేషన్ మోడల్ అంటే ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న జనాభాలో 14 సంవత్సరాలు పైబడిన వారందరినీ, లక్షణాలు ఉన్నా లక్షణాలు లేకపోయినా ఖచ్చితంగా ఈ అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ టెస్టులు గత 6 నెలల లోపల జరిగి ఉంటే వారికి మళ్ళీ ఫర్దర్గా, అంటే 6 నెలల లోపల జరిగి ఉంటే చెయ్యము, కానీ 6 నెలలు పైబడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ పరీక్షల్ని చేయడం జరుగుతుంది. సో ఇలా మనము ఒక ప్రణాళిక, అంటే ఏ ఊరుతో మొదలు పెడతాము, ఆ ఊరు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు ఒక హ్యాండ్ హెల్డ్ హెల్త్ ఎక్స్రే ఉంది, ఇప్పుడు ఇంకొకటి మనకి ఎన్జిఓ తరఫున కూడా ఉంది, సో ఇంకొకటి కూడా త్వరలో రాబోతుంది. ఈ 3 మెషిన్లతోటి 123 విలేజెస్కి ప్రణాళికబద్ధంగా, ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్, అంటే సైమల్టేనియస్గా ఒక 2-3 పార్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్లో కవర్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. దానికి ముందే ఆ ప్రణాళిక చేసుకునేటప్పుడే ఆ లోకల్ సర్పంచులు కానీ విలేజ్ సెక్రటరీని కానీ ఇన్వాల్వ్ చేసుకుంటే ఎక్కువ మంది దీంట్లో భాగస్వామ్యం కావడానికి మనకి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 123 గ్రామాల్లో వివిధ ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలు ఉన్నాయో వీటితో వెళ్ళి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని చెప్తున్నారు కదా, కేవలం పరీక్షలు నిర్వహించడం కాకుండా వీళ్ళకి ఇంకా మందుల పంపిణీ కార్యక్రమం కూడా ఏమైనా చేపట్టే అవకాశం ఉందా?
0: తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి అక్కడ వ్యాధి నిర్ధారణ అయిపోయింది అంటే ఎమ్మటే వారికి చికిత్స స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనకి ఇంకెవరికైనా ఫర్దర్గా టెస్ట్లు కావాలనుకున్నా, లేకపోతే బాగా బాధపడుతున్నారు, ఎక్స్రే చూస్తే చాలా 2 ఊపిరితిత్తులు పాడైపోయాయని తెలిసిన ఎమ్మటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అక్కడక్కడే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసేయడము. అలాగే అనుకోకుండా వాళ్ళకి డయాబెటీస్ అని తెలిసింది, అనుకోకుండా వాళ్ళకి బీపీ ఉందని తెలిసింది, ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్ సత్వరంగానే, అంటే ఫీల్డ్లోనే వాళ్ళు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ దాకా రాకుండా మనమే వాళ్ళకి డోర్ స్టెప్లో ఈ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాం. అందులో ట్రీట్మెంట్కు ఒక ముఖ్యమైన భాగమే. ఖచ్చితంగా వాళ్ళకి అక్కడే ఫీల్డ్లోనే మందులు అందజేయడం జరుగుతుంది, వాళ్ళు ఎలా సూచనలు అలా ఎలా వేసుకోవాలని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: వీళ్లకు ఇంకా ఈ మాత్రలు అంటే మందులతో పాటు అనుబంధ ఆహారం గతంలో మొదటి విడత కార్యక్రమంలో ఎట్లాగైతే అందజేసినారో ఈ విడత కూడా అదే కార్యక్రమం ఉంటుందా?
0: ఇందులో కూడా ఉంటుందండి. మనకి పబ్లిక్ హెల్త్ యాక్షన్ అంటారు, ఇప్పుడు ఎవరినైతే ఒక టీబీ వ్యాధి సోకిందని మనం గుర్తించామో వాళ్ళకి కొన్ని పబ్లిక్ హెల్త్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు తగ్గుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, అంటే మనం ఎవరిని మిస్ చేయకూడదు, వాళ్ళలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, లక్షణాలు ఏమీ లేకపోతే వాళ్ళకి ముందుగా ఫ్యూచర్లో టీబీ జబ్బు రాకుండా ఉండడానికి ప్రొఫిలాక్సిస్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఖచ్చితంగా ప్రతి టీబీ రోగికి హెచ్ఐవి డయాబెటీస్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మెడికల్ పరంగా సేవలైతే వాళ్ళకి ఆ ముందు 2 నెలలు ఆహారంగా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి ఆహార భద్రత కోసము నిక్షయ పోషణ్ కిట్స్ అని దాతల ద్వారా మాకు లభించే కిట్స్ లో, అంటే పప్పుధాన్యాలు, కొద్దిగా బియ్యము, బెల్లము, చిక్కి, ఏవైతే మనకి ప్రోటీన్ రిచ్, ఎప్పుడైతే ప్రోటీన్ ఇస్తే టీబీ తగ్గుతుంది అన్నట్టు, సో ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాస్కెట్ ని ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఖాతాలోనే 1000 రూపాయలు పోషణ భత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: ఇది కాకుండా ఇప్పుడు మనం మొదటి విడత 100 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం, మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన అనుభవాలు ఎట్లా ఉన్నాయి? ఈ మొదటి విడత కార్యక్రమంలో మంచి ఫలితాలని సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా మన ఆదిలాబాద్ జిల్లా గుర్తింపును పొందింది.

0: రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని కూడా అందుకున్నది. మరి ఆ అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుంటే.
1: మొదటి విడతలో మనము చాలా ప్రణాళికబద్ధంగా వెళ్ళాము. దాంట్లో మనము 3,69,000 పైబడిన ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ మనము స్క్రీనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి చాలా రిసోర్సెస్ లేనప్పటికీ చాలా వరకు మన ప్రణాళిక చాలా స్ట్రాంగ్గా ఉండడంతో మనకి ఏదైతే అచీవ్ చేయాలో చాలా బాగా అచీవ్ చేయగలిగాము. అందుకని మనకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. అయితే అందులో మనం కొన్ని పొరపాట్లు, అంటే కొన్ని తెలుసుకున్న అనుభవాలు, అంటే చాలా మంది ఫెసిలిటీ దాకా రావడానికి ఇబ్బంది పడతారు, ఫెసిలిటీకి వచ్చినా కూడా వెయిట్ చేయడానికి ఇబ్బంది పడతారు, లేదా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకి దొరకరు. ఇవి మాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే అది కాకుండా మనకి లోకల్ గవర్నమెంట్, అంటే అక్కడ ఉన్న సర్పంచులు కానీ ఎంపీడీఓలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాకు ఎక్కువ సహాయం చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా క్యాంప్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో అలా మనము అవన్నీ ఇప్పుడు జన్ భాగీదారీ, మన ప్రజల భాగస్వామ్యం కావాలి అన్నది ఈ టీబీ ముక్త్ భారత్ 2.0లో ఏదైతే మనం ఫస్ట్ దాంట్లో మిస్ అయ్యామో ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ కొంచెం ఇంకా బెటర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తాము.
0: అయితే ఇప్పుడు ఈ 2వ విడత కార్యక్రమ లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి? మరి వీటిని మీరు ఆ లక్ష్యాలని అధిగమించడానికి లేదా సాధించడానికి ఎట్లా ముందుకెళ్తున్నారు?
1: మాకు నిర్దేశించిన లక్ష్యాలను బట్టి చూస్తే ఇప్పుడు ఒక గ్రామము 100 మంది ఉన్నారు అనుకుంటే కనీసం 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 80% ఉంటారు. వాళ్ళను మొత్తం సాచురేట్ చేసేయాలి. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎవ్వరు ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. 2వది, ఎవరినైతే గుర్తిస్తామో, వాళ్ళ లక్షణాలు ఉన్నాయని గుర్తిస్తామో, ఆ నెక్స్ట్ తదుపరి టెస్ట్లు కానివ్వండి, తదుపరి సేవలు కానివ్వండి, ఎటువంటి జాప్యం ఉండకూడదు. అంటే ఈ రోజు క్యాంప్ జరిగింది, వారం తర్వాత వెసులుబాటు చూసుకుని వెళ్తా, అలా డిలేస్ అనేవి తగ్గించడాలి. ఈ డిలేస్ వల్ల ఏమవుతుందంటే రోగి ముదిరిపోయి ఇంకొకరికి అంటించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి 2వది. దీంతో మనము ఎవరినైతే ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు, అసలు బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళని మనము రహస్యంగా, అంటే గోప్యతతో చూసుకుంటూ మనం మంచిగా వాళ్ళని గుర్తిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు, అండ్ సర్వీసెస్ కూడా బెటర్ గా యూటిలైజ్ అవుతాయి. సో ఇది మన ముఖ్య లక్ష్యం.
0: అయితే ఇప్పుడు ఈ 2వ విడత కార్యక్రమం అమలులో ప్రజల నుంచి ఆశిస్తున్న తోడ్పాటు గానీ, ఆశిస్తున్న భాగస్వామ్యం గానీ ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
1: సర్వీసెస్ ఉన్నాయి లేదా అన్నదాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రణాళిక ప్రకారంగా ఏ ఊరికి వెళ్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయత్ సెక్రటరీస్ కానీ సర్పంచులు కానీ ముందే డప్పు చాటింపు వేస్తే మొబిలైజేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమము, ఈ కార్యక్రమము రెండు సపరేట్ గా కాకుండా ఈ రెండు కార్యక్రమాలు విలీనం అయితే, ఎందుకంటే ఎట్లయినా పబ్లిక్ ఒక్కలే కాబట్టి,
0: అందులో కూడా ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందులో దీన్ని చేర్చి ఈ కార్యక్రమంలో
1: ముందుకు వెళ్ళచ్చు. దాంట్లో లోకల్ లీడర్ సపోర్ట్ చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది, చాలా సపోర్ట్ ఉంటుంది. 24 మార్చ్ స్టార్ట్ చేస్తే మాకు ఒక లోకల్ సర్పంచ్ గారి సపోర్ట్ తోటి నిన్న దగ్గర 70 నుంచి 80 వరకు ఎక్స్రేలు అయ్యాయి. ఆ ఊరిలో కొంత జనాభా మేము ఫినిష్ చేయగలం. అలాగే ఈ రోజు ఇంకొక విలేజ్ కి వెళ్తే అక్కడ లోకల్ డప్పు చాటింపు పెంచడం, మొబిలైజేషన్ బాగా జరిగింది. ఈ మొబిలైజేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో క్యాంప్స్ బాగా సద్వినియోగపడతాయి, అండ్ ప్రజలు కూడా మోటివేట్ అవుతారు, తెలుసుకుంటారు ఓ ఇలా ఉంది అని. ఇందులో యాక్చువల్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇలాంటి క్యాంప్ పెట్టండి, మమ్మల్ని కోరుతున్నారు ఇక్కడ పెట్టండి, మేము హెల్ప్ చేస్తాము అని. సో ఇదేంటంటే జన్ భాగీదారికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్, అంటే పబ్లిక్ కమ్యూనిటీ నుంచే మనకు వస్తుంది. సో ఎస్, వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై భారత్, పవర్డ్ బై జన్ భాగీదారి అన్నదానికి కరెక్ట్ గా సహకారం రావాలి. సో దానికన్నా ముందు ప్రజలకి ఈ మెసేజ్ తెలియాలి, ఇది ఒక ఫెసిలిటీ
0: కొనసాగుతుంది అని. చాలా సంతోషం డాక్టర్ సుమలత గారు. ముఖ్యంగా ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2వ విడత కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశాలు, మరి ఆ లక్ష్యాలను తెలియజేస్తూనే వాటిని సాధించడానికి మీరు రచించిన ప్రణాళికలను గురించి, ఈ కార్యక్రమ అమలు తీరును గురించి సవివరంగా పంచుకున్నారు. అట్లాగే ప్రజల భాగస్వామ్యం కూడా ఆశించిన మేరకు

0: లభించి ఈ రెండవ విడత కార్యక్రమం కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో దివ్యజయంగా పూర్తయి. ఎలాగైతే మొదటి విడతలో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఆదిలాబాద్ జిల్లా నిలిచిందో ఈ రెండవ విడత కార్యక్రమంలో కూడా అంతే మంచి ఫలితాలను సాధించి మెరుగైన స్థానం పొందుతుందని ఆశిస్తూ ఈ వివరాలని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు స్వరమాలిక తెలుగు సినీ గీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమం ముందుగా ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమం ముందుగా సంతోషం చిత్రం నుంచి ఉషా పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత అభినందన చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి యుగళగీతం వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడొక ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో తర్వాత గుణాచిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.
4: ఏం రాయాలి?
5: లెటర్
4: ఎవరికి?
5: నీకు.
4: నాకా?
5: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
4: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
5: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
4: ఐ లైక్ ఇట్. చెప్పు.
5: నా ప్రియా, ప్రేమతో నీకు
4: నీకు
5: నే
4: రాసే
5: నేను రాసే ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే అనరా. చదువు.
6: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
5: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
6: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
5: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే, మాటలే.
6: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
5: అదే
6: తొలి కలల కవితలే మాట మాటలో.
5: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత, కవిత పాడు.

0: మేరంత వరకు స్వరమాలిక తెలుగు సినీ గీతాల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. తర్వాత అంశం కొద్ది క్షణాల్లో. విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: తొంభై వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామ తల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళన నుండి కొన్ని ముఖ్యాంశాలు వింటారు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహత్తర మాధ్యమం ఆకాశవాణి. ప్రజలకు సమాచారం, వినోదం, విజ్ఞానం అందించడమే కాకుండా కళలను, సాహిత్యాన్ని, సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వేదిక ఆకాశవాణి. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఆకాశవాణి ప్రజల మనసులను గెలుచుకుంది. 90 వసంతాల ఆకాశవాణి విజయోత్సవ సంబరాల సందర్భంగా విచ్చేసిన తిరుపతి జిల్లా కవులు, రచయితలకు హృదయపూర్వక స్వాగత సుమాంజలులు తెలుపుతున్నాం. శ్రోతలకు చేరువ అయ్యేందుకు తమ గళంతో అక్షరార్చనలు చేయుటకు కవులు ఇక్కడ విచ్చేశారు. మొదట ఇక్కడికి విచ్చేసిన శ్రీ రొడ్డా సురేంద్ర గారు తమ కవితా గానంతో ఆకాశవాణిని అర్చిస్తారు.
3: కవితా శీర్షిక ఆకాశవాణి వినోద విజ్ఞానాల గని. ఆకాశవాణి పేరు వినగానే మదిలో పారేను పచ్చని జ్ఞాపకాల సెలయేరు. ఉదయాన్నే వినిపించే సుప్రభాతాలు, దినపత్రిక చదవలేని నిరచ్చ రాశులకు ఎంతగానో ఉపయోగపడే వార్తలు, పాడి పంట లాంటి రైతు కార్యక్రమాలు, పిల్లలు మనసు పడే బాలానందం, ఆధ్యాత్మికత పెంపొందించే భక్తిరంజని, సకల జనులు మెచ్చే నాటికలు, వీణుల విందైన సంగీత విభావరి, పల్లె మనసులు ఊయులూగే జానపద గీతాలు, కవితలు పలికించే కవి సమ్మేళనాలు, మగువుల మనసు దోచే మహిళా మంజరి, కోరే కోరగానే శ్రోతలు కోరిన పాటలు, యువతకు దిక్సూచి యువవాణి, ప్రముఖ పండగల ప్రత్యక్ష ప్రసారాలు, మనుషులను కలిపే ఫోన్-ఇన్ కార్యక్రమాలు, ఉర్రూతలూగించే క్రీడా వ్యాఖ్యానాలు, దేశాన్ని ఏలేటి నాయకుల ఎన్నికల ఫలితాలు, ప్రకృతి విపత్తుల నుండి కాపాడే హెచ్చరికలు, వాతావరణ సూచనలు వెరసి ఆకాశవాణి రేడియో ప్రసార సంస్థ మాత్రమే కాదు, మన సంస్కృతి, భాషలు, కళలు, సాంప్రదాయాల పరిరక్షకురాలు. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, టెలివిజన్లు ఎన్ని ఉన్నా ఆకాశవాణితో సరితూగునా, పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను

0: కలిపిన వంతెన ఆకాశవాణి. పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.
1: కవి శ్రీ రొడ్డా సురేంద్ర గారు ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని విశ్లేషిస్తూ సంస్కృతి పరిరక్షకురాలిగా ఆకాశవాణిని చెప్పడం కవితలో చాలా బాగుంది. మరో కవి దాసరి మునయ్య గారు తమ కవితా గానాన్ని శ్రోతలకు వినిపిస్తారు.
2: ఆకాశవాణి 90 వసంతాల సంబరాల సందర్భంగా శుభాకాంక్షలతో శీర్షిక. నేను మీ మాటను, నేనే మీ దూరపు చుట్టాన్ని, బహుదూరపు బాటసారిని, గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృతవాణిని. గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృతవాణిని. నన్ను ఎవరు పిలిచినా అదృశ్యంగా వెళ్లి పలకరిస్తూ పరవశించే పసి గువ్వను. ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను. ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను. అనంత ఆకాశాన విహరిస్తూ ఆత్మీయుల ఇంటికి బంధువునై కమ్మని పలుకులు కుమ్మరించే భ్రమరాన్ని, అందరూ నమ్మిన నేస్తాన్ని, కార్మిక కర్షక శ్రామికుల చెమటను తీపి మాటలతో తుడిచే స్నేహితుణ్ణి, పొలంబడిలో పాఠాలు నేర్పే ప్రయోక్తను, తుల్లిపడే జంటల పాటలకు తూనీగ ఝంఖారాన్ని, ముదుసల వారికి మురిపంగా యువతకు చేయూతగా పిల్లల అల్లరికి పలుకులు నేర్పే చిలుకనై పలుకునై పాటనై మీ మాటనై జానపదుల కాలి గజ్జనై మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై కథలు చెప్పే అక్కనై జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని మీ మదిలో వికసించి నిలిచిన వాణిని, అద్భుతంగా అలరించే ఆకాశవాణిని, మురిపంగా మీరు పిలిచే రేడియోని, అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని, మారిన కాలానికి ఎన్ని మాధ్యమాలు వచ్చినా మీరు వద్దన్నా రూపాంతరం చెందుతూ నిత్యం కొత్త ఆలోచనతో జనజీవన శ్రేయస్సుకై జనుల మదిలో వెలుగుతూ 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన మీ అమృతవాణిని 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన అమృతవాణిని ఆకాశవాణిని. కణామతల్లి వీణను, శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను నేనే మీ మాటను. శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని మీ రేడియోని.
1: కవి దాసరి మునయ్య గారు ఆకాశవాణిని ఆత్మీయ బంధువుగా, నేస్తంగా, మన కుటుంబ సభ్యుడిగా తమ కవితలో చక్కగా వర్ణించి చెప్పారు. మరో కవి మల్లారపు నాగార్జున గారు తమ గళంతో స్వరార్చన చేస్తారు.
3: నా శీర్షిక గాలికి గొంతునిస్తే, కనులకు కనిపించని కాంతిని నేను, వినువీధిని పయనించే వాక్కుని నేను. ఆకారం లేని ఓ అనామక స్వరమై గాలి పొరల్లో గూడు కట్టుకున్న ప్రాణ సమీరాన్ని నేను. నలుమూలల చెక్కపెట్టెలో నక్కిన నాదాన్ని నేను. నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని. చూపులకు చిక్కని దారుల్లో ముఖచిత్రం లేని నేస్తాన్ని, తీగలు లేని విరాగిని తెగిపోని అనురాగాన్ని. నడిరాతిరి నిశ్శబ్దపు కౌగిలిలో ఎర్రని కంటితో నిన్ను కనిపెట్టుకుండే కాపలాదారుణ్ణి. నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను. బాలానందపు పసిమొగ్గల వికాసానికి తొలి నవ్వుల సంతకాన్ని, మట్టి కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను. ఆలయ శిఖరాన పండుగ పూట ఉషశ్రీ పలుకులతో జాలువారే జలపాతాన్ని నేను.

0: తాతల కాలపు మధుర స్మృతిని, తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను. తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను. కాలం గీసిన గీతలు రూపురేఖలు మారినా రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను. రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను. మాయా పెట్టెను వీడి అంతరిక్షపు అంచులు దాటి యాంటెన్నాల నుండి మీ అరచేతికి చేరిన అనంత యాత్రికుణ్ణి. వెలుగు నీడల తెరలెన్ని మారినా, కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా, కల్మషం లేని వాస్తవాన్ని నేను. కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా, కల్మషం లేని వాస్తవాన్ని నేను. నీ ఊహలకు ప్రాణ ప్రతిష్ట చేసే ఉచ్ఛ్వాసాన్ని నేను. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది, మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది, మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని, గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని, గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని.
1: కవి మల్లారపు నాగార్జున గారు ఆకాశవాణిని కనులకు కనిపించని కాంతిగా, అక్షర నాదంగా, కలల పల్లకిగా, ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిగా, అరచేతిలో ప్రయాణించే అనంత యాత్రికుడుగా చాలా చక్కగా ఆకాశవాణిని పొగడుతూ అభివర్ణించారు. మరో కవి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు ఈ 90 వసంతాల ఆకాశవాణి కవి సమ్మేళన కార్యక్రమంలో తమ స్వర మాధుర్యాన్ని మనకు వినిపిస్తారు.
2: కవితా శీర్షిక హృదయాకాశవాణి. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ, గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడుకూతలు. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ, గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడికూతలు. పొద్దు మలవక ముందే పోటీ పడుతూ స్నేహగీతాలు వినిపించిన కాలం, జన హృదయాకాశంలో తీపి పలుకుల రేడియో చిలక, రివ్వు రివ్వున ఎగరేసే జాతీయ పతాకం, అక్షరం ముక్కరాని ఆనాటి అమ్మలక్కల కోకిల కంఠాలకు అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు, అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు. ప్రపంచపు పుటల్ని దివితీపట్టి చదువుతూ చదువుతూ ప్రపంచపు అంచులదాకా తిరిగి తిరిగి పదుగురి ఇళ్ల పంచన టంచనగావాలి మంచి చెడులను వివరంగా చెప్పే మాటల మహారాణి, మమతల మాగాణి మన ఆకాశవాణి. హలాల రాజ్యంలో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే పల్లెసీమల ముచ్చట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు. యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి, యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి. శ్రీశక్తిని నిదురులేపు మహిళారంజని, మాట మాటకు నడుమ పాట పాటకు మధ్య లోకం మేలుకోరి ముద్దుగొల్పే పుటలిన్నో పూటలిన్నో. నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే, నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే కోటి కలల నాటికల పాఠాలిన్నో ఆలోచనల పాదుల్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. అమ్మలు అమ్మమ్మలు పిన్నలు పెద్దలు చెవులు చాటలు చేసుకుని వింటూ సేదతీరే సాయంత్రాల సందమామల సాక్షిగా జానపదాల సొగసు చమత్కారాల నవ్వుల్లో మురిసిపోయే సకల కలల తావు రేడియో అక్కయ్య. ఇంటింటా ఇష్టదీపమై వెలుగులీను ఇంటాడపడుచు మనసు, స్థాయి భేదం లేని సంచారుల సహవాసగాడు, సామాన్యుల చెలికాడు, రేయంబవుళ్ళు పలకరించే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య. ఒక్కో కార్యక్రమం ఒక్కో ఆణిముత్యం, దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం, మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం. ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం, ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం. ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా, ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా.
1: శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు తీపి పలుకుల చిలుకనంటూ కోకిల కంఠమంటూ పాఠాలెన్నో నేర్పే మాటల గురువుగా

0: మహారాణిగా, మాటల మహారాణిగా, సామాన్యులకు చిలికాడుగా, ఆడపడుచులకు అక్కయ్యగా, అమృతవాణి, ఆకాశవాణి అంటూ మన ఆకాశవాణిని ఎంతో చక్కగా అభివర్ణించారు. ఆకాశవాణి కలామతల్లి సేవలు నిరంతరం వెలుగులు నింపుతున్న జ్ఞానవాణి, కళలను కాపాడుతూ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆకాశవాణి శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఇంతమంది కవులు ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి తమ అమూల్యమైన కవితలను చదివి వినిపించారు. అందరికీ ధన్యవాదములు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ కవి సమ్మేళనం వింటున్న శ్రోతలందరికీ మరోసారి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామతల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్య భాగాలు విన్నారు. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 అవుతుంది. కొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం పర్యటనలో భాగంగా గాంగ్టక్లోని పాల్జోర్ స్టేడియంలో ఆ రాష్ట్ర పోలీసు విభాగానికి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ను రాష్ట్రపతి ఈరోజు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీసింగ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. సామాన్య ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోగలిగేలా పోలీసు యంత్రాంగాన్ని మరింత స్నేహపూర్వకంగా మార్చాలని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, సమాజంలోని బలహీన వర్గాల పట్ల సున్నితమైన వైఖరిని అవలంబించడానికి పోలీసులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారతదేశ పోలీసు వ్యవస్థపై సుదీర్ఘ వలస పాలన ముద్ర ఉందని, ఆ కాలంలో పోలీసుల ప్రాథమిక లక్ష్యం ప్రజలకు సేవ చేయటం కాదని, వారిని నియంత్రించటం, పాలక ప్రభుత్వం ఆదేశాలను కఠినంగా అమలు చేయడమేనన్నారు. దేశ పౌరులకు సాధికారత కల్పించాలంటే ఈ వలసవాద దృక్పథాన్ని పూర్తిగా విడనాడాలన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటికి పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో 340 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన ఈరోజు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ సరిహద్దులను పటిష్టం చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి ఈ సందర్భంగా అభినందిస్తూ,
1: मैं बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि 7 ही दिन में उन्होंने 600 हेक्टेयर भूमि बीएसएफ के हाथ में सौंपने का काम कर दिया। मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए। अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी।
0: పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర విద్యాశాఖ

0: మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సిబిఎస్ఈ అధికారులతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశం నిర్వహించిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునఃమూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళనను ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని అంగీకరించారు. కొనసాగుతున్న పునఃమూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఓఎస్ఎం వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పారు. సిబిఎస్ఈ ఈ వ్యవస్థను అమలు చేయటం ఇదే మొదటిసారి అని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా దాదాపు 40 కోట్ల స్కాన్ చేసిన పేజీలను తొలిసారిగా మూల్యాంకనం చేశారని ఆయన తెలిపారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
1: ओएसएम एक प्रोग्रेसिव इंस्ट्रूमेंट है. भारत में अनेक यूनिवर्सिटी, अनेक इंस्टीट्यूशन और दुनिया की अनेक इंस्टीट्यूशन ओएसएम की ओर बढ़ रहे हैं. बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, इस सारा विषय की जानकारी देने का ये ओएसएम की व्यवस्था है. पहली बार देश में उसमें कुछ विसंगति ध्यान में आ रही है, उसको इसे ठीक करा जाएगा. उस काम पे हम सब लोग जुटे हैं. हम एक भी विद्यार्थी की कोई उनकी मन की जिज्ञासा को हम असमाधित नहीं छोड़ेंगे.
0: आकाशवाणी जातीय वार्तलु विंटुन्नारु. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పూసా కాంప్లెక్స్లో ఖరీఫ్ కాన్క్లేవ్ 2026పై ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఆహార భద్రతను నిర్ధారించటం, రైతుల జీవనోపాధిని మెరుగుపరచటం, దేశ ప్రజలకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించటం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఈ సందర్భంగా చెప్పారు. వరి ఉత్పత్తిలో భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 3,765 లక్షల టన్నులు దాటిందని, ఇది ఒక చారిత్రాత్మక విజయమన్నారు. వాతావరణ మార్పుల నుంచి డిజిటల్ వ్యవసాయం వరకు ఖరీఫ్ సదస్సులో ఒక కొత్త వ్యవసాయ కార్యాచరణను రూపొందిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరిస్తూ,
2: కిసానో కి ఆజీవికా బెహతర్ బనాయే ఔర్ పోషణయుక్త ఆహార్ భారత్ కి జనతా కో ఉపలబ్ధ హో ఉస్కే లియే ఖరీఫ్ కి ఫసల్ కి ఔర్ రబీ కి ఫసల్ కి వ్యాపక తయారీ బోనే కే లియే ఉపయుక్త బీజ్ కి అలగ్ అలగ్ జో హమారే మిషన్ హై ఉన్కో ఠీక్ సే నీచే లే జానే కి
0: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య తన పదవికి ఈరోజు రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్ధారామయ్య తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ ధావర్చంద్ గెహ్లోత్ బెంగళూరులో లేనందున గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ రాజీనామా పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధారామయ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. గవర్నర్ బెంగళూరు తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయటం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్ధారామయ్య 2వసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2 పర్యాయాల్లో 8 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన ఘనత సాధించారు. దేశ పారిశ్రామిక ఆర్థిక పరివర్తనలో బొగ్గు గ్యాసిఫికేషన్ ఒక ప్రధానమైన మైలురాయిగా ఎదుగుతోందని ఆ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సర్ఫేస్ కోల్, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంపై న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఇంధన రంగంలో స్వయం సమృద్ది, భద్రత వైపు స్థిరంగా అడుగులు వేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. బొగ్గు వాయువు ఉత్పత్తి కేవలం ఒక ఇంధన కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భారతదేశం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, స్వచ్ఛమైన బొగ్గు వినియోగాన్ని ప్రోత్సహించడానికి, అలాగే ఎరువులు, పెట్రోకెమికల్స్,

0: మిథనాల్, హైడ్రోజన్, అధునాతన తయారీ వంటి అనుబంధ పరిశ్రమల్లో కొత్త అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుందని కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణలోని హనుమకొండలో జిల్లా కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ పనులు చివరి దశకు చేరుకున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సీనియర్ అధికారులతో కలిసి కాజీపేట రైలు తయారీ యూనిట్ను కార్యాచరణలోకి తీసుకువచ్చే ప్రణాళికలపై ఆయన ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కాజీపేట రైల్వే యూనిట్లో త్వరలోనే సరికొత్త ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడొక తెలుగు సినీ గీతాన్ని వింటారు. ప్రేమాభిషేకం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల యుగళగీతం వింటారు.

ప్రకటించిన అంశం వెంటనే వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినీ గీతాల కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ముందుగా గోరంత దీపం చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల యుగళగీతం వింటారు.

కార్యక్రమంలో తర్వాత గోరింటాకు చేత నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల యుగళగీతం వింటారు.

మీరింతవరకు స్వరమాలిక తెలుగు సినీ గీతాల కార్యక్రమాన్ని విన్నారు. ఈ ప్రసారంలో రాత్రి 10:30 ఆపాత మధురాల కార్యక్రమంలో మరికొన్ని సినీ గీతాలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

వాద్య సంగీతం వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. కొంచెంసేపట్లో నాటిక ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి పసిడి.

మనసు నాటిక వింటారు. రచన శ్రీ కావూరి సత్యనారాయణ, నిర్వహణ శ్రీమతి పద్మజా నిర్మల. వినండి పసిడి మనసు నాటిక.

0: ఎవరు ఎవరు? నేనమ్మా, రేణుకని తలుపు తీయండి. ఓ రేణుక, ఇవాళ ఏమిటి పెందలాడే వచ్చావు? మీ ఆయన రానిచ్చాడా?
1: నాలుగిళ్ళల్లో అంట్లు తోకొద్దా, తెల్లగా తెల్లారిన తర్వాత అంట్ల పనికి పొమ్మంటాడు.
0: అనుమానమా లేక భయమా?
1: భయమమ్మా, తెల్లని ఎవరెత్తుకుపోతారోనని భయం.
0: నిన్నెవరెత్తుకుపోతారే రేణుక, వచ్చిన వాళ్ళ వీపు వాయించవు.
1: ఇప్పటికీ ముగ్గురు వీపు సాఫ్ చేసినా. ఏంది అంట్లు అన్నేసినావు? రాత్రి ఇందు భోజనం పెట్టినావా? ఏంది?
0: లేదే, మా బాబాయ్ వచ్చాడు.
1: మీ బాబాయ్ అంటే నందిగల్కు నుంచి వస్తాడే డాక్టరు, ఆయనేనా?
0: అవును రేణుక, గోవిందరావు బాబాయ్, ప్రైవేటు డాక్టర్.
1: ఆయన వచ్చి నీ ఇంట్లో కలబడి తింటమే గానే ఏనాడన్నా ఒక జాకెట్ ముక్కెట్టాడా నీకు?
0: ఆయన పుట్టింటి చుట్టం, ఆ మాత్రం పెట్టకపోతే ఏం బాగుంటుంది?
1: పెడితే పెట్టావు గాని విశ్వాసం ఉంటుందా మడిసికి? ఎంపటే ఇంకా రోగిట్లను కూడా వేసుకొచ్చాడా?
0: మా బాబా ఎప్పుడు అంతే, ఇద్దరు పేషెంట్స్ అన్ని తీసుకుని వచ్చాడు, వాళ్ళకి కూడా భోజనం పెట్టా.
1: నీకేం తెలుసమ్మా, ఆ ఇళ్ళకి ఇళ్ళకి తిరుగుతూ ఉంటాం, మాకు తెలుస్తాయి. ఇదిగో సుగుణమ్మా, మీ బాబాయి ఆ పల్లెటూరు నుంచి రోగుల్ని భయమెట్టి ఈడ పెద్ద ఆసుపత్రికి తీసుకొస్తాడు, ఆపరేషను బాపరేషను చేయించి కమిషన్ కొట్టేస్తాడు.
0: ఏమో మరి, బాగా సంపాదించాడట, ఆ పల్లెటూరులో 10 ఎకరాల పొలం కొన్నాడంట.
1: అమ్మా, ఈ జనం దేనికి డబ్బులు తీరుగానే పెద్ద ఆసుపత్రి కాడ మాత్రం తెస్తారు, సావు భయం ఉంటది కదా మరే.
0: రోగాలంటే దడ పుడుతున్నది, ఇంట్లో ముసలాయనతో చస్తున్నాం.
1: మీ మామగారి సంగత ఏటి? అట్టండి మడిసి ఇంట్లో ఉండటం అదురుట్టం తల్లే, మంచి మాటలు చెప్తాడు.
0: చెప్తాళ్ళి, వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తాడు.
1: ఆయన పెన్షన్ ఆయనకు వస్తుంది కదా, రోగం వచ్చినా నీ కాడి నుంచి రూపాయి కూడా తీసుకోడు. విచిత్రంగా చెప్తావు గాని.
2: చూడు, ఇస్త్రీ బట్టలు ఎక్కడున్నాయి చెప్పు.
0: అబ్బా ఉండండి, పాత్రలు వంటింట్లో సర్దాలి, మీరు వెళ్ళండి, టిఫిన్ చేయొద్దు.
2: ఇవాళ టిఫిన్ అర్జెంటాయ్, మా ఎండి గారు వస్తున్నారు, మీటింగ్ ఉంది, 9 గంటలకల్లా వెళ్ళాలి, క్విక్ క్విక్.
1: అయ్యగారు చెప్పనా? చెప్పబట్టే చెప్తా.
2: చెప్పవే, 10 ఏళ్ళ నుంచి మా ఇంట్లో బంద్ చేస్తున్నావు, నువ్వు మా ఇంట్లో ఒక మెంబర్వే, ఏం చెబుతావు చెప్పు.
1: ఏం లేదు అయ్య గారు, బండి వేసుకుని గాంధీనగరం పోయే ఓటేళ్ళు. ఓపమ్మా, ఓ తప్పని తెచ్చి అమ్మగారికి ఇవ్వండి, మురిసిపోద్ది.
0: బాగా చెప్పావే, అంత అదృష్టం కూడానా, ఈయన గారికి హోటల్ ఐటమ్స్ పడవట.
1: వెళ్తానమ్మా, మా ఆయన కింద ఉంటాడు, నా కోసం మినపట్టు తీసుకుని వస్తాడు. వస్తా?
0: అందరికీ అట్లు తెచ్చే మొగుళ్ళు ఉండొద్దు. అడ్డం లేండి, ఏంటి అట్ట చూస్తారు?
2: ఆఫ్టర్ పనమ్మాయి మొగుడికి ఈ సూరిబాబుకి పోలిక తెస్తాను, నీకేం కావాలో చెప్పు, హోటల్ని దించేస్తాను.
0: అలా ఉండాలి, చెప్తున్నా రాసుకుంటారా?
2: బుర్రలో వేసుకుంటా చెప్పు.
0: నాకు ఉప్మా పెసరట్టు, ఊతప్పం, పెరుగావడలు, రవ్విడ్లీ.
2: ఆగాగు, అన్ని నువ్వే తింటావా?
0: వండటమే కాదు, తినడం కూడా తెలుసు మా ఆడవాళ్లకు. అంతేకాదండోయ్, మన అమ్మాయి రూపకు కూడా తేవాలి.
2: సందేహించకు చెప్పు, నాకు ఆవేశం వస్తే హోటల్ని మొత్తం పీక్కొచ్చి నీ ముందు నిలబెడతా, చెప్పు ఏం కావాలో.
0: రూపకి పొంగలంటే ఇష్టం, గార్లంటే ఇష్టం, పూరి అంటే ఇష్టం. చెప్పండి, మీకేమైనా కష్టమా?
2: కష్టమైనా ఇష్టమే, చెప్పు ఇంకేం కావాలో.
0: మీ నాన్నున్నాడుగా,
2: ఆయనకు ఇడ్లీ అంటే మహా ఇష్టం.
0: మీరు కూడా ఇడ్లీ తెచ్చుకోండి, ఇంకా స్టార్ట్ చేయండి బండి. అబ్బా కదలండి.
2: సుగుణా, చాలా కాలం నుంచి నీలో రగులుతున్న ఈ కోరికలన్నింటినీ కూడా
0: వెంటనే తీరుస్తున్నారు.
2: కాదు, రేపు తీరుస్తా, జస్ట్ పోస్ట్ పోన్మెంట్ అంతే. ఎందుకంటే మా ఎండి మీటింగ్ ఉంది ఇవాళ, లేకపోతే నా భార్య కోరిక తీర్చలేను, అంత అసమర్థుని కానవాయి నేను.
0: సార్, సూరిబాబు గారు తాళి గట్టిన దగ్గర నుంచి మీ సమర్థతను చూస్తూనే ఉన్నా. అట్టక మీద రవ్వ డబ్బు అందుకోండి,

0: ఉల్లిపాయలు తరగండి, క్యారెట్ ముక్కలు కూడా.
1: బాధపడుకు సుగుణ, ఏదో ఒక రోజు నీ కోరికలన్నీ తీర్చేస్తా. ఇప్పుడు మాత్రం సరే, ఏవి ఉల్లిపాయలు కత్తేది?
0: అక్కడే ఉన్నాయి. రూప లేచిందా?
1: లేచింది, మా నాన్న దగ్గర ఉందిలే. ఏదో చెప్తున్నాడు పెద్ద ఆయన.
0: అన్నట్టు మీ నాన్న బొంబాయిరావు ఉప్మా తినడుగా.
1: అయ్యో, మరి ఎట్లాగా?
0: ఆయన తినకపోతే మీరు లాగిస్తారుగా.
1: అంటే మా నాన్నకి టిఫిన్ పెట్టవా నువ్వు?
0: ఈ ఒక్కరోజుకి టిఫిన్ బండి దగ్గర తింటాడులే.
1: నిన్న మీ బాబాయ్ గోవిందరావు వస్తే పూరి చేసావు. భోజనంలోకి రెండు కూరలు, పులుసు, పాయసం, వడియాలు తెగ చేసేసావు. మా నాన్నకి మాత్రం
0: అరుస్తారేంటి? అరుస్తారేంటి? ఎవరు చేస్తారు మీ నాన్నకి? 4000 పెన్షన్ వస్తుంటే ఎంత ఇస్తున్నారు ఇంట్లో చెప్పండి. గుడికి వెళ్ళి అడుక్కునే వాళ్ళకి ఇస్తాడు, ఆశ్రమాలకు పోయి పళ్ళిస్తాడు, చదువుకునే పిల్లలకి చందాలు ఇస్తాడు.
1: ఆయన డబ్బు ఆయన ఇష్టం, ఏదో మంచి పనేగా చేస్తోంది. అవును, ఇంట్లో కావాల్సిన నేను తెస్తున్నా కదా. ఇదిగో నీ బాణాలు నా మీద గురిపెట్టు. పెద్ద ఆయన మీద మాత్రం బాణం వేయకు, నా కోపం తెప్పించుకో.
0: మా బాబాయ్ రానియండి, ఆయన చేత పెట్టిస్తా మీకు.
1: ఏం చేస్తాడు మీ బాబాయ్? ఏం చేస్తాడు? సూది పడిచి 10 రూపాయలు, బిళ్ళకి 20 రూపాయలు, రోగుల్ని తోలుకొచ్చి పెద్ద ఆసుపత్రిలో వేలకి వేలు గుంతడమే కదా. మా నాన్నే నయం, ఇతరులకు కాస్త తోచిన సాయం చేస్తున్నాడు.
0: అబ్బో సాయం, అయినా వాళ్ళకి ఆకు, కాని వాళ్ళకి కంచం.
1: ఇంతకీ టిఫిన్ ఏం చేస్తున్నావు?
0: సర్దుకు పోవడం ఆడవాళ్ళకి అలవాటే, బియ్యపు రవ్వతో చేస్తా, తృప్తి పడండి.
1: అది వెరీ గుడ్.
2: తాతయ్య, తాతయ్య.
3: ఏమిటి తల్లి, రా రా కూర్చోమ్మా.
2: హోంవర్క్ చేయలేకపోతున్నాను తాతయ్య, చూడు ఇంత వర్క్.
3: అమ్మో, నా చిట్టి తల్లికి ఇన్ని నోట్సులా, 8th class ఇంత హోంవర్క్?
2: ఇవాళ హాలిడే కదా, సాయంత్రం హోంవర్క్ చేసుకుంటాలే.
3: అలాగే అమ్మా. అమ్మా రూపా, పాలు తాగావా తల్లి?
2: తాగే తాతయ్య. తాతయ్య టిఫిన్ చేసావా?
0: రూపా, తాతయ్యకి టిఫిన్ ప్లేట్ ఇవ్వు.
2: నువ్వే తీసుకురామ్మా.
3: రూపమ్మ తల్లి, నువ్వే వెళ్ళి తీసుకురామ్మా.
0: సేవలు చేసుకోవద్దు,
3: నేనే వచ్చి తీసుకునేవాడిగా అమ్మా.
0: పాపం, మీరు నడిచి అనాథాశ్రమానికి వెళ్ళాలిగా, ఓపిక ఉండొద్దు.
2: తాతయ్య అమ్మ మాటలు పట్టించుకోవద్దు, తిను తిను తాతయ్య.
3: అమ్మా, నీ చేత్తో పెడుతుంటే అమృతలా ఉందమ్మా, అచ్చు మా అమ్మ పెట్టినట్టుందమ్మా.
2: ఇంకాస్త తిను తాతయ్య.
3: చాలమ్మా చాలు, కడుపు నిండిపోయిందమ్మా.
2: మా అమ్మ మాటలక?
3: లేదమ్మా లేదు, మీ అమ్మ చాలా మంచిది, ప్రపంచంలో తల్లులందరూ మంచివాళ్ళే.
2: ఏదో ఒకరోజు నేను కూడా అమ్మనవుతున్నా తాతయ్య.
3: మీ ఆడవాళ్లకు అది వరమమ్మా, నువ్వు కూడా ప్రేమను పంచే మాతృమూర్తి అవుతావు తల్లి, అందుకు ఇంకా చాలా టైం ఉందమ్మా.
2: ఈ ఇంగ్లీషు చదివి చదివి బోర్ కొడుతుంది తాతయ్య, ఎప్పుడు మంచి పద్యాలు చెప్తావుగా, ఒక్క పద్యం చెప్పవా?
3: ఇప్పటి వాళ్ళు నా పద్యాలు ఇష్టపడతారా అమ్మా? అయినా నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి చెబుతా. ఆకొన్న కూడే అమృతము, తాకొంకక ఇచ్చువాడే దాత ధరిత్రిన్, సోకోర్చువాడే మనుజుడు, తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి.
2: బావుంది తాతయ్య, దీని అర్థం చెప్పవా?
3: ఆకలిగా ఉన్నప్పుడే అన్నం అమృతంలా ఉంటుంది, కష్టాలలో ఉన్నవారికి వెనుకాడకుండా ఇచ్చువాడే దాత, బాధలను సహించువాడే పూర్ణ పురుషుడని అర్థమమ్మా.
2: అంటే దానం చేయడం గొప్ప లక్షణమా తాతయ్య?
3: అవునమ్మా, వీరుల కంటే చక్రవర్తుల కంటే దానగుణం ఉన్నవారే చరిత్రలో నిలిచిపోయారు తల్లి.
0: ఆ తెలుగు పద్యాలు చెప్పి దాన్ని చెడగొట్టకండి. 4 ముక్కలు ఇంగ్లీష్ వస్తే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు, కంప్యూటర్లు పద్యాలు వినవు. రూపా నువ్వు ట్రావే.
2: వస్తున్నాలే పదా.
3: అమ్మా రూపా, మన తెలుగు మాట, మన తెలుగు పద్యం మర్చిపోకమ్మా.
2: తాతయ్య నీ మాటే నాకు గురి.
4: అమ్మాయి సుగుణా, సుగుణా
0: రా బాబాయ్, రా కూర్చో. నిన్ననేగా వచ్చా, మళ్ళీ
4: అర్జెంట్ కేసమ్మా. సరాసరి పేషెంట్ని తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేయించి నేను రాత్రికి

0: నీ చేతి భోజనం తిందామని ఉండిపోయా. ఉండకూడదా తల్లి?
1: చాచా, అంత మాటంటానా బాబాయ్? ఏం కూర్చేయమంటావు రాత్రికి?
0: అభిమానం అంటే అలా ఉండాలి మరి. అన్నట్టు మీ మామగారు ఉన్నారా?
1: ఎక్కడికి పోతారు? ఆశ్రమానికి వెళ్లారు. వస్తారులే.
0: ఆశ్రమాలు ఆలయాలు కడుపు నింపుతాయా? జేబులు ఖాళీ చేయిస్తాయి గాని
1: సంపాదించడం కూడా ఒక కళ. ఆ కళ నీకు బాగా తెలుసు బాబాయ్.
0: ఆ మాత్రం కళ్ళలేకపోతే అంత పొలం కొనేవాడినా? మీ ఇంట్లో ఈ రాత్రికి మకాం ఎందుకు అనుకున్నావు? రేపు ఉదయం నువ్వు నా వెంట జ్యువెలరీ షాప్కు రావాలి.
1: ఎందుకు బాబాయ్?
0: మీ పిన్నికి 2 పేటల హారం ఆర్డర్ ఇవ్వాలి. అది నువ్వే సెలెక్ట్ చేయాలి మరి.
1: మా పిన్ని అదృష్టవంతురాలు బాబాయ్. ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నావు?
0: ఆ వ్యాపార రహస్యం అమ్మా. పల్లెటూరు జనాన్ని రోగం పేరు చెప్పి భయపెడితే కాసులు గలగల.
1: మా ఆయన ఉన్నాడు, పెళ్ళై 15 ఏళ్ళైంది, కనీసం కొత్త మెట్టులు కొనలేకపోతున్నా.
0: జీతం మీద ఆధారపడేవాడు జీవితాంతం అంతేనమ్మా. సింటూ భూమి కొనలేడు, గ్రాము బంగారం కొనలేడు. ఆ వచ్చేదెవరమ్మా?
1: పనమ్మాయి రేణుక.
0: ముచ్చటైన పేరు పెట్టుకుంది ఏమిటి? ఏ గంగు రెంగు అని పెట్టుకోక.
1: పెద్దగా అనకు బాబాయ్, రంకెలేస్తుంది.
2: ఓహో, భోజనం బాబాయా?
0: మా ఇంటి పేరు భోజనం కాదు.
2: తినేది భోజనమేగా. ఏందండి డాక్టర్ గారు, మీకు 10 ఎకరాలు పొలం ఉంది కదా, ఓ భర్త బియ్యం అమ్మాయికి తాగకూడదు.
0: మాకు పండేవి నెంబర్లు, అమ్మాయి వాళ్ళు తినలేరులే.
2: పండు మిరపలు వేస్తావుగా?
0: 4-5 క్వింటాళ్లు పండుతాయి.
2: 4 కేజీలు తెచ్చి సుగుణమ్మకి ఇవ్వరాదు.
0: బసు వాళ్ళు మిరపకాయలు వేసుకోవట్లేదమ్మా.
1: నువ్వు ఉండవే, ఏమి వద్దులే బాబాయ్, అది సరదాగా అంటుంది అంతే.
2: చాలా పెద్ద ఆసుపత్రి కట్టారుగా, ఆ ఆసుపత్రికేనా నువ్వు రోగులు తెచ్చేది?
0: అదే, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కట్టారు మరి.
2: అమ్మా సుగుణమ్మ, బయట నుంచి ఆ ఆసుపత్రిని సూత్తేని భయం వేస్తుందమ్మా. ఇంకా మా బోటోళ్ళు కాలెట్టాడతారు.
0: 100,000 ఉంటేనే ఆసుపత్రిలో అడుగు పెట్టేది. నీ బాడీ వాళ్ళకి ధర్మాసుపత్రి.
2: ఎవడికి తగ్గది ఆళ్ళకుంటుందలే. రాత్రికి బొవ్వేడేనా?
0: ఏ హోటల్కి పోమంటావు ఏమిటి?
2: గుడ్డు పెట్టని కోడి ఏళ్ళ తింటే ఏముందిలే.
1: అబ్బా నువ్వు ఊరుకవే, అంట్లు దుంపు.
3: ఏమయ్యా గోవిందరావు, మీ ఊరి కబుర్లు చెప్తున్నావా మా కోడలికి?
0: ఏదో అమ్మాయి పుట్టునూరు కదా.
3: అమ్మా రూపా, గోవిందన్ తాతయ్య వచ్చాడమ్మా.
4: గోవిందన్ తాతయ్య ఎప్పుడూ వస్తాడుగా.
0: బంగారు కొండ మా రత్నాల మూట. అమ్మా రూపా, నువ్వు బాగా చదువుకుని మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్గా రావాలమ్మా నువ్వు. అమ్మా అమ్మా సుగుణా సుగుణా.
3: ఏమిటి గోవిందరావు, ఏమిటి అలా ఉన్నావు, ఏం జరిగింది?
0: బావుగారు, అయ్యో ఎలా చెప్పాలి, నేను చెప్పలేకపోతున్నానే. సుగుణా సుగుణ లేదా?
3: డిపార్ట్మెంట్ స్టోర్స్కి వెళ్ళింది, ఏం జరిగింది అయ్యా?
0: తిరుమలరావు గారు మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. కంగారు పడద్దు, కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి.
3: గోవిందరావు, నీ వాలకం చూస్తుంటే నాకు భయం వేస్తుంది అయ్యా, ఏం జరిగింది?
0: అది అమ్మాయి రానిండి, అమ్మాయి రానిండి.
3: అదిగో సుగుణ రానే వచ్చింది.
0: అమ్మా
1: బాబాయ్, ఎందుకు అడుస్తున్నావు? పిన్ని బాగుందా? నీ కోడలు పిల్లలు బాగున్నారా?
0: అమ్మా అయ్యయ్యో, ఈ పాపిష్టి నోటితో ఎట్లా చెప్పేదమ్మా.
3: అబ్బా గోవిందం, చెప్పవయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు?
0: అమ్మా అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండాలి మరి. మన రూపకి యాక్సిడెంట్ అయిందా?
1: నా బిడ్డకి యాక్సిడెంట్?
3: పొద్దున శుభ్రంగా ఆటో ఎక్కి స్కూల్కి వెళ్ళిన పిల్లకు యాక్సిడెంట్?
0: అవును బాబా, ఆటోకి యాక్సిడెంట్ అయింది.
1: బాబాయ్ నా పిల్లకి ఎలా ఉంది బాబాయ్?
0: రూపా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ లో ఉందమ్మా. నా కళ్ళతో చూసే దాన్ని. నా చిట్టి తల్లి ఎలా ఉంది
1: బాబాయ్? ఆయనకి ఫోన్ చేయి బాబాయ్.
0: స్కూల్ వాళ్ళు మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పారమ్మా.
3: గోవిందం, నీకెట్టా తెలిసింది? మీ ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు?
0: ఒక పేషెంట్ని తీసుకుని అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చా. వాడికి టెస్టులన్నీ చేశారు, టీ తాగడానికి బయటకు వచ్చా. అప్పుడు అంబులెన్స్ వచ్చి ఆగింది, 8 మంది పిల్లలు. చూస్తే అందులో మన రూప. 3 స్పాట్లో చనిపోయారు, 4 గాయాలు. రూప తీవ్ర గాయాలతో ఉందమ్మా.
3: ఎట్లా?

0: ఇసుక లారీ కొట్టేసింది. వేగంగా వచ్చిందట లారీ, రిక్షాని తప్పించబోయి మన ఆటోను కొట్టేశాడు లారీవాడు.
1: సూరి హాస్పిటల్కి వచ్చింటాడా గోవిందం?
0: వచ్చేసి ఉంటాడండి.
2: రేణుక విన్నావంటే రూపే నా రూపకే
3: ఇప్పుడే తెలిసిందమ్మా, పరిగెత్తుకుంటూ మీకు ఆడకొచ్చిన.
1: రేణుక ఆటోని పిలు, హాస్పిటల్కి వెళదాం.
3: అట్టగా అయ్యారు ఏమండే.
4: సుగుణ అమ్మాయికి ఏం కాదు,
2: భయంగా ఉందండి. రూపకేమన్నైతే నేను బ్రతకలేనండి.
4: ఊరుకో సుగుణ, ఇప్పుడు మన ఇద్దరికి కావాల్సింది ధైర్యం. కంగారు పడకు, ఇది చాలా పెద్ద హాస్పిటల్, ఎంతో మందికి ప్రాణదానం చేసిన గొప్ప డాక్టర్లు ఉన్నారు ఇక్కడ.
2: అమ్మాయికి ఏం కాదా?
4: ఏం కాదు, రక్షించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
2: ఏమండి లోపలికెళ్ళి నా చిట్టి తల్లిని చూస్తానండి.
1: ఒరే సూరి, ఒక్కసారి ఐసీయూలోకి వెళ్ళి నేను సుగుణ పిల్లని చూసి వస్తావురా.
4: నేను చూసి వచ్చాను నాన్న, ఇప్పుడు ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. కాసేపు ఆగండి, రూపది క్రిటికల్ కేసు, పరీక్షలు చేస్తున్నారు.
0: డాక్టర్ గోపాలకృష్ణ గొప్ప డాక్టర్, చాలా ఖరీదైన డాక్టర్లే. ఆయన కేసుకు అటెండ్ అయ్యాడు, ఏం ప్రమాదం ఉండదు. ఆ డాక్టర్ గారు, ఈయన రూప తండ్రి, తల్లి తాతయ్య.
5: నమస్తే డాక్టర్, కూర్చోండి. గోవిందరావు, వీళ్ళు నీకేమవుతారు?
0: బంధువులు సార్.
5: ఓహో, ఈ ఊరేనా?
0: ఈ ఊరేనండి.
5: ఈ అమ్మాయి కాక ఇంకెంతమంది పిల్లలు ఉన్నారు మీకు?
2: ఒక్క అమ్మాయి, ఒక్క అమ్మాయి డాక్టర్.
5: రిలాక్స్ రిలాక్స్ సార్. మీ పేరు?
1: తిరుమలరావు. రూప నా మనవరాలండి.
5: తిరుమలరావు గారు, నాకు చెప్పక తప్పదు.
1: చెప్పండి డాక్టర్ గారు.
5: షీఈ్ సీరియస్, అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్.
1: మీరే కాపాడాలి డాక్టర్ గారు, మీరే కాపాడాలి.
5: అది మా డ్యూటీ. చాలా బలమైన దెబ్బలు తగిలాయి పుత్తికట్టు మీద, లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీలు కూడా పనిచేయడం.
4: డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా బిడ్డను రక్షించండి సార్, రక్షించండి.
5: 2 మేజర్ ఆపరేషన్ చేయాలి, 2 లక్షలు అవుతుంది.
4: 2 లక్షల?
5: తప్పదు, 2 స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపించాలి. రిస్క్ చేయాలి మేము పాప కోసం. మీరు రిస్క్ తీసుకోవాలి, సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు.
4: అలాగే డాక్టర్.
1: గోవిందరావు, ఇప్పటికిప్పుడు 2 లక్షలు తెమ్మంటే సూరి ఎలా తెస్తాడయ్యా?
3: తేవాలి, ఎంతైనా తేవాలి, నా బిడ్డ కంటే ఎక్కువ.
4: నాన్నగారు, ఆఫీస్ నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ 1 లక్ష రూపాయలు నేను తేగలను. అంతకు మించి ఏం చేయాలో అర్థం కావటం లేదండి.
1: సూరి, నా పెన్షన్ తాకట్టు పెట్టి 50,000 నేను తెస్తారా?
4: వద్దు నాన్న, మీ పెన్షన్ తాకట్టు పెట్టద్దు, నాకు ఇష్టం లేదు.
1: ఒరే, నా చిట్టి తల్లి కంటే నా పెన్షన్ ముఖ్యమా? పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు.
0: అయితే మొత్తం 150,000 అన్నమాట. మరి మరో 50,000
3: తమరి ఇవ్వండి.
2: అవును బాబాయ్, 50,000 సర్దు బాబాయ్, 50,000 నీకు లెక్క కాదు, వడ్డీ కూడా తీసుకో.
0: అమ్మా, ఏదో పల్లెటూరు డాక్టర్ని, నాకేం సంపాదన ఉంటుంది?
2: అదేంటి బాబాయ్, 1 లక్ష పోసి మన ఊళ్ళో 10 ఎకరాలు కొన్నావు, నీ దగ్గర డబ్బు లేదంటే ఎలా బాబాయ్? ఈ ఒక్కసారి సాయం చేయి బాబాయ్.
0: ఏ సహాయం చేస్తాను, కానీ డబ్బు సహాయం మాత్రం నన్ను అడగొద్దమ్మా.
3: అమ్మా సుగుణమ్మా, పాపం మీ డాక్టర్ బాబాయ్ నీ ఇంట్లో 10 ఇడ్లీలు తింటాడు గాని నీకు పైసా ఇవ్వడం, 3 కంచాలు కూడా యాహ విగుని తింటాడు గాని నీకు పైసా ఇదల్చడం, తీయటి మాటలు చెబుతాడు గాని కాసు మాట ఎత్తడు. అమ్మా మంచోడు మంచోడు అంటావుగా, ఇప్పుడు చూడు.
0: ఇదిగో రేణుగా, ఊరుకో. నేను మా అమ్మాయి ఇంటికి రావద్దా తిరవద్దా? చుట్టరికాయలు ఎక్కడికి పోతాయే?
3: ఆహా, ఎక్కడికి బావు, నిన్ను అడిగే కంటే ఆ గోడను అడగడం మంచిది.
1: సర్లే, ఇంకాపండి, ఆ 50,000 దొరికే మార్గం చూడండి.
3: సుగుణమ్మా, ఈ అంట్లు దొమ్మే చేతులకు డబ్బులు దాసుకోవటం తెలుసమ్మా. 50,000 సీటీ ఎత్తనా, మా బిడ్డేలా సీటీ బాడి తెల్లారే కల్లా 50,000 నీకు ఇత్తా.
2: రేణుక
3: దండం వద్దు తల్లి, వద్దు.
1: ఒరే సూరి, ఇవిగో 50,000.
4: నాన్న, చివరికి మీ పెన్షన్ తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
1: పర్వాలేదురా,

0: ఇంకా నయం ఫైనాన్సర్ ఇచ్చాడు, అతను ఇవ్వకపోతే ఇబ్బంది అయ్యేది.
1: అమ్మా సుగుణమ్మా, సీటి లుడువ పట్టాన డబ్బిత్తేనా తిప్పి తిప్పి చంపాడు, ఎంటబడి ఏలాడి గోలు సేతే గాని పాట డబ్బంతా ఇయ్యలా. ఇదిగోనమ్మా 50 ఏళ్ళు.
2: రేణుకా, నీ సహాయం జీవితంలో మరువును, నీ రుణం ఏమిచ్చి తీర్చుకోను.
0: అమ్మా రేణుక, చిన్నదానివైనా పెద్ద మనసు చూపించావు తల్లి, నీకు మేలు జరుగుతుందమ్మా.
1: బాబుగారు, నాకు కావలసింది చిన్న పాప, రూపం లేచి తిరగటం బాబుగారు.
3: రేణుక రేణుక, నువ్వు మా పాటి దేవతవే.
1: అంతంత పెద్ద మాటలు వద్దు బాబుగారు.
0: పదండి పదండి, హాస్పిటల్కి వెళదాం.
4: సారీ మిస్టర్ సూరి, వెరీ సారీ. నేనెంతో హోప్ పెట్టుకుని ఈ ఆపరేషన్ చేశా, రిస్క్ అని తెలిసి కూడా ఆపరేషన్లు చేశాను. నా మేధస్సు మీద అపారమైన నమ్మకంతో, నా తోటి డాక్టర్ల ప్రతిభ మీద విశ్వాసంతో ఈ సాహసం చేశాను. ఒక చిన్నపిల్లకు ప్రాణదానం చేద్దామనుకున్నాను.
3: డాక్టర్ గారు,
4: ఆధునిక వైద్యం కంటే కనిపించని మరో శక్తి గొప్పది. నేను ఓడిపోయాను తిరుమలరావు గారు, ఓడిపోయాను.
0: డాక్టర్ గారు, మా చిట్టి తల్లి రూప.
4: వైద్య వృత్తికి అంతుపట్టని పరిణామాలు రూప శరీరంలో ఎన్నో జరిగాయి. ఆమె మరి కొద్దిసేపట్లో
5: నాన్న ఏడవకూడదు తాతయ్య, నాదో చిన్న కోరిక తీరుస్తారా తాతయ్య? తాతను గురించి పద్యం చెప్పావే, ఒక్కసారి చెప్పవా?
0: ఆ కొన్న కూడే అమృతం తాకొంక ఇచ్చు వాడే తాత చరిత్రి.
5: తాతయ్య, మనకు అవసరం లేనిది ఇతరులకు దానం చెయ్యొచ్చు కదా.
0: ఇప్పుడు అవన్నీ ఎందుకు తల్లి?
5: అమ్మా
3: నాన్న,
5: ఇలా రండి, నా కోరిక తీరుస్తారా?
3: తప్పకుండా తీరుస్తాను తల్లి, తప్పకుండా.
5: నేను చనిపోయిన తర్వాత నా రెండు కళ్ళను దానం చేయండి.
0: లేదమ్మా లేదు, నువ్వు బ్రతుకుతావు తల్లి, నూరేళ్ళు బ్రతుకుతావమ్మా. అమ్మా నూరేళ్ళు బ్రతుకుతావమ్మా.
5: లేదు తాతయ్య, నేను వెళ్ళిపోతున్నాను.

0: రూపవెళ్ళిపోయి వారమైంది. తాతయ్య అని నోరారా పిలిచే నా చిట్టి తల్లి పిలుపు ఏది వినిపించదే? చిట్టి చేతులతో నాకన్నం తినిపించిన ఆ పసికందు ఇంకా కనిపించదు. ఎందుకు ఈ జీవితం? ఇంకా నేను ఏమి సాధించాలి? మనిషికి వైరాగ్యం ఎందుకు వస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది.
1: ఊరుకుంటావా అబ్బా? ఆ లారీ వాణ్ణి వదిలి పెడతావా? కేసు పెట్టి జైల్లో తోయించను, పరిహారం కింద కనీసం 5 లక్షలు వచ్చి చేద్దాం. ఏమంటారు బావగారు?
0: ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పసికందుల ఉజ్వల భవిష్యత్తు నడి రోడ్డు మీద నాశనం అయిపోతున్నది. కావలసింది పరిహారం కాదు గోవిందరావు, పరిష్కారం. వాహకుల నిర్లక్ష్యానికి కారణాలు తెలుసుకోవాలి. తాము నడుపుతున్నది యమవాహనం కాదని ఇంగితం కలగాలి వాళ్ళకి. అంతేగాని శిక్షలు పరిష్కారాలు కావు.
1: చర్నాకోలు దెబ్బ పడితే గాని బుద్ధి రాదు వాళ్ళకి, మాటలకి వింటారంటండి అన్నట్టు సుగునేది.

0: సుగుణకు జ్వరం, వారం నుంచి లేవటం లేదు.
1: పెద్ద షాకు తగిలింది కదా, అలానే ఉంటుంది. మరి మరి భోజనాలు ఎట్లా?
0: సూరే వంట చేస్తున్నాడు.
1: అబ్బో మగవంట అయితే కష్టమే.
0: గోవిందరా, నువ్వు నిత్యం హాస్పిటల్లో ఏదో రకంగా రక్తం కళ్ళ చూస్తావు. నీ దృష్టిలో రక్తం అంటే ఓ లిక్విడ్ లేదా ఓ ఔషధం. కానీ గోవిందరావు, రక్తం అనేది ఒక బంధం, ఒక తీయని అనుబంధం. కానీ నీలాంటి వాళ్లకు రక్తం విలువ తెలియదు. వారం రోజులకే తేరుకొని మళ్ళీ మా ఇంటికి భోజనానికి వచ్చావు.
1: ప్రస్తుతం వచ్చింది భోజనానికి మాత్రం కాదులేండి
2: బాబాయ్. అంతా అయిపోయింది, మా రూప కంటి కనిపించకుండా పోయింది.
3: సుగుణ, నేను లేవద్దని చెప్పాగా, కళ్ళు తిరుగుతాయి, ఇలా కూర్చో.
2: చావు అంత తేలిగ్గా వస్తుందా? వస్తే నా బిడ్డ దగ్గరకు పోయేదాన్ని.
4: ఊరుకోమ్మా, ఊరుకో తల్లి, గుండె రాయిసేసుకోవాలనా? నువ్వు ఇట్లా ఏలాడబెడితే సూరిబాబు గారు ఏమవుతాడు, ఆ ముసలాయన ఏమవుతాడు? ఊరుకోమ్మా, ఊరుకో తల్లి.
2: ఇప్పుడు నాకు చేతనైంది ఏడుపు ఒక్కటే.
3: సుగుణ, బాధని ఒక్కదానికే కాదు నేను అనుభవిస్తున్నాను.
0: అమ్మా, మీరిద్దరూ చిన్నవాళ్ళు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు, ధైర్యం తెచ్చుకో అమ్మా.
1: అన్నట్టు నేత్రనిధి డైరెక్టర్ డాక్టర్ ముకుందరావు గారు ఒక్కసారి మిమ్మల్ని రమ్మన్నారు, అది చెప్పడానికే వచ్చాను.
0: నమస్కారం డాక్టర్ గారు.
5: రండి, అందరూ కూర్చోండి. మిస్టర్ సూరి, కొందరి పెంపకం వల్ల పిల్లల్లో మెచ్యూరిటీ వస్తుంది. అందరూ అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యల పెంపకంలో పెరిగిన పిల్లలకి జ్ఞానం కలుగుతుంది. రూపకి ఆ జ్ఞానం అబ్బింది. ఆ వయసులో తన స్థితి తెలుసుకుని ఆమె చూపెట్టిన ఆ ఔదార్యం మాటలకు అందింది. ఒక మంచి మనసున్న పాపన కన్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.
3: డాక్టర్ ముకుంద గారు, రూపకి మంచి మాటలు చెప్పింది మా నాన్నగారేనండి.
5: అనుకున్నా, చెడైనా మంచైనా పెద్దవాళ్ళని చే పిల్లలకు వస్తుంది. మిస్టర్ సుగుణ, మీరు బాధపడకండి, మీ బిడ్డ చనిపోలేదు. ఆమె కళ్ళు బతికే ఉన్నాయి. తన చివరి కోరికగా నేత్రదానం చేయాలనే ఆమె ఆలోచన ఎంతో గొప్పది. ఆమె కళ్ళని ఇద్దరు అందం బాలికలు కమర్చాం. వాళ్ళిద్దరూ ఈ లోకాన్ని ఆనందంగా చూస్తున్నారు. నిజంగా రూప జన్మ సార్థకమైంది. రూపది పసిమంచు కాదమ్మా, పసిడి మనస్సు.
6: మీరింతవరకు పసిడి మనసు నాటిక విన్నారు. రచన శ్రీ కావూరి సత్యనారాయణ, నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల, సహకారం శ్రీ తమ్మిన శివశంకర్. ఇందులో పాత్రలు పాత్రధారులు తిరుమలరావు, డాక్టర్ శ్రీ బెల్లంకొండ ఇన్నయ్య, సూరి శ్రీ మాడుగుల రామకృష్ణ, గోవిందరావు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, డాక్టర్ గోపాలకృష్ణ శ్రీ కేవి కుమారరాజా, డాక్టర్ ముకుంద్ శ్రీ పాండురంగ, సుగుణ శ్రీమతి టి లక్ష్మి, రేణుక శ్రీమతి అమ్మన విజయలక్ష్మి, రూప కుమారి పి కిరణ్మయీ పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
7: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

కార్యక్రమంలో తర్వాత పూజ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం యుగళగీతం వింటారు.

0: మీరింతవరకు ఆపాత మధురాలు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11 గంటలకు కావస్తుంది. కొంచెంసేపట్లో తొలుత హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ జాతీయ వార్తల ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं अरुण कुमार. गृहमंत्री अमित शाह ने देश से प्रत्येक घुसपैठिए की पहचान कर निर्वासित करने की सरकार की दृढ़ प्रतिबद्धता दोहराई है. गुजरात के गांधीनगर में आज 340 करोड़ रुपए की विभिन्न विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास करने के बाद एक जनसभा में उन्होंने ये बात कही.
2: घुसपैठ

గంటలకు ప్రసార విశేషాలు 7:15 ఉదయశమరుల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళ దినోత్సవం గురించి విశేషాలు, అనంతరం రసాయన శాస్త్రవేత్త హంఫ్రీ డేవీ జయంతి గారి విశేషాలు కూడా ప్రసారమవుతాయి. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంపై యలమంచిల వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజేఎస్ కుమార్ గారు వారి ఆకాశవాణితో వారి అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం ఆరోగ్య మహాభాగ్యం శీర్షికన కిడ్నీ సమస్యలు అవగాహన చికిత్స గురించి డాక్టర్ బి భాస్కర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. ఇంకా గాంధీ మార్గం, పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచారవాణి కూడా వినవచ్చు. రేపు ఉదయం 8:35, రేపు మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో భాగంగా శ్రీ బందర్ వీరబాబు క్లారినెట్ వాదనం ప్రసారమవుతుంది. శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ ఆనంద్ శ్రీహరి మృదంగం. రేపు ఉదయం 10:00 విజయవాడ కేంద్రం నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆన్లైన్ మోసాలు, మ్యూల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి శ్రీ గ్రే ప్రతాప్ శివకుమార్ ఐపీఎస్. రేపు ఉదయం 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమంలో భాగంగా త్రిపురా విజయం నాటిక ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, శ్రీ ఏవి రామారావు. ఇక రేపు మధ్యాహ్నం 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో టైం లేదు, శ్రీమతి టి స్వాతి, శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ ప్రసారమవుతుంది. ఇక రేపు 2వ ప్రసారంలో సాయంత్రం 5:00 యువవాణి యువజన కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 సంధ్యారాగల ప్రసారమవుతుంది. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లైవ్ విన్యాసం శీర్షికన శ్రీ ఇసుపుకుర్తి కిషోర్ కుమార్ గారి డోలు లైవ్ విన్యాసం ప్రసారమవుతుంది. అనంతరం వికాసం శీర్షికన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి విశేషాలు, అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి అంశంపై శ్రోత రచయిత శ్రీ జంజాల శరత్బాబు గారి అనుబంధం విశేషాలు కూడా ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజేఎస్ కుమార్ గారి ఆకాశవాణితో వారి అనుబంధం విశేషాలు, అనంతరం మన భూములు, సేంద్రియ కార్బన్ విలువలు పెంపుదలకు సూచనల గురించి రాజమండ్రి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ డి శ్రీనివాస్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా వ్యవసాయ సమాచారం కూడా వినవచ్చు. రేపు రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి గురించి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో భాగంగా డాక్టర్ శ్రీమతి పొంతుల రమగారి గానం ప్రసారమవుతుంది. శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి గారు వయలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగం. ఇవి రేపటి ప్రసారాల ముఖ్యాంశాలు. ఇప్పుడు వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం వాల్తిలోన మధ్యన గరిష్ట ఉష్ణోగ్రత 34.1 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.3 డిగ్రీ సెల్సియస్. విమానాశ్రయం మధ్యన గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీ సెల్సియస్. రాగల 24 గంటల వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవర్తం ఉంటుంది. ప్రాంతంలో కొద్దిపాటి వర్షపు జల్లులు కానీ లేదా ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెల్సియస్ ఉండే అవకాశం ఉంది. ఆంధ్ర కోస్తా తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరిక ఏమీ లేదు. రేపు ఒరిస్సా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఆయా ప్రాంతాల కోస్తాలో తీరం వెంబడి తీరం నుంచి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు వీయవచ్చని తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 11:15 దాటి 6 సెకండ్లు కావస్తోంది. ఈనాటి ప్రసారణతో సమాప్తం.